ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. శాలివాహన శక సంవత్సరం 1948 భాద్రపద మాసం తొలి రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం ఆగస్టు నెల 23వ తేదీ ఆదివారం. 323.6 మీటర్లు అనగా 927 కిలోహెడ్స్ మీడియం వేవ్, 102 మెగాహెడ్స్ ఎఫ్ఎం ద్వారా ప్రభాత ప్రసారం ప్రారంభం. ఎఫ్ఎం ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెడ్స్, రాజమహేంద్రవరంలో 102.9 మెగాహెడ్స్, కాకినాడలో 100.1 మెగాహెడ్స్ ఫ్రీక్వెన్సీల్లో కూడా వినొచ్చు. నిలయంలో సమయం 5:56.40. శ్రోతలకు నమస్సులతో శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం దేశభక్తి గీతం స్వర్ణభారతి బృందగానం పేరాళ భరతశర్మ గారి సాహిత్యం డాక్టర్ కెఎస్ చంద్రశేఖర్ గారి సంగీతం.

దేశభక్తి గీతం బృందగానం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 6:04:37. మరికొద్ది క్షణాలలో అఖిల భారత ఆంగ్ల వార్తా ప్రసారం ఢిల్లీ నుండి రిలీజ్.

0: భక్తి రంజన్ విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. చింతన వ్యాఖ్యాత రెవరెండ్ ఉరం ఇజ్రాయెల్ రాజు గారు.
1: నిజమైన స్నేహం ఆపదలో అండగా నిలిచిన వాడే నిజమైన మిత్రుడు. ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్. విశ్వాసము, నిజాయితీ, నిస్వార్థ ప్రేమ, పరస్పర గౌరవం, క్షమించే స్వభావం, మంచి మార్గంలో నడిపించడం, రహస్యాలను కాపాడడం వంటి లక్షణాలు నిజమైన స్నేహానికి రుజువులు. అవసరమైన సమయంలో తోడుగా నిలిచేవాడు, తప్పుని ప్రేమదిద్దేవాడు మాత్రమే కాదు, ఆయన మానసిక బలాన్ని పెంచుతాడు. కష్టకాలంలో ధైర్యం కలుగుతుంది. సమస్యను పంచుకోవడం ద్వారా మనసుకు ఉపశమనం కలుగుతుంది. ఉద్యోగ ఒత్తిడిలో ఉన్న వ్యక్తికి స్నేహితునితో మాట్లాడిన తరువాత మనశ్శాంతి కలుగుతుంది. సత్ప్రవర్తనను అలవాటు చేస్తుంది. చెడు స్నేహాలను విడిచిపెట్టి చదువుపై దృష్టి పెట్టమని మంచి స్నేహితుడు సలహా ఇస్తాడు. మన సామర్థ్యాన్ని గుర్తు చేస్తూ ముందుకు నడిపిస్తాడు. విజయాన్ని రెట్టింపు చేస్తుంది, బాధను సగానికి తగ్గిస్తుంది. నిజమైన స్నేహం కష్టకాలంలో ఉంటుంది. ఒకవేళ ప్రతికూలతలు ఎదురైనప్పుడు తప్పుడు స్నేహం ప్రమాదకరం. చెడు స్నేహితులు వ్యసనాలు, చెడు అలవాట్లకు దారితీస్తారు. చెడు సహవాసం వల్ల చదువును నిర్లక్ష్యం చేయొచ్చు. ప్రతి నిర్ణయానికి స్నేహితులపైన ఆధారపడితే స్వతంత్ర ఆలోచన తగ్గుతుంది. సరైన సంభాషణ లేకపోతే విభేదాలు వస్తాయి. రహస్యాలను బయటపెడితే సంబంధం దెబ్బతింటుంది. విజయాన్ని చూసి అసూయపడే వ్యక్తి నిజమైన స్నేహితుడు కాదు. ఇద్దరు స్నేహితులు అడవిలో నడుస్తున్నారు. ఒక ఎలుగుబంటి వచ్చింది. ఒకడు చెట్టెక్కాడు, మరొకడు చనిపోయినట్లు నటించాడు. ఎలుగుబంటి వెళ్ళిపోయిన తర్వాత ఎలుగుబంటి, నీ చెవిలో ఏముంది అని అడిగాడు. అతడు ఇలా అన్నాడు, ఆపదలో వదిలేసే వ్యక్తిని స్నేహితుడని నమ్మవద్దు. నిజమైన స్నేహితుడు కష్టకాలంలో వదిలిపోడు. నిజమైన స్నేహితుడు ఎప్పుడూ మనతో ఉంటాడు. ఓ విద్యార్థి అనారోగ్యంతో క్లాసులకు హాజరు లేకపోయినప్పుడు అతని స్నేహితుడు ప్రతిరోజు నోట్స్ ఇచ్చి పరీక్షలకు సిద్ధం చేయడంతో ఇద్దరూ మంచి మార్కులు సాధించారు. నిజమైన స్నేహం ఒకరిని మరొకరు ఎదగడానికి సహాయపడుతుంది. తప్పు చేస్తే ప్రేమతో సరిదిద్దడమే కాదు, విజయంలో ఆనందిస్తాడు, అపజయంలో ధైర్యం చెబుతాడు. స్వార్థం కోసం స్నేహం చేయడు, మాట నిలబెట్టుకుంటాడు, నమ్మకాన్ని కాపాడుతాడు. నిజమైన స్నేహం జీవితంలో అత్యంత విలువైన సంపదలో ఒకటి. బైబిల్ గ్రంథంలో సామెతలు 17:17 వచనంలో నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించనని వ్రాయబడింది. యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడు మిమ్మును దాసులను పిలువక స్నేహితులుగానే పిలుస్తున్నాను అని, తన స్నేహితుని కొరకు ప్రాణము పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమగలవాడు ఎవడును లేడని తెలియజేయడం మనం చూస్తున్నాం. ఆ రీతిగా నిజమైన స్నేహితుడు, మంచి స్నేహితుడు నీ విజయాన్ని చూసి చప్పట్లు కొట్టడమే కాదు, నీ అపజయంలో నీ పక్కనే నిలుస్తాడు. అందుచేతనే స్నేహితులను జాగ్రత్తగా ఎంచుకోవడం, మనము నిజమైన స్నేహితులుగా ఉండడం అత్యంత అవసరమైనది. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.
0: రెవరెండ్ ఉరం ఇజ్రాయెల్ రాజుగారి వ్యాఖ్యానంతో చింతన విన్నారు.

మనకి రకరకాల పండ్ల తోటలు ఉంటాయి, మామిడి కానీ, కొబ్బరి కానీ, పామాయిల్ కానీ, లేకపోతే ఇతర రకాలైనటువంటి జామ, ఇలా అనేక రకాల పండ్ల తోటలు మనం సాగు చేస్తూ ఉంటాం. వీటిలో కొన్ని నీటి ఆధారంగా, అంటే మనము బోర్ ద్వారా నీరు పెట్టి వాటిని మనం సాగు చేస్తూ ఉంటాం. కొన్ని చోట్ల వర్షాధారంగా కూడా సాగయ్యేటువంటి పండ్ల తోటలు ఉంటాయి. ఏదేమైనా బెట్ట పరిస్థితులు ఎప్పుడైతే ఎక్కువ అవుతాయో, అంటే మనకి మామూలుగా వానలు పడటం తక్కువైనప్పుడు, లేదా బోర్లో నీరు తక్కువైపోతూ మరి దొరకనప్పుడు, మనము ప్రధానంగా పండ్ల తోటల్ని కాపాడుకోవటం చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే మామూలు పంటలైతే ఒక 3 నెలలు 4 నెలలు అయిపోతుంది, మళ్ళీ కాకపోతే ఇంకో పంట వేసుకుంటాం. కానీ పండ్ల తోటలు అట్లా కాదు. మనకు దశాబ్దాలు దశాబ్దాలు ఫలసాయాన్ని ఇస్తుంటాయి, మనకు ఎంతో సేవ చేస్తుంటాయి. ఏదైనా కరువు వచ్చినప్పుడు, లేకపోతే బెట్టర్ వచ్చినప్పుడు, ఎల్లు లాంటి పరిస్థితులు వచ్చి సరైనటువంటి వానలు పడనప్పుడు, బోర్లో నీరు అడిగంటిపోతున్నప్పుడు, మనం వాటిని ముందు అసలు ఎలా సంరక్షించుకోవాలి అనేటువంటి విషయాన్ని ఆలోచించాలి. ప్రధానంగా నీరు మనకి ప్రాణాధారం కాబట్టి ఉన్నటువంటి నీటిని జాగ్రత్తగా వాడుకోవటం అనేది నేర్చుకోవాలి. ప్రధానంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బోర్లో నీళ్లు మనం విచ్చలవిడిగా కనుక వాడేస్తే భవిష్యత్తులో మనకి బోర్ నీళ్లు తక్కువైపోవచ్చు. ఇది మనొక్కళ్ళకి సంబంధించిన విషయం కాదు, మన చుట్టుపక్కల ఉన్నటువంటి రైతు సోదరులందరూ కూడా అలానే చేయాలి. ఎందుకంటే కింద భూగర్భంలో ఉన్నటువంటి నీరు ఒకరికొకరికి సంబంధం ఉండొచ్చు, మరి ఒకళ్ళు ఎక్కువ వాడినా కూడా భవిష్యత్తులో మరి ఇంకొకరికి సమస్య వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అందుకనే అందరూ ఒక క్రమశిక్షణతో ఉన్నటువంటి నీటిని జాగ్రత్తగా వాడుకుంటే అందరికీ మేలే. అందుకే ఏం చేయాలి మనం? మనం కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు పాటించాలి. ప్రధానంగా పండ్ల తోటలు అంటే ఉన్నటువంటి నీటిని సద్వినియోగపరచుకోవడానికి మనకున్నటువంటి ఉత్తమమైనటువంటి మార్గం బిందు సేద్యం. బిందు సేద్యంలో మనం చెట్టు దగ్గర అవసరాన్ని బట్టి చుక్క నీరు మాత్రమే వేస్తూ ఉంటాం. అదే మామూలుగా నీరు పెడితే పాదులు తీసి నీరు కట్టామనుకుంటే చాలా లీటర్ల వేల లీటర్ల నీరు ఆడ మనం పెట్టడం జరుగుతుంది. కానీ బిందు సేద్యంలో అట్లా కాదు, అవసరమైనంత మాత్రమే అవసరమైన సమయంలోనే మనం చొక్క నీరు పడేట్టుగా మనం నీరు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అదిగాక మామూలు పద్ధతిలో మనము ఎరువు వేసి మళ్ళీ నీళ్ళు పెడతాం. కానీ ఇక్కడ సరాసరి ఎరువుల్ని బిందు సేద్యం ట్యాంకులోనే కలిపేసి ఎరువుతో పాటుగా నీరు చుక్కలు మనకి పాదులు పడేట్టుగా చేసుకోవచ్చు. ఎంత వెసులుబాటు! కాబట్టి మనం పంటను బట్టి, అలాగే చెట్టు వయసును బట్టి ఎంత నీరు ఇచ్చుకోవచ్చు అనేది కూడా మనం బిందు సేద్యంలో నియంత్రించుకోవచ్చు. ఎంత కావాలో అంతే ఇచ్చుకోవచ్చు. ఇంకొకటి, మనము నీరు ఇచ్చేటప్పుడు కూడా సాధ్యమైనంత వరకు ఎండ సమయంలో ఇవ్వకుండా, ఎందుకంటే వృధాగా ఆవిరైపోతూ ఉంటాయి, ఉన్నదే తక్కువ నీరు కాబట్టి ఆవిరైపోకుండా మనము చల్లటి వేళల్లో, ఉదయం కానీ సాయంకాలం వేళ కానీ తడిచ్చినట్లయితే కనుక నీరు మనకు వృధా కాకుండా మొక్క తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. దానికి తోడు మనము ఈ చెట్టు చుట్టూరు కూడా పాదులు తీస్తాం. ఆ పాదుల్లో నీరు నిల్వ ఉండేలాగా, అంటే మనం నీరు పెడతాం ఆ నీరు ఆవిరైపోతూ ఉంటుంది, అట్లా కాకుండా నీరు నిల్వ ఉండేలాగా చిన్న చిన్న ఏర్పాట్లు చేసుకోవాలి. నీరు నిలబెట్టుకోవడానికి ఏం చేసుకోవచ్చు? రకరకాల పద్ధతులు ఉన్నాయి. ఉదాహరణకు మనకి కొబ్బరి తోట ఉందనుకుందాం. కొబ్బరి తోటలో మనకి కొబ్బరి చిప్పలు సంబంధించిన పీచు అన్నీ దొరుకుతాయి. అవన్నీ కూడా మనం చెట్టు మొదలు చుట్టూరు కూడా ఒక 2 మీటర్ల దూరం వరకు ఈ కొబ్బరి పీచుని బోర్లించి, మనం చిప్పలు పగలగొట్టి వాటిని బోర్లించి మనం గనక దాన్ని గనక కప్పేస్తే ఆ చుట్టూరు కూడా మనం పోసినటువంటి నీరు వృధా కాకుండా పీచులో దాగి ఉంటుంది. చాలా

0: కాలం దాకా ఆ ప్రాంతంలో తడి తక్కువ కాకుండా ఉంటుంది. బెట్ వచ్చినా కూడా మన మొక్కలకి ఎలాంటి నష్టం లేకుండా, ముఖ్యంగా చెట్లకు ఎలాంటి నష్టం లేకుండా కాపాడుకోవచ్చు. దానికి తోడు మనకి చెట్లకి మధ్యలో దూరం చాలా ఎక్కువ ఉంటుంది. సాధారణంగా పండ్ల తోటల్లో ఆ మధ్యలో ఖాళీ ప్రదేశం అంతా కూడా ఉన్నటువంటి తడి, మామూలుగా వానలు పడ్డప్పుడు ఏదన్నా తడి ఉన్నా, లేదా ఏదైనా నీళ్లు పెట్టినప్పుడు తడి ఉన్నా, అదంతా కూడా మరి ఎక్కువ స్థలం ఉండటం వలన ఎండ వేడిమికి ఆవిరైపోతూ ఉంటుంది. అట్లా కాకుండా ఆ భూమిని అంతా కూడా భూమికి దగ్గరగా ఉండేలాగా మొక్కల్ని మనం వేసేసుకొని కప్పుంచేలాగా చేస్తే అనవసరంగా నీటి ఆవిరి తగ్గుతుంది. కాబట్టి మనం ఈ తోటల్లో పిల్లి పెసరం కానీ జనుము కానీ ఇలాంటి పచ్చి రొట్ట పంటల్ని పెంచి వాటిని మళ్ళీ మన భూమిలో కలిగి ఉన్నట్లయితే భూమి నాణ్యత పెరుగుతుంది, భూమిలో నీటిని పట్టి ఉంచే శక్తి పెరుగుతుంది. అప్పుడు మనం తక్కువ నీరు పెట్టినా కూడా ఎక్కువ కాలం నేల తేమగా ఉండటానికి అవకాశం ఉంది. ఇదొకటి మనం ముఖ్యంగా బెట్ట పరిస్థితుల్లో పండ్ల తోటల్లో మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. అలాగే ఈ ఎన్నో ఎండలను తట్టుకోవాలంటే మనము కొబ్బరి తోటలకు కానీ వాటికి కానీ పొటాష్ అనేటువంటి పోషకాన్ని ఖచ్చితంగా ఇవ్వాలి. శాస్త్రవేత్తలు ఏ విధంగా అయితే ఆ పండ్ల తోటలకి సిఫార్సు చేస్తారో వాళ్ళు సిఫార్సు చేసినటువంటి పొటాష్ మటుకు ఖచ్చితంగా ఇవ్వాలి. నత్రజనిని అనవసరంగా ఎక్కువ మోతాదులో వేయకుండా మనం అవసరాన్ని బట్టి అవసరమైనంత మేరకే మనం ఇచ్చుకున్నట్లయితే మనకి పండ్ల తోటల్లో మంచి ఫలితాలు వస్తాయి. అలాగే మనకి సాధారణంగా వచ్చేటువంటి ఈ చెత్తా చెదారం ఉంటుంది పండ్ల తోటల నుంచి, ఆకులు రెమ్మలు మరి ఇవన్నీ కూడా వృధాగా పడేయకుండా ఖాళీ ఆకులన్నింటినీ కూడా చెట్టు మొదల చుట్టూ కూడా మనం పెట్టుకోగలిగితే, అలాగే వరుసల్లో మధ్యలో కూడా ఖాళీ ఉన్న ప్రదేశాన్ని అంతగా కప్పుకోగలిగితే తేమ ఆవిరి కాకుండా మనం పంటను కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే కనుక మంచి ఫలితాలు వస్తాయి. అలాగే కొన్ని రకాల పురుగులు ఎక్కువ అయ్యేటట్టు అవకాశం ఉంది, వేడి వాతావరణాలు నల్లి లాంటిది, వాటికి సంబంధించి వేపను అన్నే మనం తీసుకొని ఈ ఎజారిడిక్టమ్ 10,000 ppm మందుల్ని 5 ml 1 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారి చేసుకున్నా కూడా మనకి ముఖ్యంగా ఈ కొబ్బరిలో వచ్చేటువంటి ఈ నల్లి నివారణ కూడా చేయడానికి ఆస్కారం ఉంటుంది.
1: రాగల 24 గంటల వరకు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఉభయ గోదావరి జిల్లా ప్రాంతాలు, యానాం ప్రాంతపు రైతులకు, మత్స్యకారులకు వాతావరణ సమాచారం. చెప్పుకోదగింది ఏమీ లేదు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. యువత భాగస్వామ్యంతోనే మెరుగైన భవిష్యత్తు సాధ్యమని కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా పేర్కొన్నారు. భాష, సంస్కృతి, భౌగోళికంగా విభిన్నమైన బ్రిక్స్ దేశాలను క్రీడలు యువతరం ఒక్కతాటిపైకి తీసుకొస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రపంచస్థాయి విజ్ఞాన కేంద్రంగా హైదరాబాదును తీర్చిదిద్దే లక్ష్యంలో భాగస్వాములు కావాలని కేంబ్రిడ్జ్ ప్రతినిధులను తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కోరారు. భారత్, శ్రీలంక జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్లో భాగంగా రెండవ క్రికెట్ టెస్టు మ్యాచ్ ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది. వార్తల వివరాలు. యువత భాగస్వామ్యంతోనే మెరుగైన భవిష్యత్తు సాధ్యమని కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా పేర్కొన్నారు. బ్రిక్స్ దేశాల ఉమ్మడి కార్యాచరణలో వారికి తగిన ప్రాధాన్యం కల్పించి కూటమిని మరింత బలంగా నిర్మిద్దామని సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో నిన్న ప్రారంభమైన బ్రిక్స్ సదస్సులో యువజన వ్యవహారాల మంత్రుల సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ, యువతను లబ్ధిదారులుగా మాత్రమే చూడకుండా ఉమ్మడి భవిష్యత్తును రూపొందించే పాత్రధారులుగా గుర్తించాలని కోరారు. భారతదేశం ఆ వైఖరితోనే ఉందని వెల్లడించారు. బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యుఏఈ దేశాల మంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. భాష, సంస్కృతి, భౌగోళికంగా విభిన్నమైన బ్రిక్స్ దేశాలను క్రీడలు యువతరం ఒక్కతాటిపైకి తీసుకువస్తున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. బ్రిక్స్ యువజన క్రీడామంత్రుల సమావేశాల సందర్భంగా నిన్న విశాఖపట్నంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమం అధికారిక విందులో కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ, కేంద్ర క్రీడల శాఖ సహాయ మంత్రి రక్షా నిఖిల్ ఖడ్సేలతో కలిసి ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, క్రీడలు కేవలం పోటీలకు పరిమితం కాదని, అవి దేశాల సంస్కృతి, సంప్రదాయాలు, ప్రజల జీవన విధానానికి ప్రత్యక్ష నిదర్శనమని పేర్కొన్నారు. బ్రిక్స్ దేశాల మధ్య క్రీడా భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు విశాఖ కేంద్రంగా బ్రిక్స్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఇన్నోవేషన్ నెట్వర్క్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఈ సందర్భంగా దేశంలోని భిన్న ప్రాంతాల సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించేలా నిర్వహించిన కళారూపాలు, విందు, ఆహుతులను విశేషంగా అలరించాయి. ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం తెలంగాణలో విద్య, పరిశోధన రంగాల్లో భాగస్వామ్య అవకాశాలపై కేంబ్రిడ్జ్, లండన్ విశ్వవిద్యాలయ ప్రతినిధులతో విస్తృతంగా చర్చించింది. లండన్ పర్యటనలో భాగంగా కేంబ్రిడ్జ్, లండన్ విశ్వవిద్యాలయ ప్రతినిధులతో ముఖ్యమంత్రి బృందం రౌండ్ టేబుల్ సమావేశాలను నిన్న నిర్వహించింది. రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయి విద్య, పరిశోధనా సంస్థల భాగస్వామ్యాన్ని పెంచడం ద్వారా తెలంగాణను విద్యా పరిశోధనా రంగాల్లో మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ చర్చలు కొనసాగినట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్లో లండన్ విశ్వవిద్యాలయ క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని ఆ సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రికి తెలిపారు. హైదరాబాదులో ప్రపంచ అత్యుత్తమ విద్యా సంస్థలకు ఉన్న అవకాశాలను వివరించి, ప్రపంచస్థాయి విజ్ఞాన కేంద్రంగా హైదరాబాదును తీర్చిదిద్దే లక్ష్యంలో భాగస్వాములు కావాలని కేంబ్రిడ్జ్ ప్రతినిధులను కోరినట్లు అధికారులు పేర్కొన్నారు. యువత జీవితంలో స్థిరపడిన తర్వాతే క్రియాశీల రాజకీయాల్లోకి రావాలని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ సూచించారు. తొలుత సామాజిక సేవ ద్వారా విలువైన అనుభవాన్ని సంపాదించుకోవాలని సూచించారు. విజయవాడలో నిన్న నిర్వహించిన యంగ్ పొలిటికల్ లీడర్స్ డైలాగ్ వికసిత్ భారత్ కాన్క్లేవ్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను సందర్శించారు. అనంతరం గోవా ముఖ్యమంత్రి మాట్లాడుతూ,
1: The NDA government is giving the new momentum to the development of the state. The convergence of the Prime Minister Sri Narendra Modi's vision of the Vikasit Bharat, the young political leadership must move towards the political participations. The representations is important.

0: Cotton, the foundation of the democracy, but today's generation seeks not only the representations, but also result and accountability. Now the young political leaderships, the strength of the Vikasit Bharat.
1: ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈ నెల 24వ తేదీన ఏలూరు జిల్లా ముసునూరులోని పాప్కార్నికా ఫ్యాక్టరీలో నూతన విత్తనాల ఆవిష్కరణ ఉత్తమ రైతులకు సన్మాన కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి వివిధ శాఖల అధికారులతో కలిసి ఏర్పాట్లను నిన్న పరిశీలించారు. ఈ కార్యక్రమానికి రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరవుతారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ,
2: ఉపరాష్ట్రపతి గారు మన నియోజకవర్గం రావటం మనకి గర్వ కారణం కాబట్టి మన నియోజకవర్గంలో మొక్కజొన్న అభివృద్ధికి సంబంధించి కానివ్వండి, మన నియోజకవర్గంలో అభివృద్ధి చెందుతున్న హార్టికల్చర్ పంటలకు సంబంధించి మరి దేశవ్యాప్తంగా కూడా గుర్తింపు వస్తామని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. ఎటువంటి పంటలు వేస్తే మరి భవిష్యత్తులో మంచి లాభాలు వస్తాయి, అదే విధంగా ఏ విధంగా ఖర్చు తగ్గించుకోవాలి, ఏ విధంగా యాంత్రీకరణ చేయాలి, వీటన్నిటి మీద కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి రైతులకి ఎన్నవేళ్ళ కూడా అండగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్న తరుణంలో ఈ కార్యక్రమాన్ని వారిని ఘనంగా ఆహ్వానించాలని చెప్పేసి అందరినీ కూడా కోరుకుంటాను.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మార్కాపురం, ప్రకాశం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, వైఎస్ఆర్ కడప జిల్లాలకు సాగు తాగునీటిని వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ద్వారా ఈ నెల 31న అందించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. వెలిగొండ ప్రాజెక్టుకు నాడు శ్రీకారం చుట్టింది, ఇప్పుడు ప్రారంభిస్తున్నది కూడా తమ ప్రభుత్వమేనని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా సర్వం కోల్పోతున్న నిర్వాసితులకు ఇప్పటి వరకు 768 కోట్ల రూపాయలను చెల్లించినట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. గత 2 ఏళ్లలో వెలిగొండ ప్రాజెక్టు కోసం 2,250 కోట్లు ఖర్చు చేసి పనులను వేగంగా పూర్తి చేశామన్నారు. నీటి కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ప్రాంతాలకు సాగు తాగునీరు అందించడం కంటే గొప్ప సంతృప్తి మరొకటి లేదని పేర్కొన్నారు. భారత్, శ్రీలంక జట్ల మధ్య 2 టెస్టుల సిరీస్లో భాగంగా 2వ క్రికెట్ టెస్ట్ మ్యాచ్ ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. శ్రీలంకలోని కొలంబో సింహళీ స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో జరగనున్న ఈ మ్యాచ్ ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. మేజర్ సర్జరీలు కూడా చేయగలిగే పూర్తిస్థాయి వైద్య కేంద్రాలుగా కమ్యూనిటీ సెంటర్లు, ఏరియా, జిల్లా ఆసుపత్రులు అభివృద్ధి చెందాలని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ పేర్కొన్నారు. హైదరాబాదులో ఆసుపత్రుల పనితీరుపై ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. బోధనాసుపత్రులతో సమానంగా స్థానికంగానే ప్రజలకు వైద్య సేవలు అందించే అవకాశం జిల్లా, ఏరియా హాస్పిటళ్లకు ఉంటుందని పేర్కొన్నారు. బోధనాసుపత్రుల్లో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేస్తే జిల్లా, ఏరియా హాస్పిటళ్లు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో 1,616 మంది స్పెషలిస్ట్ వైద్యుల నియామకం పూర్తి చేశామన్నారు. వైద్యులు, సిబ్బందితో పాటుగా అవసరమైన అన్ని సౌకర్యాలను కూడా కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు. పాలకొల్లు శాసనసభ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని కృషి చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో నిన్న ఆయన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. టిట్కో భవనాల వద్ద కాలువపై నిర్మించిన వంతెన, ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్మించిన డ్రైనేజ్, ప్రహరీ గోడ తదితర అభివృద్ధి పనులను ప్రారంభించారు. మరికొన్ని పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి పనులను కొనసాగిస్తున్నట్లు చెప్పారు. వాతావరణం. మయన్మార్, దాని పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం ఇప్పుడు పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాలకు దూరంగా ఉత్తర బంగాళాఖాతంలో విస్తరించి ఉందని, దీని ప్రభావంతో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ వెల్లడించారు. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశముందని ఆయన పేర్కొంటూ,
3: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములు తగ్గకుండా జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములు తగ్గకుండా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
1: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల

0: పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యువత భాగస్వామ్యంతోనే మెరుగైన భవిష్యత్తు సాధ్యమని కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. భాషా, సంస్కృతి, భౌగోళికంగా విభిన్నమైన బ్రిక్స్ దేశాలను క్రీడలు యువతను ఒకతాటిపైకి తీసుకొస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రపంచ స్థాయి విజ్ఞాన కేంద్రంగా హైదరాబాద్ను తీర్చిదిద్దే లక్ష్యంలో భాగస్వాములు కావాలని కేంబ్రిడ్జ్ ప్రతినిధులను తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కోరారు. భారత్, శ్రీలంక జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్లో భాగంగా రెండవ క్రికెట్ టెస్ట్ మ్యాచ్ ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక రచా ఝా. अथ वार्ताः. प्रधानमंत्री नरेन्द्र मोदी ह्यः नवदिल्ल्यां स्थिते भाजपा मुख्यालये भाजपा दलस्य नवनियुक्तैः राष्ट्रिय पदाधिकारिभिः सह उपवेशनम् अकरोत्. भाजपाध्यक्षं नितिन नवीनं विहाय दलस्य राष्ट्रियोपाध्यक्षाः, महासचिवाः, अन्ये पदाधिकारिणः च अपि उपवेशने उपस्थिताः आसन्. प्रधानमन्त्रिणा सामाजिक संचार पटले प्रकाशिते एकस्मिन् सन्देशे उक्तं यत् संघटनात्मकोपवेशनानि नूतन विचारैः नवदृष्टिभिः च सम्बद्धानि भवन्ति. येषाम् उद्देश्यं दलस्य सुदृढीकरणं, जनसम्पर्कस्य च विस्तारः अस्ति. सः उक्तवान् यत् दलस्य सहकर्मिभिः, नूतन संघटनात्मक दलस्य सदस्यैः च सह अत्युत्तमः संवादः जातः. इतः प्राक् भाजपा दलस्य राष्ट्रियाध्यक्षः नितिन नवीनः नवनियुक्तैः राष्ट्रिय पदाधिकारिभिः सह उपवेशनम् अकरोत्. नितिन नवीनः सनसूचितवान् यत् उपवेशनावधौ भाजपा दलेन वन्दे मातरम् इत्यस्य ऐतिहासिक परम्परायाः सम्माननस्य, संरक्षणस्य च सम्बन्धे एकः प्रस्तावः अपि पारितः. दलेन सम्पूर्णस्य वन्दे मातरम् इत्यस्य सम्माननम्, गौरवम्, ऐतिहासिक परम्पराम्, राष्ट्रिय स्थानम् च संरक्षितुम् संकल्पः अपि कृतः. भारतस्य राष्ट्रियगीतस्य रूपेण तस्य स्थानम् यथावत् स्थापयितुम् दलम् प्रतिबद्धमस्ति. रक्षामन्त्री राजनाथ सिंहः अद्य कोलकातायाम् गार्डन रीच शिप बिल्डर्स् एण्ड इंजीनियर्स् लिमिटेड् अथ यन्त्र इण्डिया लिमिटेड् चेत्यनयोः गार्डन रीच इत्यत्र स्थितेभ्यः 5 सौविध्य केन्द्रेभ्यः आयोज्यमाने भूमिपूजन समारोहे भागं ग्रहीष्यति. पश्चिमबंगालस्य मुख्यमंत्री सुवेन्दु अधिकारी अपि कार्यक्रमे उपस्थितः भविष्यति. भूमिपूजन समारोहानन्तरं GRSE इत्यस्मिन् भवने सूक्ष्म लघु मध्यमोद्यमैः सह संवादसत्रम् आयोजयिष्यते. रक्षामन्त्री दिवसस्य उत्तरार्धे युवभारती क्रीडांगणे ईस्ट बंगाल FC तथा मोहन बागान सुपर जॉइंट इत्यनयोः मध्ये आयोज्यमानायाः ड्यूरन कप इत्यस्य स्पर्धायाः निर्णायकचक्रमपि द्रक्ष्यति. भारतीय वायुसेनया ऑस्ट्रेलिया मलेशिया देशयोः द्वयोः अन्ताराष्ट्रिय विमानाभ्यासयोः स्वीय सहभागिता सफलतया सम्पन्ना. एतयोः ऑस्ट्रेलियायां पिच ब्लैक 50-60 इत्यभ्यासः अथ मलेशियायां उदार शक्ति 50-60 इत्यभ्यासः च सम्मिलितौ स्तः. रक्षामन्त्रालयेन उक्तं यत् द्वयोः देशयोः भारतीय वायुसेनायाः सहभागितया हिन्द प्रशान्त क्षेत्रे तस्याः परिचालन क्षमता, उन्नत सामरिक समन्वयम् अथ रणनीतिक रक्षा सहयोगं च सुदृढीकर्तुं प्रतिबद्धता प्रकाशिता. विदेशमंत्री डॉ एस जयशंकरः अद्य प्रभृति रूस देशस्य द्विदिवसीय आधिकारिक यात्रायां भविष्यति. तत्र जयशंकरः भारत रूस अन्ताप्रशासनिकायोगस्य वाणिज्यार्थिक प्रविधि सांस्कृतिक सहयोगानां 27वें अधिवेशनस्य साहाध्यक्षतां विधास्यति. यात्रावधौ डॉ जयशंकरः रूस देशस्य विदेश मन्त्रिणा सर्गेई लावरोव इत्यनेन सह मेलनं करिष्यति अथ क्षेत्रीय वैश्विक विषयेषु अपि चर्चा करिष्यति. क्रीडा मन्त्रालयेन ह्यः जापाने आगामि मासे प्रारप्स्यमाणानां एशियायाः क्रीडानां कृते द्वि

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉదయ సమీరాలు ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 7:05 జాతీయ వార్తలు తెలుగులు, 7:15 ఈ మాసపు పాట చిన్ననాటి స్నేహితులం. ఎస్టీజీవి వరద గురించిన సంగీతం డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజు గారు, గానం శ్రీ అంగాడి శివప్రసాద్, శ్రీమతి మూల శ్రీలత. అనంతరం కొనసాగుతున్న ఉదయ సమీరాల్లో భాగంగా 7:20 నేటి మాట. చంద్రునిపై దక్షిణ ధ్రువం మీద భారతదేశం తన ఉనికి ప్రతిష్ఠించిన అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిన మన జాతీయ అంతరిక్ష దినోత్సవం చంద్రయాన్ 3, వాటి వివరాలు ఆంధ్ర రాష్ట్రం తొలి ముఖ్యమంత్రి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతి సందర్భంగా విశేషాలు, కులదీప్ నయ్యర్ రచయిత పత్రికా రచయిత వారి వర్ధంతి సందర్భంగా విశేషాలు, ఆ మీదట లేఖావళి. శ్రోతల ఉత్తరాలకు సమాధానాల కార్యక్రమం పుష్పాంజలి సమాచారవాణి. నెల్లూరు జిల్లా సమాచార లేఖ శ్రీ ఎస్ అమరనారాయణ గారు అందిస్తారు 8:30. అనుసంధాన శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమం విజయవాడ కేంద్ర సౌజన్యంతో 8:35. అంశం శ్రీ ఎస్ మణిరత్నం బృందం నాదస్వర వాదనం, ఆవులపాడి శరత్బాబు గారు సహకార నాదస్వరం, ఎన్ కృష్ణమూర్తి గారు ప్రత్యేక డోలు. 9:35 పాటల పల్లకి, 10:00 వార్తావాహిని, 10:15 నుండి పాటల పల్లకి కొనసాగింపు. ఆప్ కీమన్ పసంద్ 10:30 మధురిమ 11:00 మధుమంజరి 12:10 శ్రీమతి గార్లపాటి శేషకుమారి గారి స్వరంలో భక్తి సంగీతం 12:40 హెచ్ రామ్ చరణ్ గారు వయోలిన్, పురాణం రవీంద్రుడు గారు మృదంగం. మధ్యాహ్నం 1:33 శ్రీమతి స్వరాజ్యం రమణమ్మ గారి స్వీయ కవితా పఠనము. బాలభారతి 2:31 విజ్ఞాన్ స్టీల్ సిటీ పబ్లిక్ స్కూల్ విద్యార్థుల కదంబ కార్యక్రమం. 3:00 నాటకం. యువవాణి యువజనుల కార్యక్రమంతో సాయంత్రం 5:00 రెండవ ప్రసారం. సంధ్యారాగాలు 5:30 సాయం సమీరం 6:30 పల్లెసీమలు 7:15 ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద సముద్రంలో డాల్ఫిన్లు తిమింగలాల లెక్కింపు ఉపయోగాలు. విశాఖపట్నం ఫిషరీస్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్త శ్రీ జీవీఏ ప్రసాద్ గారి వివరణ. రవివాసరి అఖిల భారతీయ సంగీత సభా కార్యక్రమం 10:00 విదుషి ప్రతిమా తిలక్ గారి హిందుస్థానీ సంప్రదాయ గానం ఖయాల్. ఇవి నాటి ప్రసార విశేషాలు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్ తన సొంత పారిశ్రామిక ఆర్థిక సామర్థ్యాలను బలోపేతం చేసుకుంటూనే ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో సంబంధాలు కొనసాగించాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. అహింస, శాంతి భారతదేశ సంస్కృతులని, ఈ అహింసా భావనను ఎవరూ కూడా తమ బలహీనతగా భావించే పొరపాటు చేయకూడదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. విశాఖపట్నంలో జరిగిన బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశం సంయుక్త ప్రకటన ఆమోదంతో ముగిసింది. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో పుల్లెల గాయత్రి గోపీచంద్, ట్రిసా జోడీ కాంస్య పతకం సాధించింది. భారత్ తన సొంత పారిశ్రామిక ఆర్థిక సామర్థ్యాలను బలోపేతం చేసుకుంటూనే ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో సంబంధాలను కొనసాగించాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఎకనామిక్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరం 2026లో మాట్లాడుతూ ఆయన, ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల్లో దేశాలు స్థిరత్వాన్ని గుడ్డిగా నమ్ముకోకుండా తమ బలహీనతలు తగ్గించుకోవాలని, ఆర్థిక ప్రత్యామ్నాయాలు విస్తరించుకోవాలని, ఎటువంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అన్నారు. పెరుగుతున్న భౌగోళిక, రాజకీయ, ఆర్థిక ఉద్రిక్తతలు దేశాలకు, వ్యాపారాలకు కొత్త సవాళ్లు సృష్టిస్తున్నాయని మంత్రి అన్నారు. ఈ ఒత్తిళ్లు తట్టుకుని ముందుకు సాగడానికి ఆయన 4 సూత్రాల ప్రణాళికను ప్రతిపాదించారు. అహింస, శాంతి భారతదేశ సంస్కృతులని, ఈ అహింసా భావనను ఎవరూ కూడా తమ బలహీనతగా భావించే పొరపాటు చేయకూడదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. దేశ భద్రత, సార్వభౌమాధికారం, గౌరవాన్ని కాపాడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని ఆయన పేర్కొన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ మంత్రి,
1: अहिंसा का अर्थ केवल इतना ही नहीं है कि किसी को की हत्या मत करो, किसी को मारा नहीं आना चाहिए. अहिंसा का अर्थ है मन, वचन और कर्म से किसी भी रूप से किसी को पीड़ा न पहुंचाई. अहिंसा के मूल्य को हमारी कमजोरी किसी भी सूरत में नहीं समझी जानी चाहिए. हमारे अहिंसा को गलत मत समझो, अहिंसा और शांति हमारी संस्कृति है.
0: जैन मतम देश नागरिकता संस्कृति की गर्व कारणमनि, జైన సాంప్రదాయాలు వారసత్వ సంపదను రక్షిస్తాయని, ప్రోత్సహిస్తాయని రాజ్నాథ్ సింగ్ అన్నారు. గత కొన్ని సంవత్సరాల్లో విదేశాల నుండి ఒకప్పుడు చోరీకి గురైన 20కి పైగా పూజ్యనీయమైన తీర్థంకరుల విగ్రహాలను తిరిగి భారత్కు తీసుకొచ్చామని ఆయన తెలిపారు. వస్త్ర వ్యర్థాల సమస్యను పరిష్కరించడంతో పాటు నూతన ఉపాధి అవకాశాలు సృష్టించేందుకు నవీ ముంబై వస్త్ర వ్యర్థాల పునర్వినియోగ విధానాన్ని మహారాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ పిలుపునిచ్చారు. నవీ ముంబైలో ప్రతి నెల దాదాపు 78 టన్నుల వస్త్ర వ్యర్థాలు సేకరిస్తున్నారని, వ్యర్థాలను స్థిరమైన వనరులుగా మార్చవలసిన అవసరం ఉందని చెప్పారు. నవీ ముంబై మున్సిపల్ కార్పొరేషన్తో కుదుర్చుకున్న ఒప్పందం మాదిరిగానే ఇతర మున్సిపల్ కార్పొరేషన్లతో కూడా ఒప్పందాలు చేసుకునేలా కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ కృషి చేస్తోందన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆరోగ్య రంగాన్ని అనుసంధానించడం చాలా అవసరమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో ఒక ల్యాబ్ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, దేశంలో నగరాల సంఖ్య పెరుగుతున్నందున దానికి తగినట్టుగా ఆరోగ్య మౌలిక సదుపాయాలు కూడా విస్తరించాలన్నారు. గత 12 సంవత్సరాల్లో దేశంలో వైద్య సౌకర్యాలు గణనీయంగా విస్తరించాయని తెలిపారు. ఆరోగ్యకరమైన

సమర్థవంతమైన దేశాన్ని నిర్మించడం ద్వారా అభివృద్ధి చెందిన భారత్ లక్ష్యం మరింత బలపడుతుందని అన్నారు. కేవలం వ్యాధులకు చికిత్స అందించడంతోనే ఆగిపోకుండా భవిష్యత్ ఆరోగ్య సంరక్షణను ప్రోత్సహించాలన్నారు. ప్రస్తుత ఖరీఫ్, రాబోయే రబీ సీజన్ల కోసం ఎరువుల శాఖ సన్నాహాలను కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా న్యూఢిల్లీలో సమీక్షించారు. రైతులకు ఎరువులు నిరంతరంగా, అవాంతరాలు లేని సరఫరాను సమయానికి అందేలా చూడడమే ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత అని నడ్డా పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎరువుల శాఖ కార్యదర్శి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. విశాఖపట్నంలో జరిగిన బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశం సంయుక్త ప్రకటన ఆమోదంతో ముగిసింది. బ్రిక్స్ దేశాల మధ్య యువజన సహకారంలో సాధించిన పురోగతిని సమీక్షించడంతో పాటు విద్య, నైపుణ్యాలు, పారిశ్రామికవేత్తలుగా ఎదుగుదల, ఆవిష్కరణలు, సామాజిక అభివృద్దిలో యువతకు మరిన్ని అవకాశాలు విస్తరించే మార్గాలపై ఈ సమావేశంలో చర్చించారు. సమావేశానికి అధ్యక్షత వహించిన కేంద్ర యువజన వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో యువత భాగస్వాములుగా ఉండాలని ఉద్ఘాటించారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యాన్ని సాకారం చేయడంలో సహాయపడ్డానికి ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని 100,000 మంది యువ నాయకులను సిద్ధం చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారని తెలిపారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ 2 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు రష్యాకు వెళ్తారు. ఈ పర్యటనలో భాగంగా వాణిజ్య, ఆర్థిక, శాస్త్ర సాంకేతిక, సాంస్కృతిక సహకారానికి సంబంధించి భారత్ రష్యా అంతర్ప్రభుత్వ కమిషన్ 27వ సదస్సుకు ఆయన సహాధ్యక్షత వహిస్తారు. ఈ పర్యటనలో భాగంగా డాక్టర్ జయశంకర్ రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ను కూడా కలుసుకుని ప్రాంతీయ, ప్రపంచ అంశాలపై పరస్పర అభిప్రాయాలు పంచుకుంటారు. దేశ తూర్పు సరిహద్దులోని భద్రతా ఏర్పాట్లను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నిన్న అధికారులతో సమీక్షించారు. పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా సిలిగురి శివార్లలోని సుక్నా వద్ద పశ్చిమ బెంగాల్ కేంద్ర భద్రతా బలగాల సీనియర్ అధికారులతో సమావేశం నిర్వహించారు. చికెన్ స్నెక్ అని పిలిచే సిలిగురి కారిడార్లో భద్రతను బలోపేతం చేయడంపై దృష్టి సారించారు. సరిహద్దు నిఘాను వేగవంతం చేయడం, కేంద్ర భద్రతా దళాలు, నిఘా వర్గాలు, పరిపాలనా యంత్రాంగం మధ్య సమన్వయాన్ని మెరుగుపరిచేందుకు త్రిభుజ భద్రతా గ్రిడ్ కోసం కార్యాచరణ సిద్ధం చేయడంపై ఈ చర్చలు సాగాయి. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో పుల్లెల గాయత్రి గోపిచంద్, ట్రిసా జాలీ జోడీ కాంస్య పతకం సాధించింది. నిన్న జరిగిన మహిళల డబుల్స్ సెమీఫైనల్స్లో చైనాకు చెందిన లియూ షెంగ్డు, టాన్ నింగ్ జోడీ చేతిలో 21-18, 13-21, 8-21 తేడాతో పరాజయం పాలయ్యారు. తొలి గేమ్లో ఆరంభంలో ఆధిక్యం సాధించి ఆ తర్వాత 16-18 వెనుకబడినప్పటికీ పుంజుకుని గేమ్ను గెలుచుకున్నారు. అయితే రెండవ గేమ్లో 11-10 స్కోరుతో నిలిచిన చైనా ద్వయం వేగం పెంచడంతో చేజార్చుకున్నారు. భారతదేశపు అత్యంత శక్తివంతమైన సాఫ్ట్ పవర్ రూపాల్లో సంగీతం ఒకటని, ఇది భాషలు, సరిహద్దులను దాటి మైత్రిని, అవగాహనను, సద్భావనను పెంపొందిస్తుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఉద్ఘాటించారు. న్యూఢిల్లీలో యువతనుద్దేశించి నిర్వహించిన ఒక సంగీత కార్యక్రమం మల్హార్ను ప్రారంభించిన సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ, దేశంలోని ప్రతి ప్రాంతానికి సంగీత సాంప్రదాయాలు, శైలి ఉన్నప్పటికీ దేశాన్ని ఐక్యం చేసే బలమైన సూత్రాల్లో సంగీతం ముఖ్యమైందని అన్నారు. సాంప్రదాయకంగా మల్హార్ రాగాలు వర్షాకాలంతో ముడిపడి ఉంటాయని, మానసిక ఉల్లాసానికి ఇది సంకేతమని, మన సాంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమాజాల వద్దకు తీసుకెళ్లాలని యువతను ప్రోత్సహిస్తూ అన్నారు. ఉక్రెయిన్లో రష్యా జరిపిన డ్రోన్ క్షిపణి దాడుల్లో 2 వ్యక్తులు మరణించారు. ఉక్రెయిన్లోని షాపింగ్ సెంటర్పై రష్యా జరిపిన దాడిలో 16 మంది మరణించారని, 130 మంది గాయపడిన

0: మరుసటి రోజే ఈ దాడులు జరిగాయని అధికారులు ఒక ప్రకటనలో తెలియజేశారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్ తన సొంత పారిశ్రామిక ఆర్థిక సామర్థ్యాలను బలోపేతం చేసుకుంటూనే ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో సంబంధాలు కొనసాగించాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. అహింస, శాంతి భారతదేశ సంస్కృతులని, ఈ అహింస భావనను ఎవరూ కూడా తమ బలహీనతగా భావించే పొరపాటు చేయకూడదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. విశాఖపట్నంలో జరిగిన బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశం సంయుక్త ప్రకటన ఆమోదంతో ముగిసింది. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో పుల్లెల గాయత్రి గోపీచంద్, ట్రిసా జాలీ జోడీ కాంస్య పతకం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉదయ సమీరారు. ఈ మాసపు పాట చిన్ననాటి స్నేహితుడు, శ్రీ ఎస్టీజీవి వరదరాజు గారి రచన. సంగీతం డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజు గారు. గానం శ్రీ అంగాడి శివప్రసాద్, శ్రీమతి మూల శ్రీలత.

0: చిన్ననాటి స్నేహితులం. ఈ మాసపు పాట శ్రీ ఎస్టీజీవి వరదరాజు గారి సాహిత్యంతో విన్నారు. సంగీతం డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజు, గాయకులు శ్రీ అంగాడి శివప్రసాద్, శ్రీమతి మూల శ్రీలత గారు. ఉదయ సమీరాలు.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైనంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణవణము సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా? ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
5: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
4: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
5: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 ఏ నింపాలి.
4: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
5: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
4: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
5: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
4: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

ఉదయ సమీరాలు కార్యక్రమానికి స్వరాహ్వానం. ముందుగా నేటి మాటలో తొలి అంశం చెప్పాలంటే,

భూమి మీద కాలు నిలవదు. ఓ, భూమి మీద కాలు నిలవకపోతే ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఏమైనా వామనుడు త్రివిక్రమావతారమా? బలిచక్రవర్తి నెత్తి మీద ఆ మూడో అడుగు వేసేయడానికో, లేకపోతే ఒక అడుగు భూమి మీద పెట్టి ఇంకోటి అక్కడికే వచ్చాం, ఈ పాదాన్ని ఆకాశం వైపు సారిస్తారా? పాదం కాదండి, పదం. ఆ పదం కూడా రెండు అక్షరాలు, చంద్ర. ఈ చంద్ర అనుకోగానే ఒక్కసారి చూపు అలాగా మీదకి వెళుతుంది, అది యానం సాగిస్తుంది. ఆ రెండింటిని కలిపి అనుకోండి, ఇవాళ జాతీయ అంతరిక్ష దినోత్సవం, చంద్రయాన్ కార్యక్రమంలో మూడవది ఇస్రో వారు చేపట్టింది. చంద్రయాన్ రెండులో లాగే ఇందులో కూడా ఒక రోవరు ల్యాండరు ఉండి ఆర్బిటర్ లేకుండా ప్రొపల్షన్ మాడ్యులే ఉపగ్రహంలాగా పనిచేస్తూ ఆ చంద్రుడి దక్షిణ భాగంలో ఇది వాలి వాలగాని ఏ పరిశోధనలో మొదలెట్టింది, ఏం చేసింది అనడానికి తార్కాణంగా ఈరోజు ఆగస్టు 23ని దక్షిణ ధ్రువం మీద యాత్ర చేసే ప్రతిపాదన విజయవంతమైంది. చంద్రుని ఉపరితలం మీద దిగేలాగా దీన్ని రూపొందించారు. సురక్షితంగా మృదువుగా ల్యాండింగ్ అయింది. చంద్రుని మీద రోవర్ సంచరించే సామర్థ్యాలను గమనించడం, ప్రదర్శించడం దీని పనితీరు. ఆ చంద్రుడి కూర్పు బాగా అర్థం చేసుకోవడానికి చంద్రోపరితలంపై లభ్యమయ్యే రసాయనాలు, సహజ మూలకాలు, నేల, నీరు మొదలైన వాటిపై శాస్త్రీయ ప్రయోగాలు పరిశీలన చేయడం, రెండు గ్రహాల మధ్య యాత్రలు చేయడం, వీటన్నిటికీ అరే యాత్ర చేస్తున్నప్పుడు అనుభూతి ఎలా ఉంటుంది అంటే,

ఆ చుక్కలన్నీ కూడా చిలకలు చుట్టేయడం, అంటే తాంబూలం లాగా చుట్టేసి కొరికేస్తే అని అంత ఉద్వేగంగా ఉత్సాహంగా ఉంటుంది ఈ ప్రయోగం. చంద్రయాన్ 2023 ప్రయోగం జూలై 3 ఈ 14వ తేదీ మధ్యాహ్నం 2:35 జరిగి శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో 2వ ప్రయోగ వేదిక నుండి LVM-M4 వాహన నౌక ద్వారా ప్రయోగం జరిగింది. చంద్రయాన్ 3 ల్యాండర్ విక్రమ్ 2023 ఇదే నెల ఇదే తేదీ సాయంత్రం 6:04 చంద్రుడి దక్షిణ ధ్రువానికి సమీపంలో సురక్షితంగా మృదువుగా దిగిన ఆ సందర్భాన్ని విజయవంతమైన నేపథ్యంలో 2023 ఆగస్టు 26 మన దేశ ప్రధాని బెంగళూరుకు చేరుకొని పీణ్యాలోని ఇస్రో కేంద్రంలో శాస్త్రవేత్తలను అభినందిస్తూ చంద్రయాన్ 3 దిగిన ప్రదేశానికి శివశక్తి అని నామకరణం చేశారు. ఇక మీదట ప్రతి ఏటా ఈ తేదీని అంటే అప్పటి నుంచి పరిగణలోకి తీసుకుంటే జాతీయ అంతరిక్ష దినోత్సవం జరుపుకోవాలి అని. ఇది చందమామలో అచ్చైన సమాచారంగా కాకుండా చందమామే తన కథ చెప్పినట్టుగా చందమామ సమాచారాన్ని దక్షిణం వైపు నుంచి మనకి మనః ప్రదక్షిణంగా అందించిందిగా భావించాలి.

నేటి మాటలో రెండవ అంశం, ఈ 23కి ఇంకొక ప్రత్యేకత. మనం వింటూ ఉంటాం ఏంటో అంటూ ఉంటాం కూడా, గుండెలు తీసిన

బంటు అని ఆ పాటి పాటి సాహసం చేసిన వాళ్ళు పొగడ్డం మనకు రివాజు. కానీ నిజంగా గుండుకు గుండె ఎదురొట్టిన బంటువు నువ్వే అంటూ ఆంధ్ర ప్రజానీకం తన ఎద బరిణలో పొదువుకున్న అపురూప నాయకుడు ఒక ఆయన ఉన్నారండి.

తెలిసిన అబ్బాయి బాల్యంలోనే తండ్రిని కోల్పోవడం బాధాకరం. అయితేనే తన చదువు కోసం తల్లి ప్రారంభించిన పూటకోళ్ళ ఆదాయంతో ఈ చదువు సాములన్నీ సాగించాడు ఆయన. ఇది ఆయన దీక్షాదక్షతలకు ప్రథమ నిదర్శనం. బాల్యమంతా ఆకతాయిగా నాటకాలు రాయుడిగా ఆటగా పాటగా గడిపేసిన 1894 నాటికి రాజమహేంద్రవరం మొత్తం మీద రాటుదేలిన లాయర్ ఎవరంటే టంగుటూరి ప్రకాశం గారు. యశః పతాకాన్యగర వేసిన నాయకోజ్వల వికాసం ఎవరు? టంగుటూరి ప్రకాశం. ఇమ్మానేని హనుమంతరావు నాయుడు గారి ఇతోధిక ప్రోత్సాహంతో ప్రగతి సోపానాధిరోహణ ప్రక్రియలో ప్రశంసార్హ స్థానానికి చేరుకున్న ప్రకాశం గారి వాదానికి ఎదురు లేకపోయేది. ఆ రోజుల్లో ఎక్కువ రాబడి గల న్యాయవాదిగా ప్రకాశం గారి పేరు ప్రసిద్ధం. లా టైమ్స్ పత్రిక ఎడిటర్గా పనిచేసే కాలంలో లంచగొండైన జడ్జి గురించి దిస్ జడ్జ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఇంటలెక్చువల్ డిజానెస్టీ అని తన అభిప్రాయాన్ని రాశారు ప్రకాశం గారు. మద్రాసులో న్యాయవాదిగా ఉన్న కాలంలోనే గాంధేయవాదిగా మారి దేశ స్వాతంత్ర సంగ్రామంలో తన పాత్రను గుర్తిరిగి లక్షలాది రూపాయల రాబడినిచ్చే వృత్తిని వదిలి రగులుతున్న రణాగ్నిలో దూకిన టంగుటూరి స్వరాజ్య పత్రికకు ఆంధ్ర తమిళ ఆంగ్ల విభాగాలలో పెన్నుదన్నుగా నిలబడి అక్షరోద్యమాన్ని అప్రతిహతంగా నడిపారు. హోంరూల్, సహాయ నిరాకరణ, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో ప్రకాశం ప్రతి అడుగు పిడుగైంది. ప్రతి మాట తూటాలా పేలింది.

ప్రకాశసింహ గర్జనలు దిగంతరాలు నిండడం. అమృతసర్లో దారుణ హత్యాకాండ అనంతరం గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమ ఆరంభం జరిగినప్పుడు వినారి. 1928 ఫిబ్రవరి 3 మన దేశం వచ్చిన సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా తమిళగడ్డపై సైమన్ గోబ్యాక్ అని నినదించి ఎక్కుపెట్టిన తుపాకీకెదురుగా గుండె నొడ్డి కాల్చమని గాండ్రించిన తెలుగుల పులిబిడ్డ టంగుటూరి. ఆ సందర్భంగా జనం నిరాజనాలిచ్చి జేకొట్టిని పెట్టిన బిరుదే ఆంధ్ర కేసరి.

దండిగా దండుగా వెడలిన, జనం ముందు నిండుగా నిలబడిన ఆంధ్రకేసరి. 1935, 1927, 1953, 1937 1940, 1944 ఆంధ్ర కాంగ్రెస్ అధ్యక్షులయ్యారు. 1937 జరిగిన ఎన్నికల్లో మెడ్రాస్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. 2వ ప్రపంచ యుద్ధ కారణంగా 1939 రాజీనామా. 1946 ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి నిర్వహించారు ప్రకాశం. 1953 కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్ర ప్రప్రథమ ముఖ్యమంత్రి అయ్యారు టంగుటూరి. విజయవాడ కృష్ణానదిపై ప్రకాశం బ్యారేజ్ నిర్మాణం, నాగార్జునసాగర్, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయాల ఏర్పాటు, భూ సంస్కరణలు, ఇలా ఆయన చేసిన సేవలు ఎన్నో ఎన్నో. తన అనుభవాలన్నీ క్రోడీకరించి టంగుటూరి వెలార్చిన నా జీవిత యాత్ర ఆత్మకథ కేవలం ఓ వైయక్తిక జీవితానుభూతి కాదు, ఆ కాలపు దేశ రాజకీయ సంస్కృతి ప్రభావానికి అక్షర దర్పణం. దర్పం 1872 ఆగస్టు 23 జన్మించి 65 ఏళ్లపాటు ఎవరికీ తలవంచని ఆత్మాభిమానంతో ఆంధ్రకేసరి పంతులు గారు టంగుటూరి ఈ బిరుదాలు ఎవరో ఎవరో ఇచ్చినవి కాదు, అనేకానేక ప్రజానీకం కలిసికట్టుగా కట్టిన పట్టాభిషేక బిరుదావళి అది. తలవంచని ఆత్మాభిమానం, ఎదురులేని మనీషిత్వం, తెగువగల వ్యక్తిగా శక్తిగా తిరుగుల గుండెల్లో ఎదిగిన ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు.

0: రూపమయ్య
1: పంతులో రూపని కాలాలు బతకండి.
2: ప్రకాశమానమైన టంగుటూరి వారి మూర్తి భూత ఆంధ్రోత్తేజం 1957 మే 20 కాలధర్మానికి ఒదిగిపోయిన ప్రతిధ్వనించే ప్రకాశ సింహగర్జనలు దిగంత పరివ్యాప్తమై నాటికీ నేటికీ ఈనాటికీ చెవుల్లో రింగుమంటూనే ఉంటాయి.

అలా విరజిమ్మిన అగ్నికి 1923 2018 మధ్య ఉన్న పేరు కులదీప్ నయ్యర్. ఈరోజు వారి వర్ధంతి. భారతీయ పాత్రికేయ ప్రపంచానికి గురుతుల్యులు, మానవ హక్కుల ఉద్యమకర్త, రచయిత. జీవితకాలంలో ఎంతో సమయాన్ని రాజకీయ విశ్లేషణ కోసం, సామాజిక సమ్యగ అభివృద్ధి కోసం వెలాచిన అక్షరం ఆయనది. 1997 భారత పార్లమెంట్లోని రాజ్యసభ సభ్యుడిగా నమోదైన కులదీప్ బ్రిటిష్ ఇండియాలోని పంజాబ్ రాష్ట్రంలోని సియాల్కోట్లో 14 పుట్టారు. 1923 పూరన్ దేవి అమ్మ, గుర్బక్ష్ సింగ్ నాన్న. లాహోర్లోని ఫోర్మన్ క్రిస్టియన్ కళాశాలలో కులదీప్ గారు బీఏ ఆనర్స్ పూర్తి చేశారు. లాహోర్లో లా కళాశాలలో ఎల్ఎల్బి. 1952 నార్త్ వెస్ట్ విశ్వవిద్యాలయంలో మెడల్ స్కూల్ ఆఫ్ జర్నలిజం నుండి పత్రికా శాస్త్రం. వృత్తి జీవితంగా నయర్ ఉర్దూ ప్రెస్ రిపోర్టర్. 1975-77 ఆయన అరెస్ట్ అయి మానవ హక్కుల ఉద్యమకర్తగా, శాంతి ఉద్యమకర్తగా, 1996 ఐక్యరాజ్యసమితికి వెళ్ళిన భారతీయ సభ్యుల్లో ఒకరిగా ఆయన ప్రఖ్యాతి. భారత పార్లమెంట్లోని ఎగువ సభకు ఆయన, అంటే రాజ్యసభకు నామినేట్ అయ్యారు 1997. 14 భాషల్లోని 80 వార్తాపత్రికల్లో ఆపోజిట్ టు ద ఎడిటోరియల్లో రచనలు చేశారు. కాలమిస్టు. పత్రికల్లో ద డైలీ స్టార్, ద సండే గార్డియన్, ద న్యూస్ పాకిస్తాన్, ద స్టేట్స్మ్యాన్ ఇండియా, ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్, డాన్, ఇవి ముఖ్యమైనవి. ప్రసిద్ధ తెలుగు పత్రికలో లోగుట్టు శీర్షికలో ఆయన వ్యాసాలు అనూదితమయ్యాయి. శాంతి ఉద్యమకర్తగా పేరు. ఖైదీ అయ్యాక, శిక్షాకాలం పూర్తయ్యాక ఒకనొక సమయంలో ఆయన రచన మాత్రం కొనసాగుతూనే ఉంది. రాజకీయ వ్యాఖ్యాతగా, రచయితగా 15 పుస్తకాలు వెలార్చి బియాండ్ ద లైన్స్, డిస్టెంట్ నైబర్స్, అఠెర్ ఆఫ్ ద సబ్కాంటినెంట్, ఇండియా ఆఫ్టర్ నెహ్రూ, వాలెట్ వాగా, ఇండియా పాకిస్తాన్ రిలేషన్షిప్, ద జడ్జ్మెంట్, ద మార్ట్, స్కూప్, ఇండియా హౌస్, కులదీప్ నయ్యర్ గారి ప్రసిద్ధ రచనలు తెలుగులో కూడా అనూదితమయ్యాయి. ఆయన ఆత్మకథ బియాండ్ ద లైన్స్ 2012 జూలైలో విడుదలైంది. ఆస్కార్ అవార్డ్ ఫర్ ప్రెస్ ఫ్రీడమ్ 2003 వచ్చిన పురస్కారం. షాహిద్ నియోగి మెమోరియల్ అవార్డ్ ఫర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్, ఇది 2007. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం 31వ స్నాతకోత్సవంలో డాక్టరేట్ ప్రదానం.

ఈ ఏళ్ళైనా తరగని ఆయన పాత్రికేయ విజ్ఞానానికి పంచడానికి సంకేతంగా కాబోలు. శతమానం భవతి శతాయుష్మాన్ భవ అన్న ఆశీస్సు ఆయన పట్ల శతాధికంగా నిరూపితమై తన 103వ ఏట 2018 ఆగస్టు 23న కలకాలం కలం చేసుకున్న ఆయన వేళ్ళు కాలధర్మానికి లోబడి కదలికలని ఆపేసుకున్న ఆయన రాసిన కథలిక ప్రపంచానికి ఎలువడిగానే ఉన్నాయి. నేటి మాట విశేషాలు విన్నారు.

0: ఉదయ సమీరాల కార్యక్రమంలో ఇప్పుడు లేఖావళి. శ్రోతలందరికీ కూడా నమస్కారం, ఆహ్వానం.
1: నమస్కారం. మనకు లేఖావళి ద్వారా చాలామంది లేఖలు పంపించారండి.
0: లేఖలు పంపించారు, వాటిలో కొన్ని కార్డులు ఉన్నాయి, కొన్ని రచనలు ఉన్నాయి. ముఖ్యంగా సత్యవాడ సోదరీమణులు గారు వీరు రాస్తున్నారు. పాటల పల్లకి సమయాన్ని చాలా బాగా వినియోగిస్తున్నారు. పాత పాటలకు సమయం ఉంది, పాత పాటలు కూడా ఇస్తున్నారు. మంచి మంచి పాటలు ఉన్నాయి, బాగున్నాయి అని తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, సంధ్యారాగం కార్యక్రమంలో రెండు భాగాలుగా ప్రసారం చేసిన పైడిపాల గారితో పరిచయం ఆకట్టుకుంది. వారి కుటుంబ నేపథ్యం, విద్య, ఉద్యోగ విషయాలు ఇవన్నీ కూడా చాలా బాగా అడిగి మంచి సమాధానాలని రాబట్టారు. ఇలాంటి కార్యక్రమాలు ప్రసారం చేస్తూ ఉండండి. కేశవదాసు, లలిత గోపాలం ప్రస్తావన తీసుకురావడం బాగుంది. సంగీత కార్యక్రమాలు, లలిత సంగీతం కూడా బాగున్నాయని రాస్తున్నారు. ఇది జనపరెడ్డి సర్వేశ్వరరావు గారు, పరవాడ మండలం విశాఖపట్నం నుంచి రాస్తున్నారు. ప్రతిరోజు మనం 11 నుంచి 12 వరకు మధురిమ ప్రసారం చేస్తూ కొంత వ్యాఖ్యాన పరిమళం కూడా జోడించి చిత్రగీతాలు అందిస్తున్నాము. చిత్రగీతాల మాలిక జత చేస్తున్న తీరు చాలా అమోఘం, అద్భుతం అని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఏమిటో
1: అండి, బాగా చక్కగా రాస్తున్నారు అందరూ.
0: ఇగో ఈ వీరు ఎవరో ఈమెయిల్ కూడా పంపించారు. శ్రీదేవి గారికి, మానస గారికి అభినందనలు. మహిళావాణి కార్యక్రమంలో శ్రావణ మాసం గురించి చెప్పారు, 13వ తేదీ బాగుంది. అలాగే 20వ తేదీ ఈ నెల మధ్యాహ్నం 1:30 ముత్యాల ముంగిళ్ళలో డాక్టర్ రాజ్యలక్ష్మి గారితో పరిచయం బాగుంది. శారీరకమైన మార్పులు, మానసిక మార్పుల గురించి విషదంగా పేరూరు వెంకట సోమశేఖర్, పేరూరు బ్రహ్మరామ గారు రాస్తున్నారు లాసన్స్ బే కాలనీ నుండి. మరి అదేమిటి ఆ ఉత్తరం?
1: గౌరవనీయులు శ్రీ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సంచాలకులు వారికి నమస్కారం. అయ్యా, ఆకాశవాణిలో చింతలలో నేటి మాటలో మంచి మంచి విషయాలు చెబుతున్నారు. పల్లెసీమల్లో ఇంకా పొలం పనులు ప్రోగ్రాంలో కూడా, యువవాణిలో కూడా ఉపయోగకరమైనవి ప్రసారం చేస్తున్నారు. ఆకాశవాణి వారికి, సిబ్బందికి అభినందనలు. ఇంకా సగుబండి సన్యాసిరావు గారు పాడిన రంగస్థల పద్యాలు వినిపించమని లేఖావళి ప్రోగ్రామ్ను, ఉదయ సమీరాలు ప్రోగ్రామ్ను, జానపద గేయాలు ప్రోగ్రామ్ను, ముత్యాల ముంగిళ్ళు వీటన్నిటిని కూడా మీ యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంచండి, మేము చూసి ఆనందిస్తాము అంటున్నారు.
0: అధికారులు ఈ సూచన పరిశీలిస్తున్నారు. ఇంతకీ ఈ సూచన చేసింది ఎవరు?
1: సీరపు వసుంధర, చార్విక్, తన్సిక, తస్వక, ముదిలిబాబు, ఇంకా సీరపు శ్రీనివాసరావు, శిరీష, శంకర్రావు, ఇంకా శ్యామ్, శౌర్య, శృంగవరపు కోట గ్రామం నుంచి.
0: వీరెవరో రాశారు ఒక పద్యంతో కూడా, నిధులలేమి వల్ల నిలకడై ఉండదు, నడక మార్పు తెచ్చు నీరసంబు, ఉరుకు ఒడుగు లేక ఉపకాయము వచ్చు కదలకుండ తినక కొవ్వు పెరుగు అని ఒక సూక్తితోటి మొదలెట్టి ఆకాశవాణి సంచాలకుల వారికి మీరు

0: 29న మధ్యాహ్నం కార్మికుడి కార్యక్రమం ప్రసారం చేశారు. బాగుంది. బి అప్పలనాయుడు గారితో సుధాకర్ రెడ్డి గారు జరిపిన పరిచయ కార్యక్రమం, ఏపీఎస్ఆర్టీసీ జనరల్ మేనేజర్ అప్పలనాయుడు గారు. అలాగే బస్సు యాప్ ద్వారా ఎలాగ టికెట్లు బుక్ చేసుకోవాలి, ఈ విశేషాలన్నీ కూడా బాగున్నాయి. పాడి పశువుల గురించి, గొంతు వాపు వ్యాధి గురించి కూడా పల్లె సీమల్లో వాటిల్లో మంచి మంచి అంశాలు ఇస్తున్నారు. జీవన ఎరువులు ఎలా తయారు చేస్తారు, ఎప్పుడు ఎలా ఉపయోగించాలన్న విషయం చెప్తూ రసాయన ఎరువులు వాడకూడదని చెప్పారు. అలాగే ఈ పరిచయ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వారందరికీ కూడా ధన్యవాదాలు. పల్లె సీమల్లో వాటిలోను ఇంకా కార్యక్రమాలని పాటలతోటి సమర్పించిన వ్యాఖ్యాత్రి పద్మిని గారికి ధన్యవాదాలు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సంచాలకులకి నమస్కారాలు. కార్యక్రమాలన్నీ కూడా బాగున్నాయి అని రాశారు. వీరు ఈ రాసిన వారు వారి పేరు చిరునామా పూర్తిగా చిన్న దళతు అని అన్నారు. ఇంకా వారి ఊరు పేరు ఇవన్నీ కూడా స్పష్టంగా రాస్తే చక్కగా ఇంత గొప్ప అభిప్రాయాన్ని 5-6 కాగితాల్లో వీరు నెల్లూరు నుండి రాశారు. పేరు స్పష్టత ఉంటే బాగుంటుంది. ఈ 5-6 కాగితాల్లో రాసిన దాన్ని కుదించి కొంచెం దస్తూరి కుదురుగా ఉండేటట్టు ఉంటే ఎదురుగా ఉన్న అంశాన్ని మధురంగా వారి హృదయాన్ని మనం ఆవిష్కరించడానికి ఇంకా అవకాశం ఉంటుంది. కాబట్టి వచ్చే ఉత్తరాల్లో తప్పకుండా దాన్ని పాటిస్తారని
1: కుదురుగా ఎదురుగా మధురంగా.
0: రఘువీర్ సింగ్, సుగుణాబాయి, రాధా, మున్నా ఏలూరు నుండి రాస్తున్నారు. 18వ తేదీ ఈ నెల మంగళవారం మధ్యాహ్నం ప్రసారమైన రంగస్థలి శీర్షిక సత్యహరిశ్చంద్ర నాటకం నుండి వారణాసి ఘట్ట పద్యాలు బాగున్నాయి. కళ్ళ ముందు కదలాడేలాగా గానం చేశారు కవిట్నాయుడు గారు. హార్మోనియం సహకరించిన విజయసారథి గారికి, ఆకాశవాణి వారికి మా కృతజ్ఞతలు అంటున్నారు. తర్వాత ఉత్తరం.
1: తుమ్మలపల్లి వారి వీధి, చెంగులరావుపేట, కాకి అప్పారావు, కాకి ఆనందలక్ష్మి గారు రాస్తున్నారు. 9వ తేదీన ఆదివారం నేటి మాటలో శర్మగారు రేలంగి గారి గురించి చాలా చక్కగా వివరించారు.
0: పాతాళ భైరవి
1: ఓకే, పాతాళ భైరవిలో రేలంగి గారు అన్న మాట శర్మగారు చమత్కారంగా ఇందు నీమీదే అంటే ఏంటి సార్? అది
0: ఇందు నీమీద, మరే నీమీద, నా మీద, అది సంభాషణ కథానాయకి వారు ప్రస్తావించింది అది.
1: ఈ మాటలు విని మేము నవ్వుకొని ఆనందించాము. రేలంగి గారు మా కళ్ళ ముందే ఉన్నట్లు అనిపించింది. శర్మ గారికి మా వందనములు అన్నారు.
0: వారి ప్రోత్సాహం ఇది పొగడ్తలు కావు, ఇవి మనందరికీ కూడా ఆశీర్వాదపూర్వక ప్రోత్సాహం. ఈ ఉత్తరం, ఆకాశవాణి కార్యక్రమాలు చాలా బాగుంటున్నాయి, నేటి మాటలు మంచి మంచి విషయాలు చెబుతున్నారు, పల్లెసీమలు పొలం పనులు కూడా ఇవ్వడంలో ఉపయోగకరమైన ప్రసారం అవుతున్నాయి, సిబ్బందికి అందరికీ ఈ సగుబండి సన్యాసిరావు గారి పడిన రంగస్థల పద్యాలు వినిపించిన ఆకాశవాణికి మా ధన్యవాదాలు. ముత్యాల ముంగిళ్ళు ఇవన్నీ కూడా చాలా బాగుంటున్నాయి. అలాగే మీరు ఆదివారం నాడు ప్రసారం చేసే 1:30 ఈఎంఐ కథానిక ఇల్లాలి కోరిక నాటికకి దగ్గరగా ఉంది, ముగింపు బాగుంది, అందరికీ కూడా అభినందనలు. రాత్రి 9:30 కూడా నాటికలు ఇవ్వండి అంటున్నారు.
1: చాలా బాగుందండి. అలాగే లేఖావళికి నమస్కారం. నా పేరు దుద్దుపూడి త్రినాథ స్వామి అన్నారు. గాజువాక అశోక్ నగర్ నుంచి రాస్తున్నాము. ఈ నెల 18 మంగళవారం ఉదయ సమీరాల్లో మీరు ప్రసారం చేసిన 3D పెయింటింగ్ ఇంకా డిజిటల్ పెయింటింగ్ చిత్రకారులు శ్రీ వి బంగారరాజు గారితో శ్రీ వల్లూరు వెంకట్రావు గారు జరిపిన ఇంటర్వ్యూ కార్యక్రమం ఓకే, మంచి మంచి ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. ఆ కళలోని నైపుణ్యాన్ని, కళ వెనుక ఉన్న కష్టాలను చిత్రకారులు చక్కగా వివరించారు. కార్యక్రమాన్ని ప్రసారం చేసిన ఆకాశవాణికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అన్నారు.
0: ఎవరు? దుద్దుపూడి.
1: అవునండి,
0: త్రినాథస్వామి గారు. అలాగే ఆనాటి హాస్యనటుడు పద్మనాభం గారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు. కొలగోత్రాల చిత్రంలో వినవే బాల పాట వినిపించినందుకు కూడా వారు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఎంతెంత పందెం నాటిక హాస్యభరితంగా

0: ఉంది. పార్వతమ్మ గారు బాగా నవ్వించారు. రాగతి రమ్మగారి రచన, కాకరపర్తి వారి నిర్వహణ అద్భుతం అని పూడిపేది వెంకట సుబ్రహ్మణ్యం గారు చీపురుపల్లి విజయనగరం జిల్లా నుండి రాస్తున్నారు. మునగపాక నుంచి ఆడారి నాగేశ్వరరావు గారు అంటున్నారు, ఈ నెల 20వ తేదీ గురువారం మీరు ప్రసారం చేసిన నాటికి చాలా బాగుందండి. పందెం వేసింది ఒకరైతే పరిష్కారం ఇంకోళ్ళది, బాగుంది. పందాల పార్వతి గారికి తిరిగి సమాధానం చెప్పిన తీరు బాగుంది. ప్రసారం చేసిన మీకు ధన్యవాదాలు. 19వ తేదీ బుధవారం మధ్యాహ్నం కార్మికుల కార్యక్రమంలో క్యాన్సర్ మీద అవగాహన గురించి డాక్టర్ ఎం చంద్రారెడ్డి గారితో ఎం వెంకటరమణ గారు జరిపిన పరిచయ కార్యక్రమం బాగుంది. శస్త్రచికిత్స విధానాలు, అడ్వాన్స్ థెరపీ గురించి మాకు బాగా చెప్పారని రఘుబీర్ సింగ్, సుగుణాబాయ్, రాధా, మున్న, ఏలూరు నుండి వీరు వాట్సాప్ లేఖలో ఇది చెప్పారు. ఇంకా తర్వాత మరొక ఉత్తరం ఏదో ఉన్నది.
1: 21వ తేదీ ఉదయం ప్రసారం చేసిన డాక్టర్ గారి సలహాలు కార్యక్రమంలో డాక్టర్ శ్రీకాంత్ గారు ఆర్థోపోరియోసిస్పై మంచి అవగాహన కల్పించారు. ఇప్పుడు చాలామంది 60 ఏళ్ళు పైబడిన వారందరూ ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. డాక్టర్ గారు చెప్పిన సలహాలు, సూచనలు చాలా మంచి అవగాహనను కల్పించాయి. ఆకాశవాణి వారు అద్భుతమైన కార్యక్రమాలతో శ్రోతలను చైతన్యపరుస్తున్నారు. ఇటువంటి మంచి కార్యక్రమాలు ప్రసారం చేస్తున్న ఆకాశవాణికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు శ్రీకాకుళం జిల్లా పొట్నూరు శ్రీనివాసరావు టీచర్ పద్మావతి, నమిత, అభిషేక్, అఖిల.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సంచాలకులకి నమస్కారం. లేఖావళి కార్యక్రమ నిర్వాహకులకు శుభోదయం. ఈ నెల 17న సోమవారం ఉదయ సమీరాల్లో గరిమెళ్ళ నాగేశ్వరరావు గారి వచన కవితలు మనం ప్రసారం చేసాం. చాలా బాగుంది. ప్రతి వాక్యం రసాత్మకంగా ఉంది. వాక్యం రసాత్మకం కావ్యం అన్నట్టుగా. ఆ రోజు 11 గంటలకు రాంపట్నం శర్మ గారి నిర్వహణలో శ్రవణానందం కార్యక్రమం మధురిమలో శ్రవణానందంగా ఉందండి. సంతోష ఆనందాలకు చెప్పిన నిర్వచనం చాలా వైశిష్ట్యభరితం. కార్యక్రమం ఆశాంతం తెలుగువారి పిడిలా సాగింది. ఎంతెంత పందని నాటిక హాస్య చమత్కార భరితంగా ఉంది. అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు అంటున్నారు హైదరాబాద్ నుండి డాక్టర్ రామడుగు వెంకటేశ్వర శర్మ గారు.
1: చాలా చక్కగా రాశారండి.
0: అది ఈ వారానికి ఇవి లేఖావళి.
1: లేఖావళి
0: మళ్ళీ వచ్చే వారం కలుసుకునే వరకు లేఖావళి వింటున్న వారందరికీ కూడా నమస్కారాలు, సెలవు. లేఖావిడి విన్నారు పుష్పాంజలి. మిస్సమ్మ చిత్రం నుండి పి. సుశీల స్వరం.

పుష్పాంజలి విన్నారు. ఉదయ సమీరాల్లో తుదియం సింగ్ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 7:59:41 మరికొద్ది క్షణాలలో సమాచార్ ప్రభాత్ హిందీ వార్తా ప్రసారం ఢిల్లీ నుండి రిలే.

సహకారంతో రాష్ట్రంలోని పట్టణాలలో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. బుచ్చిరెడ్డిపాలెంలో 4 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన పురపాలక సంఘ కార్యాలయ భవనాన్ని నెల్లూరు లోక్సభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిలతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ పేదలకు టిట్కో ఇళ్లను నిర్మించిస్తున్నామని తెలిపారు. బుచ్చిరెడ్డిపాలెం

0: జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు, నీటి లభ్యతపై నెల్లూరులో జలవనరుల శాఖ అధికారులు, జిల్లాకు చెందిన శాసనసభ్యులతో ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ, ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉందనే హెచ్చరికలు రావడంతో అవసరమైన మేరకే నీటిని వినియోగించుకోవాలని రైతులకు సూచించారు. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ కోసం మొక్కలు నాటే కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాలని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ అజిత వేజండ్ల పిలుపునిచ్చారు. హరిత ఆంధ్రప్రదేశ్ మిషన్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆమె నెల్లూరులో ప్రారంభించారు. ఈ సందర్భంగా అజిత మాట్లాడుతూ, ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో కనీసం 100 మొక్కలను పెంచాలని, అదేవిధంగా పరిసర ప్రాంతాల్లో కూడా పచ్చతనాన్ని పెంపొందించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. మొక్కల పెంపకాన్ని తరచూ పర్యవేక్షించి వాటి సంరక్షణకు కృషి చేయాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ హట్కో ఆర్థిక సహాయంతో నెల్లూరు నగరంలో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు త్వరలోనే పూర్తవుతాయని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలోని బంగ్లాతోటలో 39 లక్షల రూపాయలతో ఆధునీకరించిన పార్కును ఆయన ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, నగరంలో ఇప్పటికే 47 పార్కులను అభివృద్ధి చేశామని, మిగిలిన వాటిని కూడా త్వరలోనే ఆధునీకరించి సదుపాయాలు కల్పిస్తామన్నారు. 1000 రూపాయల లోపు ఇంటి పన్ను చెల్లించేవారికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్ను ఉచితంగా ఇస్తామన్నారు. అందరూ డ్రైనేజ్ కనెక్షన్ తీసుకుని దోమల రహిత నగరంగా మార్చేందుకు సహకరించాలన్నారు. నెల్లూరుకు సమీపంలోని దగదర్తి విమానాశ్రయ నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. నెల్లూరులో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని విమానాశ్రయ ప్రాజెక్టుల్లో కుప్పం తర్వాత దగదర్తి విమానాశ్రయానికి ప్రాధాన్యతను ప్రభుత్వం ఇస్తుందన్నారు. దగదర్తి ఎయిర్పోర్టు పనులను వెంటనే వేగవంతం చేసేలా కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ ప్రాజెక్టును త్వరితగతిన ముందుకు తీసుకువెళ్లేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన అదనపు భూముల సేకరణకు ప్రభుత్వం ఆదేశాలిచ్చిందన్నారు. గ్రామీణ ప్రాంతంలోని కూలీల ఉపాధి కొరకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వీబీ జీరాంజీ పథకాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ హిమాంశు శుక్లా ఆదేశించారు. పల్లె వీక్షణ కార్యక్రమంలో భాగంగా ఆయన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో కలిసి వెంకటాచలం మండలంలోని వివిధ గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా వడ్డిపాలెం గ్రామంలో జరుగుతున్న వీబీ జీరాంజీ పథకం పనులను ఆయన పరిశీలించారు. పథకం అమలు తీరుపై కూలీలతో చర్చించారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నూతన మార్గదర్శకాల ప్రకారం కూలీలకు మరింత ప్రయోజనం కలుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వ పథకమైన పీఎం కిసాన్ ద్వారా లబ్ధి పొందుతున్న రైతులందరూ తప్పనిసరిగా అగ్రిస్టాక్లో రిజిస్ట్రేషన్ చేసుకుని డిజిటల్ గుర్తింపు సంఖ్య పొందాలని రైతులకు జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు సత్యవాణి సూచించారు. పీఎం కిసాన్ లబ్ధిదారులందరూ తప్పనిసరిగా డిజిటల్ గుర్తింపు సంఖ్యను పొందాలన్నారు. తమ సమీపంలోని రైతు సేవా కేంద్రాన్ని సంప్రదించి అగ్రిస్టాక్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని కోరారు. మీరింతవరకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన అమరనారాయణ, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.

ఆకాశవాణి కర్ణాటక సంగీత సభా కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో శ్రీ ఎస్ మునిరత్నం మరియు బృందం వారి నాదస్వరం వింటారు. శ్రీ ఆవులపాటి శరత్బాబు నాదస్వర సహకారం, శ్రీ ఎన్ కృష్ణమూర్తి ప్రత్యేక డోలు. ఈనాటి కార్యక్రమంలో ముందుగా ముత్తుస్వామి దీక్షితార్ కృతి గణనాథాయ నమోస్తుతే గౌళరాగం ఆదితాళం.

కార్యక్రమంలో తరువాత పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ రచన కరుణించుట ఇది సమయము, సింధు మందారి రాగం, ఆదితాళం.

తరువాత త్యాగరాజస్వామి కీర్తన, మారవైరి రమణి, నాసికాభూషిణి రాగం, ఆది తిస్రగతి తాళం.

కర్ణాటక సంగీత సభా కార్యక్రమంలో శ్రీ ఎస్ మునిరత్నం మరియు బృందం వారి నాదస్వరం వింటున్నారు. శ్రీ ఆవులపాటి శరత్బాబు నాదస్వర సహకారం, శ్రీ ఎన్ కృష్ణమూర్తి ప్రత్యేక డోలు. కార్యక్రమంలో తర్వాత త్యాగరాజస్వామి కీర్తన, ఉపచారముల భైరవరాగం, ఆదితాళం.

కార్యక్రమంలో చివరిగా అన్నమాచార్య కీర్తన, తిరుతిరు జవరాల గంభీర నాటరాగం, తిస్ర ఏకతాళం.

0: మీరింతవరకు కర్ణాటక సంగీత సభా కార్యక్రమంలో శ్రీ ఎస్ మునిరత్నం మరియు బృందం వారి నాదస్వరం విన్నారు. శ్రీ ఆవులపాటి శరత్బాబు నాదస్వర సహకారం, శ్రీ ఎన్ కృష్ణమూర్తి ప్రత్యేక డోలు. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ, ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
2: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
3: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
2: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
4: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పాటల పల్లకి శ్రోతలు డైల్ చేయవలసిన ఫోన్ నెంబర్ను 2727244, 2727288, రెండిటికి ఒకటే కోడ్ జోడు 0891 జత చేసి చెప్పిన రెండు నెంబర్లో దేనికైనా ఫోన్ చేసి మీకు కావలసిన చిత్రం నుంచి కోరిన పాట వినొచ్చు. హలో,
5: గుడ్ మార్నింగ్,
1: శుభోదయం, చెప్పండి.
5: సార్, చిత్తూరు జిల్లా పోతలపట్టు మండలం తలుపుపల్లి గ్రామం జనరేంద్ర సార్. బాగున్నా సార్?
1: బాగున్నాను, చెప్పండి, ఏం పాట
5: సార్? బట్టి విక్రమ సినిమా నుంచి ఓ వెన్నెల రాజా.

0: హలో,
1: హలో, నమస్తే సార్. శరమ్ గారు,
0: నమస్కారం అండి. ఎవరు?
1: నా పేరు ఎల్లప్ప వెంకటరావు, అనకాపల్లి గౌరపాల్ నుంచి మాట్లాడుతున్నానండి.
0: చెప్పండి.
1: మాకు రెండు కుటుంబాలు కదిలించే ఘంటసాల గారు, సుశీల గారు, లీలా గారు పాడారండి జగత్తిక జీవం నేనే పాట వినిపించాను సార్. నమస్కారం అండి.
0: సరేనండి, తప్పకుండా.
2: కమల భవుని రాణి

0: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

0: ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
1: కానీ నేను ఎందుకు?
0: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
1: డిజిటల్ అరెస్ట్?
0: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
1: ఇంత డబ్బా?
0: సరే ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
1: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్కి రిపోర్ట్ చేయండి.
2: హలో మమ్మా.
1: హాయ్.
3: ఆర్బీఐ అంటుంది.
1: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: హలో, ఫోన్ ఇన్ లైవ్. హలో.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: హలో.
3: హలో, నమస్కారం సార్.
2: నమస్కారం.
3: నా పేరు కాకి అప్పారావు, చెంగల్పేట తుమ్మలపల్లి వారి వీధి.
2: చెప్పండి.
3: ఇద్దరు మొనగల చెత్త నుంచి కొంగుని కట్ చేసుకోన

0: పాటల పల్లకిలో మళ్ళీ ఇదే ప్రసారంలో 10:15 కలుద్దాం. సమయం 10 గంటలు కావస్తోంది. కొంచెంసేపట్లో వార్తావాహిని విజయవాడ కేంద్రం నుండి రిలీ.
1: ఆకాశవాణి
2: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం.
3: ఉత్తరాఖండ్లోని ముస్సోరీలో ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో 2024 బ్యాచ్ ఐఏఎస్ శిక్షణార్థుల 2వ దశ ముగింపు కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ దేశాభివృద్ధిలో సివిల్ సర్వీసెస్ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. ప్రజాసేవ పట్ల సివిల్ సర్వీసెస్ అధికారులు అంకితభావంతో ఉండాలని సూచించారు. తమ పని నిర్ణయాలపై నిబద్ధతతో దృష్టి సారించాలని కోరారు. సమాజ శ్రేయస్సు కోసం కృషి చేయాలని, సామాన్య ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని పేర్కొన్నారు. దేశమే ప్రథమం అన్న స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఉపరాష్ట్రపతి సూచించారు.
2: అంతరిక్ష అంకుర సంస్థల ముఖ్య కార్యనిర్వహణ అధికారులు, వ్యవస్థాపకులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలో శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజల జీవితాలను మెరుగుపరిచే విధంగా వినియోగించాలని పిలుపునిచ్చారు. అంతరిక్ష రంగానికి సంబంధించి ప్రపంచం భారతదేశం వైపు చూసే విధంగా అనుకూల వ్యవస్థను దేశీయంగా సృష్టించాలని సూచించారు. అప్పుడే దేశ అంతరిక్ష రంగం ప్రపంచస్థాయి ప్రతిభకు, పెట్టుబడులకు ఆకర్షణ కేంద్రంగా మారగలదని అభిప్రాయపడ్డారు. అంతరిక్ష పరిశ్రమ, ఇతర సామాజిక అభివృద్ధి రంగాల మధ్య మరింత సహకారం ఉండాలని

0: కూడా ప్రధానమంత్రి సూచించారు.
1: ఒక జాతీయ రహదారి ప్రాజెక్టుతో పాటు 4 రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆ వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ న్యూఢిల్లీలో బుధవారం పాత్రికేయులకు వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మొత్తం 13,041 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు. 4 రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులు పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని 8 జిల్లాల మీదుగా సాగుతాయని తెలిపారు. వీటిలో ఖరగ్పూర్ భద్రక్ 4 లైను, భద్రక్ హరిదాస్పూర్ 4 లైను, గుమ్మిడిపూండి గూడూరు 3-4 లైన్లు, కటక్ పారదీప్ 3-4 లైన్లు ఉన్నాయని చెప్పారు. మొత్తం 9,450 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టులను 2030-31 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అశ్విని వైష్ణవ్ తెలియజేస్తూ,
2: 5 బహుత్ బడే ఫైసలే లియే హై. పహలే 4 ప్రోజెక్ట్స్ హై జో కి రైల్వే కే హై ఔర్ 5వా ప్రోజెక్ట్ హైవే కా హై. పహలే 4 ప్రోజెక్ట్ మే జో హావడా సే చెన్నై కి రూట్ హై, మెయిన్ లైన్ హై, ఇస్ మెయిన్ లైన్ కే క్వాడ్రూప్లింగ్ కే డిసిజన్స్ హై ఔర్ ఏక్ హై కటక్ సే పారదీప్ రైల్వే లైన్ కా క్వాడ్రూప్లింగ్ కా థర్డ్ అండ్ ఫోర్త్ లైన్ ఔర్ 5వా ప్రోజెక్ట్ హై ముజఫర్పూర్ సే సీతామఢీ హోతే హువే సోన్బర్సా ఏక్ తక్ యే 4 లేన్ హైవే బనానే కా టోటల్ 13,041 కరోడ్ రూపీస్ కే ప్రోజెక్ట్స్ క్యాబినెట్ నే అప్రూవ్ కియే.
0: తమిళనాడులోని మహాబలిపురంలో గురువారం జరిగిన దక్షిణ ప్రాంతీయ మండలి 31వ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళం రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, సి జోసెఫ్ విజయ్, డీకే శివకుమార్, విడి సతీశన్, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కె కైలాష్ నాథన్, అండమాన్ నికోబార్ దీవుల లెఫ్టినెంట్ గవర్నర్ డీకే జోషి, లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ పటేల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, దేశాభివృద్దిలో దక్షిణ భారతదేశం అత్యంత కీలకమైన ప్రాంతమని పేర్కొన్నారు. అధిక అక్షరాస్యత రేటు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, లోతైన సముద్ర వనరుల వినియోగంతో దేశాభివృద్దిలో దక్షిణ భారతదేశాన్ని అతిపెద్ద భాగస్వామిగా నిలిపాయని అన్నారు. పరస్పర చర్చలు, సానుకూల దృక్పథంతో దక్షిణ రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న నీటి వివాదాలను వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాలని అమిత్ షా సూచించారు.
1: ఢిల్లీలో 2 రోజుల పాటు జరిగిన ప్రభుత్వ రంగ బ్యాంకుల సదస్సును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా బ్యాంకింగ్ రంగానికి సంబంధించి ప్రభుత్వం త్వరలో ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనుందని వెల్లడించారు. కమిటీ తన సిఫార్సులను సమర్పించిన తర్వాత భారతదేశ ఆర్థిక వృద్ధిని వేగవంతం చేసే దిశగా ప్రభుత్వం, బ్యాంకింగ్ రంగం పరస్పరం సహకరించుకుంటాయని పేర్కొన్నారు. భారతీయ బ్యాంకులు ప్రస్తుతం బలమైన స్థితిలో ఉన్నాయని, మొండి బకాయిలు అత్యల్ప స్థాయికి చేరుకున్నాయని నిర్మలా సీతారామన్ చెప్పారు.
0: ఉగ్రవాదం పట్ల భారత్ జీరో టాలరెన్స్ విధానాన్ని ప్రదర్శిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. స్వాతంత్ర దినోత్సవానికి ముందే ఐఎస్ఐ మద్దతు గల షెహజాబ్ పట్టి నెట్వర్క్ను నిర్మూలించడం దీనికి ఉదాహరణ అని సామాజిక మాధ్యమం వేదికగా సోమవారం తెలిపారు. 200 మందికి పైగా ఐఎస్ఐ కార్యకర్తలను అరెస్టు చేయడం ద్వారా విధ్వంసక దాడులకు పాల్పడాలన్న వారి ప్రణాళికలను కూడా కేంద్ర ప్రభుత్వం భగ్నం చేసిందని చెప్పారు. 14 రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలతో సమన్వయంతో కూడిన ఆపరేషన్లను ప్రారంభించడం ద్వారా భద్రతా దళాలు ఈ నెట్వర్క్ను ఛేదించాయని కేంద్ర మంత్రి వెల్లడించారు. ఐఎస్ఐ నిధులతో నడిచే ఈ సంస్థ నుంచి ఐఈడీలు, పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ గుర్తులున్న గ్రెనేడ్లు, పిస్టళ్లు, సజీవ తూటాలు, గూఢచర్యానికి ఉపయోగించే సీసీటీవీ కెమెరాలతో సహా గణనీయమైన పరిమాణంలో వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు అమిత్ షా వెల్లడించారు.
1: ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లాలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సోమవారం పర్యటించారు. ఇందులో భాగంగా జిల్లాలోని కలికిరిలో ఉన్న సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పీఎఫ్కు చెందిన కౌంటర్ ఇన్సర్జెన్సీ అండ్ యాంటీ టెర్రరిజం స్కూల్ CIAT 3 శిక్షణా కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా గెజిటెడ్ సబార్డినేట్ అధికారుల భవనాలను ప్రారంభించారు. అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ, దేశ అంతర్గత భద్రత పరిరక్షణలో సిఆర్పీఎఫ్ జవాన్లు కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. దేశ రక్షణ కోసం నిరంతరం సేవలందిస్తున్న జవాన్లకు మెరుగైన వసతులు కల్పించడంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు.
3: హమారి సురక్షా వ్యవస్థకే ఇతిహాసమే ఏక్ మీల్ కా పత్తర్ హై. హమ్ సబ్ మిల్కర్ అప్నే దేశ్ కే సబ్సే బడే ఔర్ గౌరవశాలి అంతరిక్ష సురక్షా బల్ సిఆర్పీఎఫ్ కే బునియాదీ ఢాంచే కో సశక్త్ ఔర్ ఆధునిక బనానే కి దిశా మే కై మహత్వపూర్ణ కదమ్ उठा रहे हैं। केवल ईंट गारे और कांक्रीट से बनी इमारतें नहीं है, बल्कि यहाँ हमारे जवानों के कल्याण, उनकी कार्यक्षमता को बढ़ाने और उनके जीवन स्तर को श्रेष्ठ बनाने के लिए हमारी सरकार की

0: దృఢ ప్రతిబద్ధత జీవంత ప్రతీక.
1: సురక్షితమైన మౌలిక వసతులు, ప్రత్యేక పరీక్షా కేంద్రాలు, సైబర్ భద్రతా వ్యవస్థలతో జాతీయ పరీక్షా సంస్థ ఎన్టీఏను పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది. భవిష్యత్తులో ప్రశ్నపత్రాల లీకేజీలను నిరోధించేందుకు ఈ చర్యలు అవసరమని పేర్కొంది. నీటి యూజీ 2026 ప్రశ్నపత్రం లీకేజీకి సంబంధించిన పిటిషన్లపై బుధవారం చేపట్టిన విచారణ సందర్భంగా రాధాకృష్ణన్ కమిటీ సిఫార్సులను, నందన్ నీలేఖని కమిటీ సూచనలకు అనుగుణంగా అమలు చేసేందుకు తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర విద్యాశాఖ కార్యదర్శిని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రశ్నపత్రాలను భద్రపరిచే ప్రక్రియ కోసం శాశ్వత కమిటీ ఏర్పాటు, సీనియర్ అధికారుల నియామకం, సంస్థాగత నైపుణ్యాన్ని పెంపొందించడం వంటి సిఫార్సుల అమలుపై కూడా సుప్రీంకోర్టు ప్రత్యేకంగా వివరాలు కోరింది.
2: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం వేదికగా బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశం, బ్రిక్స్ క్రీడా మంత్రుల సమావేశాలు శనివారం ప్రారంభమయ్యాయి. బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశం శనివారం జరగగా బ్రిక్స్ క్రీడా మంత్రుల సమావేశం ఆదివారం జరుగుతోంది. ఈ సమావేశాలకు కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అధ్యక్షత వహించగా, ఆ శాఖ సహాయ మంత్రి రక్షా ఖట్సే సమావేశాలలో పాల్గొంటున్నారు. శనివారం జరిగిన ప్రారంభ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. యువత అభివృద్ధి, సాధికారతకు సంబంధించిన సహకారాన్ని బలోపేతం చేయడంపై బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశం దృష్టి సారిస్తుందని యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సమావేశంలో విద్య, నైపుణ్యాలు, సంక్షేమం, సుస్థిర అభివృద్ధి వంటి అంశాలపై చర్చలు జరుగుతున్నాయని పేర్కొంది. బ్రిక్స్ క్రీడా మంత్రుల సమావేశానికి 11 బ్రిక్స్ సభ్యదేశాల క్రీడా మంత్రులు, ప్రతినిధి బృందాలు హాజరయ్యాయి.
1: విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం నుంచి విమాన సేవలు ప్రారంభమయ్యాయి. ఉదయం 7 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరిన తొలి ఇండిగో విమానం భోగాపురం విమానాశ్రయానికి చేరుకుంది. విమానాశ్రయంలో విమాన కార్యకలాపాలు ప్రారంభం కావడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా స్పందించారు. హైదరాబాద్ నుంచి వచ్చిన తొలి ఇండిగో విమానం భోగాపురం విమానాశ్రయంలో దిగడంతో రాష్ట్రంలో విమాన అనుసంధానానికి నూతన శకం ప్రారంభమైందని పేర్కొన్నారు. విమానాశ్రయం ప్రారంభం సందర్భంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు వాణిజ్య విమాన సేవలను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ,
3: కేవలం ఎయిర్పోర్ట్ అనంటే ఒక బిల్డింగ్ లా కాకుండా ఇది మన చరిత్రకు, మన సంపదకు, మన సంస్కృతికి, వాటన్నిటికీ కూడా ఒక ప్రతీకగా ఉండాలి అనే ఆలోచనతో చాలా మనసు పెట్టి ఇది ఒకటి నిర్మించడం జరిగింది. మనకి విశాఖపట్నంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ అది కూడా సడన్ గా ఆపరేషన్స్ ఆగడం వల్ల ఎంతో మంది బాధపడుతున్నారు. ఆ ఎయిర్పోర్ట్ ను కూడా భవిష్యత్తులో ఏ రకంగా ముందుకు నడిపించాలనేది దాన్ని కూడా ఒక ఆలోచన చేసుకుని అక్కడ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కి నా వంతుగా ఒక ప్లానింగ్ తో ముందుకు వెళ్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.
2: కేంద్ర ప్రభుత్వం 2025 సంవత్సరానికి గాను జాతీయ క్రీడా పురస్కారాలను మంగళవారం ప్రకటించింది. భారత మహిళల బ్యాడ్మింటన్ డబుల్స్లో అగ్రశ్రేణి జోడీగా నిలిచిన ట్రీసా జాలీ, పుల్లెల గాయత్రి గోపిచంద్తో పాటు వివిధ క్రీడా విభాగాలకు చెందిన మరో 15 మంది క్రీడాకారులకు అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు అర్జున అవార్డు ప్రకటించింది. అదేవిధంగా భారత ఫుట్బాల్లో సీనియర్ క్రీడాకారుడైన ఇసయ్య అరుమయ్య నాయగంకు అర్జున అవార్డు, జీవితకాల సాఫల్య పురస్కారం అందజేయనున్నారు. అథ్లెటిక్స్ కోచ్ పర్వీర్ సింగ్, బాక్సింగ్ కోచ్ చోటేలాల్ యాదవ్, షూటింగ్ కోచ్ నేహా నందకుమార్ చవాన్లకు ద్రోణాచార్య అవార్డులు ప్రదానం చేయనున్నారు. ఇక పుణేలోని ఆర్మీ పారా ఒలింపిక్ నోడుకు రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కారం లభించనుంది. క్రీడారంగంలో ప్రతిభను గుర్తించి అత్యుత్తమ క్రీడాకారులు, కోచ్లను సత్కరించేందుకు కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ప్రతి ఏడాది జాతీయ క్రీడా పురస్కారాలను ప్రదానం చేస్తుంది.
1: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్ ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో సోమవారం నుంచి పర్యటించారు. ఈ సందర్భంగా మంగళవారం నిర్వహించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశానికి ఆ పార్టీ శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు హాజరయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పార్టీ సంస్థాగత బలోపేతంపై సమావేశంలో చర్చించారు. మండల, జిల్లా, బూత్ స్థాయిలో క్రమబద్ధంగా సమావేశాలు నిర్వహించడం, కార్యకర్తలతో నిరంతర అనుసంధానం కొనసాగించడం, ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలను మరింత బలోపేతం చేయడం వంటి అంశాలపై చర్చించారు.
2: కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ అధ్యక్షతన 12వ బ్రిక్స్ పర్యావరణ మంత్రుల సమావేశం ఢిల్లీలోని భారత మంటపంలో మంగళవారం జరిగింది. బ్రిక్స్ సభ్యదేశాలకు చెందిన పర్యావరణ మంత్రులు, ఉన్నతాధికారులు, విధాన రూపకర్తలు, నిపుణులు ఈ సమావేశంలో పాల్గొని పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. బిల్డింగ్ ఫర్ రెసిలియన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ అనే ఇతివృత్తంతో నిర్వహించిన ఈ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన భూపేంద్ర యాదవ్, సుస్థిరమైన భూముల నిర్మాణానికి విధానాలు,

0: సాంకేతికత, ప్రజల భాగస్వామ్యాన్ని సమన్వయం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. 2005 నుంచి 2022 మధ్య భారత్ కాలుష్య ఉద్గారాల తీవ్రతను 37% పైగా తగ్గించిందని కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
1: As nation pursue their development aspirations, they are navigating an increasingly complex environmental reality. The impact of climate change, biodiversity loss and pollution, the triple planetary crisis together with growing disaster risk are affecting communities and ecosystems worldwide. These challenges are particularly significant for developing countries where environmental vulnerability is often closely intertwined with broader development priorities including poverty eradication, food security and inclusive growth.
2: కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ ఎన్ఆర్ఈడిసిఏపి మేనేజింగ్ డైరెక్టర్, కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ ఉన్నతాధికారులతో బుధవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని మరింత పెంచేందుకు రాష్ట ప్రభుత్వంతో కలిసి కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. ఈ మేరకు పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల అమలును వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని విధాలా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
0: ఇన్ఫ్లుయెంజా వ్యాధి విస్తరణ, ప్రస్తుత పరిస్థితిపై కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా ఢిల్లీలో శుక్రవారం శాఖాపరమైన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తీవ్రమైన శ్వాసకోశ లక్షణాలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఇతర హెచ్చరిక సంకేతాలు ఉన్న వ్యక్తులు వెంటనే వైద్య సలహా తీసుకోవాలని సూచించారు. H1N1తో సహా కాలానుగుణ ఇన్ఫ్లుయెంజా నియంత్రణ కోసం దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, ఆసుపత్రులు, ప్రయోగశాలలు ఇతర భాగస్వాములతో సమన్వయం కొనసాగిస్తున్నామని తెలిపారు.
2: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. వ్యాఖ్యానం వై బాలకృష్ణ, ఎం కల్పన, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రావోయే అతిథి.
4: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పాటల పల్లకి శ్రోతలు డైల్ చేయవలసిన ఫోన్ నంబర్లు 2727244, 2727288, కోడ్ 0891. హలో,
5: హలో, నమస్తే సార్.
4: నమస్కారం అండి. ఏ సినిమా?
5: అవే కళ్ళు సినిమా నుంచి ఓ ఎంతటి ఎంతో విరిచే ప్రాయంలో పాట కావాలండి.
4: అవే కళ్ళు.
5: అవే కళ్ళు.
4: మీ పేరు?
5: నా పేరు వెంకట్రావు అండి.
4: అదే పేరు. ఎక్కడి నుంచి?
5: అనకాపల్లి నుంచి అండి.
4: మీరు ఇంతకుముందు ఈరోజు పాటల పల్లకి చేశారా?
5: లేదండి, కోరలేదండి.
4: కోరలేదా?

0: హలో పాటల పల్లకి.
1: సార్ శ్రీ ప్రకాశ్రావు మాట్లాడుతున్నాను అండి.
0: చెప్పండి.
1: నాకు శ్రీకృష్ణుడు జరిగిన వాడి అనరాదే బాల
2: అనరాదే బాల కాదనరాదే బేలా.

పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ సినిమా పాటల కార్యక్రమం విన్నారు. మరికొంచెం సేపట్లో ఆప్కీ మన్ పసంద్.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 10:29:34 మరికొద్ది క్షణాలలో ఆప్కీ మన్పసంద్ కార్యక్రమం.

మీరు విన్న పాట చిట్టి చెల్లెలు, చిత్ర నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడినది. శ్రోతలు మధురిమ కార్యక్రమంలో పాత తెలుగు చిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తరువాత వినబోయే పాట ఆత్మబంధువులు. ఈ చిత్రం నుండి కేజే యేసుదాస్, పి సుశీల పాడిన పాట వింటారు.

మధురిమ పాత తెలుగు చిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తరువాత వినబోయే పాట గుడిగంటలు. ఈ చిత్రం నుండి పివి శ్రీనివాస్, పి సుశీల ఆలపించిన గీతం వింటారు.

చదువు సంస్కారం ఈ చిత్రం నుండి పి. సుశీల పాడిన పాట వింటారు.

శ్రోతలు మధురిమ వింటున్నారు. కార్యక్రమంలో తరువాత వినబోయే పాట చాణక్య చంద్రగుప్త. ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట వింటారు.

మధురిమ కార్యక్రమంలో చివరిగా లాయర్ సుహాసిని ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి శైలజ ఎస్పి శైలజ ఆలపించిన గీతం వింటారు.

మధురిమ విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 12 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలోను అనంతరం ఆంగ్లంలోనూ వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: sports Dr. Mansukh Mandaviya has called for making cycling a regular part of a healthy lifestyle, highlighting its benefits for fitness and the environment. Speaking to media after the BRICS Friendship Cycling Meet event in Vishakhapatnam today, Dr. Mandaviya said cycling is an integral part of the Fit India movement. He said Prime Minister Narendra Modi's Sunday on Cycle initiative was aimed at encouraging people to adopt cycling and promote a culture of fitness. In the AFIH Hockey World Cup, the Indian women's team will take on Australia tonight. India must win this match to stay in contention for a semi-final berth. The Pool E match will begin at 10:30 p.m. In cricket, Australia defeated Bangladesh by an innings and 51 runs in the second test at Mackay today, drawing the two-match series 1-1. Bangladesh had won the opening test, registering their first-ever test victory in Australia. In cricket, India were 88 for 2 against host Sri Lanka at lunch on day one of the second and final test in Colombo. Earlier, India won the toss and opted to bat. Both Indian openers were dismissed in the first session. KL Rahul scored 18 before being dismissed by Lahiru Kumara, while Yashasvi Jaiswal fell for 45 to Asitha Fernando. Devdutt Padikkal was unbeaten on 13, while Shubman Gill was batting on 11 at the break. India have made one change to their playing 11, with seasoned Madhya Pradesh all-rounder Saransh Jain making his test debut. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వాణిజ్య ప్రకటనలు వింటారు.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఇఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: కావాలంటే ముందు చాంపియన్ తో సెల్ఫీ తీసుకుందాం.
5: ఐడియా, ఇక్కడే చేసుకుందాం పార్టీ, పిజ్జా పార్టీ.
4: ఏది నీ కార్డు పిన్ను?
5: నా కార్డ్ డీటెయిల్స్ స్వయంగా వేస్తాను.
4: ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్, ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చేయండి.
5: బై గర్ల్స్, ఎక్కడికి వెళ్తున్నావు?
4: వినలేదా? నో షేరింగ్.
5: ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మధుమంజరి సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా చిన్నరాయుడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. అంతరిక్ష రంగ స్టార్టప్లు ప్రభుత్వాలపై నమ్మకాన్ని ఉంచాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సైక్లింగ్ను ఆరోగ్యకరమైన జీవన శైలిలో ఒక భాగంగా చేసుకోవాలని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ కోరారు. దేశం ఈరోజు జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకుంటోంది. భారత్, శ్రీలంక జట్ల మధ్య కొలంబోలో జరుగుతున్న 2వ క్రికెట్ టెస్ట్ మ్యాచ్లో లంచ్ విరామ సమయానికి భారత్ 2 వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది. అంతరిక్ష రంగ స్టార్టప్లు ప్రభుత్వాలపై నమ్మకాన్ని ఉంచాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు అంతరిక్ష రంగానికి చెందిన స్టార్టప్ సీఈఓలతో సమావేశమైన సందర్భంగా ప్రపంచం నలుమూలల నుండి ప్రతిభను ఆకర్షించగలిగే బలమైన అంతరిక్ష రంగ పర్యావరణ వ్యవస్థను నిర్మించడానికి స్థిరంగా ఉండాలని సీఈఓలను కోరారు. అంతరిక్ష రంగంలో తమ భవిష్యత్తును నిర్మించుకోవడానికి ఇష్టపడే గమ్యస్థానంగా భారత్లో అనుకూలమైన వాతావరణం సృష్టించాలని ఆయన కోరారు.
1: భారత్ కా యువా ఆజ్ ఉన్ క్షేత్రో మే కామ్ కర్ రహా హై జిన్కి కుచ్ సాల్ పెహలే కల్పనా భీ సంభవ్ నహీ. భారత్ కా ప్రైవేట్ స్పేస్ టాలెంట్ పూరీ దునియా మే అప్నీ అలగ్ పెహచాన్ బనా రహా హై. ఆజ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ కే లియే భారత్ కా స్పేస్ సెక్టర్ ఏక్ అట్రాక్టివ్ డెస్టినేషన్ బన్ రహా హై.
0: ఖర్చుల పరంగా భారత్ అత్యంత పోటీతత్వాన్ని, ప్రతిభను కలిగి ఉందని మోదీ అన్నారు. తద్వారా ప్రపంచ అంతరిక్ష రంగంలో ప్రముఖ దేశంగా భారత్ వేగంగా స్థిరపడేందుకు దోహదపడుతుందని ప్రధానమంత్రి తెలిపారు. సైక్లింగ్ను ఆరోగ్యకరమైన జీవన శైలిలో ఒక భాగం చేసుకోవాలని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ కోరారు. ఈరోజు విశాఖపట్నంలో జరిగిన బ్రిక్స్ ఫ్రెండ్షిప్ సైక్లింగ్ ఈవెంట్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఫిట్ ఇండియా మూమెంట్లో సైక్లింగ్ అంతర్భాగమన్నారు. ప్రజలు సైక్లింగ్ను అలవర్చుకోవడానికి, ఫిట్నెస్ సంస్కృతిని ప్రోత్సహించడానికి సండే ఆన్ సైకిల్ దోహదపడుతుందని తెలిపారు. దేశవ్యాప్తంగా సుమారు 1800 నగరాల్లో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించారని, దాదాపు 5 మిలియన్ల యువత ఇందులో పాల్గొన్నారని డాక్టర్ మాండవీయ వెల్లడించారు. శారీరక దారుఢ్యాన్ని మెరుగుపరచడంలో, కాలుష్యాన్ని తగ్గించడంలో సైక్లింగ్ ఒక అద్భుతమైన వ్యాయామమని ఆయన అభివర్ణించారు.

ఆదివారం సైక్లింగ్ చేసి ఫిట్నెస్ను ఒక సాధారణ అలవాటుగా మార్చుకోవాలని ప్రజలను కోరారు. భారతదేశాన్ని కేవలం ప్రపంచ ఫార్మసీ అనే గుర్తింపుకే పరిమితం చేయకుండా పరిశోధన, ఆవిష్కరణలు, అత్యాధునిక సాంకేతికతల ద్వారా ప్రపంచ ప్రయోగశాలగా తీర్చిదిద్దాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అను

0: స్క్రీనింగ్, క్లినికల్ నిర్ణయాలు, వ్యాధిపై నిఘా ద్వారా ఆరోగ్య సంరక్షణను బలపరుస్తుందని చెప్పారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ 2 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు రష్యాకు వెళతారు. ఈ పర్యటనలో భాగంగా వాణిజ్య, ఆర్థిక, శాస్త్ర సాంకేతిక, సాంస్కృతిక సహకారానికి సంబంధించి భారత్ రష్యా అంతర్ప్రభుత్వ కమిషన్ 27వ సదస్సుకు ఆయన సహాధ్యక్షత వహిస్తారు. ఈ పర్యటనలో భాగంగా డాక్టర్ జయశంకర్ రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ను కూడా కలుసుకుని ప్రాంతీయ, ప్రపంచ అంశాలపై పరస్పర అభిప్రాయాలు పంచుకుంటారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశం ఈరోజు జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకుంటోంది. చంద్రయాన్-3 చంద్రుడిపై విజయవంతంగా ల్యాండ్ అయిన సందర్భంగా దేశం ప్రతి సంవత్సరం 2023 ఈ దినోత్సవాన్ని జరుపుకుంటుంది. 2023 ఈరోజున ఈ అంతరిక్ష నౌక చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. ఈ ఘనత సాధించిన తొలి దేశంగా భారత్ అవతరించడంతో పాటు ప్రపంచంలోని ప్రముఖ అంతరిక్ష పరిశోధక దేశాల సరసన నిలిచింది. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. అంతరిక్ష అన్వేషణలో భారత్ సాధించిన అద్భుతమైన విజయాలు దేశ శాస్త్రీయ నైపుణ్యానికి, నూతన ఆవిష్కరణల స్ఫూర్తికి, విజ్ఞాన సరిహద్దులను మరింత ముందుకు తీసుకెళ్లాలనే పట్టుదలకు నిదర్శనమని రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఒక వీడియోను షేర్ చేస్తూ, కొత్త ప్రపంచ వ్యవస్థలో భారతదేశం తన అంతరిక్ష రంగాన్ని నిరంతరం విస్తరిస్తోందని అన్నారు. నేడు జెన్జీ ఇంజనీర్లు, డిజైనర్లు, కోడర్లు, శాస్త్రవేత్తలు కొత్త సాంకేతికతలను సృష్టిస్తున్నారని మోదీ అన్నారు. 2047 నాటికి అభివృద్ది చెందిన దేశంగా అవతరించాలని భారత్ సంకల్పించిందని, ఈ లక్ష్యాన్ని సాకారం చేయడంలో అంతరిక్ష రంగం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. భారత్ చంద్రయాన్-3 చారిత్రక విజయాన్ని గుర్తు చేసుకుంటోందని అణుశక్తి, అంతరిక్ష శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ప్రగతిశీల దృక్పథంతో ముందుకు సాగుతున్న భారతీయ శాస్త్రవేత్తల విజయాలు తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయని అన్నారు. అహింస, శాంతి భారతదేశ సంస్కృతులని, ఈ అహింస భావనను ఎవరూ కూడా తమ బలహీనతగా భావించే పొరపాటు చేయకూడదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. దేశ భద్రత, సార్వభౌమాధికారం, గౌరవాన్ని కాపాడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని ఆయన అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ మంత్రి,
1: అహింసా కా అర్థ కేవల్ ఇతనా హి నహీ హై కి కిసీ కో కి హత్యా మత్ కరో, కిసీ కో మారా నహీ ఆనా చాహియే. అహింసా కా అర్థ హై మన్, వచన్ ఔర్ కర్మ సే కిసీ భీ రూప్ సే కిసీ కో పీడా న పహుంచాయే. అహింసా కే మూల్య కో హమారీ కమజోరీ కిసీ భీ సూరత్ మే నహీ సమ్జీ జానీ చాహియే. హమారే అహింసా కో గలత్ మత్ సమ్జో, అహింసా ఔర్ శాంతి హమారీ సంస్కృతి హై.
0: జైన మతం దేశ నాగరికత, సంస్కృతికి గర్వకారణమని, జైన సాంప్రదాయాలు వారసత్వ సంపదను సంరక్షిస్తాయని, ప్రోత్సహిస్తాయని రాజ్నాథ్ సింగ్ అన్నారు. గత కొన్ని సంవత్సరాల్లో విదేశాల నుండి ఒకప్పుడు చోరీకి గురైన 20కి పైగా పూజ్యనీయమైన తీర్థంకరుల విగ్రహాలను తిరిగి భారత్కు తీసుకొచ్చామని ఆయన తెలిపారు. భారత్, శ్రీలంక జట్ల మధ్య కొలంబోలో జరుగుతున్న 2వ క్రికెట్ టెస్టు మ్యాచ్లో లంచ్ విరామ సమయానికి భారత్ 2 వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది. అంతకుముందు టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ను ఎంచుకుంది. భారత్ తొలి టెస్టును 165 పరుగుల తేడాతో గెలుచుకుని ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో ఉంది. ఈ 2వ టెస్టును కూడా గెలిచి సిరీస్ను క్లీన్ స్వీప్ చేయాలని టీమిండియా భావిస్తుండగా, శ్రీలంక సిరీస్ను సమన్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ అక్కడ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, విదర్భ ప్రాంతాల్లో కూడా ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది. అలాగే రానున్న 2-3 రోజుల్లో మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, కేరళ, మాహే, ఈశాన్య భారత ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని పేర్కొంది. అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, బీహార్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో ఈ నెల 25వ తేదీ వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగా

0: అలలతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రస్తుత ఖరీఫ్, రాబోయే రబీ సీజన్ల కోసం ఎరువుల శాఖ సన్నాహాలను కేంద్ర రసాయనాలు ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా న్యూఢిల్లీలో సమీక్షించారు. రైతులకు ఎరువులు నిరంతరాయంగా, అవాంతరాలు లేని సరఫరాను సమయానికి అందేలా చూడటమే ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత అని నడ్డా పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎరువుల శాఖ కార్యదర్శి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. అంతరిక్ష రంగ స్టార్టప్లు ప్రభుత్వాలపై నమ్మకాన్ని ఉంచాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. సైక్లింగ్ను ఆరోగ్యకరమైన జీవన శైలిలో ఒక భాగం చేసుకోవాలని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ కోరారు. దేశం ఈరోజు జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకుంటోంది. భారత్, శ్రీలంక జట్ల మధ్య కొలంబోలో జరుగుతున్న రెండవ క్రికెట్ టెస్ట్ మ్యాచ్లో లంచ్ విరామ సమయానికి భారత్ 2 వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, భక్తి సంగీతం. ఈనాటి కార్యక్రమంలో శ్రీమతి గార్లపాటి శేషకుమారి పాడిన భక్తిగీతాలు వింటారు. వయలిన్ సహకారం శ్రీ హెచ్ రామ్చరణ్, మృదంగం శ్రీ పురాణం రవీంద్రుడు. ముందుగా హిందోళ రాగం ఆదితాళంలో శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర స్వామి రచన భజరే గోపాలం.

ఇప్పుడు కేదార రాగం ఆదితాళంలో శ్రీ నారాయణ తీర్థ తరంగం వింటారు. పాహి పాహి జగన్మోహనా.

భక్తి సంగీతం కార్యక్రమంలో చివరిగా బేహాగ రాగం ఆదితాళంలో శ్రీ అన్నమయ్య కీర్తన నారాయణతే నమో నమో.

0: మీరింతవరకు శ్రీమతి గార్లపాటి శేషకుమారి పాడిన భక్తి సంగీతం విన్నారు. వయలిన్ సహకారం శ్రీ హెచ్ రామ్చరణ్, మృదంగం శ్రీ పురాణం రవీంద్రుడు. కార్యక్రమంలో ఇప్పుడు చిత్రగీతాలు వింటారు. ముందుగా మీనా ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, అంజలి, రఘురామ్ పాడిన పాట వింటారు.
1: శ్రీభద్రాచల ధామ

0: ఆ క్షుద్రుని తలంపు ఫలించడానికా అన్నట్లు మొగిలిచెర్ల అనే గ్రామంలో
1: ఓహో
0: ఏకవీరాదేవిని సేవించుకొనడానికై
1: ఆహా
0: రుద్రమదేవి సపరివారంగా వెళ్ళిందయ్యా.
1: ఆ మట్టున ఏం జరిగింది నాయన?
2: అదే తరుణమని మురారి నాయుడు ఆలోచించాడు.
3: కూర
2: భయంకర

0: కటిక చీకటి కమ్మెరా, కారు మబ్బులే మూసెరా, శకున పక్షులే కూసెరా, హై వాళ్ళ కాటి దయ్యాలురా, ఒళ్ళు విరిచి మేల్ కాంచెరా. నక్కల పాపిష్టి కూతలు దిక్కులు పిక్కటిల్లెరా, కరుణ గాలులు వీచెరా, గాలికి దివ్వెలు వారెరా, కాళరాత్రి గర్జించరా.
1: ఆ భయద భీకర గాఢాంధకారంలో
2: అయ్యో ఏం జరిగింది?
0: రెక్కల చప్పు.

0: ಸೈದಾ ಕೆಟ ತಕ ತೆತೆ ಹಿತತು ತಾತ ಕೆಟ ತಕ ತೆತೆ ಹಿತತು ತಯ್ಯತ್ತು ತೆತೆ ಹಿತತು ತತೆ ಹಿತತೆ ಹಿತಾಂ ತತೆ ಹಿತತ ಧಿಗಣತ ಧಿಂ ಧಣ್ಣತ್ತ ಧಿಮ್ಮಿತೈ ಧಣ್ಣತ್ತ ಝಣ್ಣುತಾಂ ಝಣ್ಣುತ್ತ ಧಿಮ್ಮಿತಾಂ ಧಿಮ್ಮಿತ ಕಿಟ್ಟ ತಾಂ ಧಣತ ಧಿಮಿತಾಂ ಧಣತ ಝಣುತೈ ಝಣುತ ಧಿಮಿತೈ ಧಿಮಿತ ಕಿಟ ತಾಂ ಝಣುತ ಧಿಮಿತ ತೈ ಝಣುತ ಧಿಮಿತ ತಧಿಂ ಧಣತ ಝಣುತ.
1: ఇప్పుడు స్వరాభిషేకం చిత్రం నుండి శంకర్ మహదేవన్, రాధికా బృందం ఆలపించిన గీతం వింటారు.

రుద్రవీణ చిత్రం నుండి కేజే యేసుదాస్ పాడిన పాట విన్నారు. ఇప్పుడు శృతిలయలు ఈ చిత్రం నుండి కేజే యేసుదాస్ గళంలోనే మరో పాట వింటారు.

చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 1:20 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోండ్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు: కాలుష్య నివారణకు, ఆరోగ్యకరమైన జీవనశైలికి సైకిల్ ఉత్తమ మార్గమని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 10,060 పోస్టులను ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నూతన పరిశ్రమలు రాష్ట్రానికి రావడం ద్వారా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి ఈరోజు. వార్తల వివరాలు: విశాఖపట్నంలో బ్రిక్స్ దేశాల క్రీడా మంత్రుల సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాల్లో భాగంగా రెండో రోజు ఈరోజు సండేస్ ఆన్ సైకిల్ సెలబ్రేటింగ్ బ్రిక్స్ ఫ్రెండ్షిప్ పేరుతో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో పాటు బ్రిక్స్ దేశాల ప్రతినిధులు, క్రీడాకారులు, యువత, నగర ప్రజలు పాల్గొని సైకిల్ తొక్కారు. అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ కాలుష్య నివారణకు, ఆరోగ్యకరమైన జీవన శైలికి సైకిల్ ఉత్తమ మార్గమని తెలిపారు. విశాఖ నగరంలో పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించేందుకు వచ్చే కొన్ని నెలల్లో మరిన్ని ప్రత్యేక సైకిల్ ట్రాక్లను అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా 1800 నగరాల్లో సైక్లింగ్ డ్రైవ్ చేసినట్లు కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ వివరిస్తూ,
1: Sunday on cycling. Now 1800 city is organized today. 5 million youth join today Sunday on cycling. Cycling is a best exercise. Cycling is a solution of pollution. Cycling is a fitness. So we all are join every Sunday on cycling and save our health.
0: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 10,060 పోస్టులను ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేసేందుకు రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జాబ్ క్యాలెండర్లో భాగంగా ఈ ఏడాది 4 దశల్లో ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. తొలి దశలో మే 15 1523 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశారు. రెండో దశలో వచ్చే నెల 15 3231 పోస్టులకు, మూడో దశలో అక్టోబర్ 15 2311 పోస్టులకు, నాలుగో దశకు కూడా అక్టోబర్ 15 మరో 2995 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తొలిదశ మినహా 8537 పోస్టులకు తదుపరి 3 దశల్లో నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. గుంటూరు జిల్లా కొల్లిపురం మండలం వల్లభాపురం, ముండంగి తదితర గ్రామాల్లో ఆయన నిన్న పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రైతులు శాస్త్రీయ పద్ధతులను అవలంబిస్తూ వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు తీసుకుని పంటల సాగుపై నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ఈ సంవత్సరం వాతావరణ పరిస్థితులు, వర్షాభావాన్ని బట్టి పంటల ఎంపిక, సాగు ప్రణాళికలో రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రైతులకు ఏదైనా సందేహం లేదా సమస్య ఉంటే సమీపంలోని వ్యవసాయ శాఖ అధికారి, గ్రామ సచివాలయ సిబ్బందిని సంప్రదించాలని మంత్రి కోరారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు

0: చిరు వ్యాపారుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. అనంతపురం జిల్లాలో ప్రధానమంత్రి ముద్రా యోజన పథకం ద్వారా రుణ సదుపాయం పొంది తమ వ్యాపారాలను అభివృద్ధి చేసుకుంటున్నారు. గతంలో రుణం పొందేందుకు ఇబ్బందులు పడేవారమని, ప్రధానమంత్రి ముద్రా యోజన ద్వారా ఎలాంటి పూచికత్తు లేకుండా రుణం పొందుతున్నామని ఆ పథకం లబ్ధిదారుడు పురందర్ ఆకాశవాణికి తెలియజేస్తూ,
1: పురందర్ అనంతపురం జిల్లా గుంతకల్ నివాసిని. ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్ షాప్ ఉంది నాది. 9 సంవత్సరాల కిందట మిత్రుల ద్వారా తెలుసుకొని ముద్రా యోజన కింద బ్యాంకుకి వెళ్ళి 50,000 రుణం తీసుకోవడం జరిగినది. దాన్ని కంతుల వారుగా కట్టుకొని మళ్ళా 1,00,000 రూపాయల లోన్ తీసుకున్నాను. దాని తర్వాత రెగ్యులర్గా కట్టుకొని ఇప్పుడు 2,00,000 వరకు ముద్రా యోజన కింద లోన్ తీసుకొని నా వ్యాపారాన్ని ఎంతో అభివృద్ధి చేసుకున్నాను. ఈరోజు ముద్రా యోజన మాలాంటి వ్యాపారస్తులకు ఎంతగానో దోహదపడుతోంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. నూతన పరిశ్రమలు రాష్ట్రానికి రావడం ద్వారా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని రాష్ట్ర రహదారులు భవనాలు పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆయన ఈరోజు దర్శించుకున్నారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్రానికి త్వరలో కొత్త పరిశ్రమలు రానున్నాయని, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని చెప్పారు. ధైర్యానికి, దేశభక్తికి, ప్రజాసేవకు ప్రతీకగా నిలిచిన మహానేత టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి ఈరోజు. ప్రకాశం జిల్లాలోని వినోదరాయునిపాలెంలో 1877 ఆగస్టు 23వ తేదీన ఆయన జన్మించారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన ప్రకాశం పంతులు స్వాతంత్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. 1928లో మద్రాసులో జరిగిన సైమన్ కమిషన్ వ్యతిరేక ఆందోళనలో బ్రిటిష్ పోలీసుల తుపాకులకు ఎదురుగా నిలిచి తన గుండెను చూపించిన ధైర్య సాహసంతో ఆంధ్రకేసరిగా ప్రసిద్ధి చెందారు. 1946లో మద్రాసు ప్రెసిడెన్సీకి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం 1953 అక్టోబర్ 1వ తేదీన ఏర్పడిన ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన పాలనలో సాగునీటి ప్రాజెక్టులు, విద్యారంగ అభివృద్ధి వంటి పలు కార్యక్రమాలు చేపట్టారు. 1957 మే 20వ తేదీన హైదరాబాద్లో ఆయన కన్నుమూశారు. టంగుటూరు ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా నివాళులర్పించారు. నిరాడంబరత, నిజాయితీ, పట్టుదల, క్రమశిక్షణ ప్రకాశం పంతుల వ్యక్తిత్వానికి ప్రతీకలని పేర్కొన్నారు. తాను నమ్మిన సిద్ధాంతం కోసం ఎంతటి వారినైనా ఎదిరించే ధైర్యం ఆయన సొంతమని, ప్రజా సంక్షేమమే ఊపిరిగా జీవించిన ప్రకాశం పంతులు తెలుగువారి సాహసానికి, పౌరుషానికి ప్రతీకగా నిలిచారని ముఖ్యమంత్రి కొనియాడారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ప్రకాశం పంతులు చిత్రపటానికి శాసనసభ్యులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనే స్వామి మాట్లాడుతూ,
2: ప్రకాశం జిల్లాలో పుట్టి వారు లాయర్ గా ప్రాక్టీస్ చేయటం, తదనంతరం స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనటం, సైమన్ కమిషన్ గోబ్యాక్ అనేటువంటి నినాదంతో ధైర్యంగా ఎదురొడ్డి నిలబడటం, ఇవన్నీ కూడా వారి ధైర్య సాహసాలకి, నిజాయితీకి, దేశభక్తికి నిదర్శనాలు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా, మన రాష్ట్రానికి కూడా ముఖ్యమంత్రిగా చేయటం, వారి పేరు మీద ఈ ప్రకాశం జిల్లా ఏర్పడటం అనేది చాలా సంతోషదాయకం. వారి స్ఫూర్తితో మనందరం కూడా ముందుకు నడవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా వారికి నివాళులర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను.
0: తిరుపతిలో అమరావతి ఛాంపియన్షిప్ 2.0 రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు రేపటి నుంచి ప్రారంభమవుతాయని రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ ఏ రవినాయుడు తెలిపారు. తిరుపతిలోని తారకరామ స్టేడియంలో క్రీడా పోటీలకు సంబంధించిన జెర్సీలను ఆయన ఈరోజు ఆవిష్కరించారు. అనంతరం శాప్ చైర్మన్ మాట్లాడుతూ, 14,000 మంది క్రీడాకారులు ఈ క్రీడా పోటీల్లో పాల్గొంటారని, 12 క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ క్రీడా పోటీలను రాష్ట్ర హోంమంత్రి వి అనిత, ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిలు ప్రారంభిస్తారని వివరించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్రలో వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత ఒక ప్రకటనలో తెలిపారు. సముద్రం అలజడిగా ఉండే అవకాశం ఉండడంతో మత్స్యకారులు వాతావరణ శాఖ హెచ్చరికలను పాటిస్తూ వేటకు వెళ్లకూడదని మంత్రి స్పష్టం చేశారు. తీర ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. పోలీసు, రెవెన్యూ, మత్స్యశాఖ, విపత్తుల నిర్వహణ శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు. ప్రజల ప్రాణ ఆస్తుల రక్షణకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని, వాతావరణ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ సహాయ

0: ఇక బృందాలను సిద్ధంగా ఉంచాలని మంత్రి వి అనిత అధికారులను ఆదేశించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాలుష్య నివారణకు ఆరోగ్యకరమైన జీవనశైలికి సైకిల్ ఉత్తమ మార్గమని కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 10,060 పోస్టులను ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నూతన పరిశ్రమలు రాష్ట్రానికి రావడం ద్వారా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతుల జయంతి ఈరోజు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వాతావరణ సమాచారం. వాల్తేరు తుఫాను హెచ్చరికల కేంద్రం వారు అందించిన ఈనాటి మధ్యాహ్నపు వాతావరణ సమాచారం ప్రకారం విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లోని స్థానిక వాతావరణ సూచన. సాధారణంగా ఆకాశం మేఘావృతమై ఉండి తేలికపాటి జల్లులు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉండవచ్చు. ఉష్ణోగ్రతల వివరాలు. వాల్తేరులో ఈరోజు నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 25.6 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం 1.5 మిల్లీమీటర్లుగా నమోదైంది. పౌర విమానయాన కేంద్రంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 31.4 డిగ్రీల సెల్సియస్ కాగా, కనిష్ట ఉష్ణోగ్రత 26.2 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం 1 మిల్లీమీటర్గా నమోదైంది. ఇక సముద్రంలో చేపలు పట్టేవారికి వాతావరణ సూచన. ఈ నెల 23, 24, 25 తేదీల్లో ఆంధ్ర కోస్తా యానాం తీరం వెంబడి గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో సుమారుగా 60 కిలోమీటర్ల వేగం వరకు బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నందున పైన సూచించిన తేదీల్లో చేపలు పట్టేవారు సముద్రంలో వేటకు వెళ్లరాదని సూచిస్తున్నారు. వాతావరణ సూచన విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఇఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecieneti మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అదిను యాప్ ద్వారా? అరే వావ్, చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
3: ఆర్బీఐ అంటుంది,
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మహిళావాణి స్త్రీల కార్యక్రమం.

0: ఈనాటి మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో శ్రీమతి స్వరాజ్యం రమణమ్మ గారి స్వీయ కవితలు వింటారు.
1: నేను ముందుగా చదవబోయే కవిత

శీర్షిక ఓ వీర సైనిక. ఓ వీర సైనిక, మాతృభూమి రక్షక, నీ దేశమే దేహమని నమ్ముకున్న వీరుడా, అణువణువున దేశభక్తి నింపుకున్న ధీరుడా, కొండ కోన లోయలనక మంచువానలెంచక, పగలనక రేయనక నిద్రాహారాలనక నిరంతరం శ్రమించే నిశ్చల శ్రామికుడా, భరతజనని

ఎదిరిపోక ప్రాణాలను పణం పెట్టు తెగువరి నీవయ్యా. ఏమని పొగడగలను, ఎంతని కీర్తించగలను? త్యాగధనుడవయ్యా, భరతమాత తనయుడా, విద్రోహుల మట్టుబెట్టు కార్యదీక్ష చేతబూని కఠోర శ్రమతో దీక్షాదక్షుడవై నీవుండగా అదే మాకు ధైర్యము, అదే గర్వకారణం. ఎచ్చోటను మేమున్నా, ఏ వృత్తిని చేపట్టినా, సంబరాల ఓలలాడి అంబరాలకెగిసినా, పండగ పబ్బాలలో సందడించు వేళలైన ఒక్కసారి నిన్ను తలచి వందనాలు అర్పిస్తూ జయ జయ ధ్వానాలు పలుకకున్న మా జన్మమదేలనయ్యా. నేను గెలవడమంటే నా దేశం గెలవడమే, నేను గెలిస్తే గర్వంగా త్రివర్ణ పతాకాన్నెగరేస్తాను. నా దేశం కోసం తనువు చాలిస్తే ఆ జెండానే నా దేహానికి చుట్టుకొని వస్తాను అనే కారణ జన్ముడవయ్యా. మా జవాన్ మా బలమని నోరారా నినదిస్తాం, మా జవాన్ మా బలమని నోరారా నినదిస్తాం, వేనవేల కంఠాలతో ఎలుగెత్తి పలుకుతాం, వేనవేల కంఠాలతో ఎలుగెత్తి పలుకుతాం, జై జవాన్ జై జవాన్ జై జవాన్ జై జవాన్. తరువాతి కవిత. పూజ్యులు మహాత్ములను కన్నవారు మహిని మహాపూజ్యులు, భరతజాతి ఖ్యాతి నిలుపు తనయులకే మాతలు. మరువలేము ఆ అమ్మల పెంపకాల ఆశయాలు, ప్రగతి కోరి తనయులనే వజ్రాలుగా మలచినారు. భరతావని స్వేచ్ఛ కోరి స్వాతంత్రపు సంగ్రామంలో భీకరముగా పోరాడిన వీరవనిత ఝాన్సీని కన్నదమ్మ భాగీరథీబాయ్, అణువణువున దేశభక్తి ఉప్పొంగగా ఉరికంబమెక్కిన ధీర భగత్ సింగుని కన్న తల్లి విద్యావతి ఆదర్శమూర్తి ఆమె. సర్వులు శభాషనగా సుభాష్చంద్రబోసునే, జాతికి నేతాజీగా వరమందించినదా ప్రభావతీ మాత. సత్యాహింసలతోనే స్వాతంత్ర్యపు కలలన్నీ సాకారం కాగలవని బాపూజీ కన్నతల్లి పుత్లీబాయ్. తొలి ప్రధానిగా నిలిచి స్వతంత్ర భారత రథచక్రాలు నడిపిన జవహర్లాల్ నెహ్రూ తల్లిగా స్వరూపరాణి నిలిచింది. విశ్వమంతా మన దేశపు సంప్రదాయ విలువ చాటి గురుభక్తికి మారు నిలిచి యువత నడత తీరు తెలిపి తపించిన విజ్ఞుడు ఆ వివేకానందుని ఈ పొడమికి అందించినదమ్మా ఆ భువనేశ్వరీదేవి. వీర మరాఠ్ శివాజీని కన్నదమ్మ జిజియాబాయ్, ఆజాదుకు జనని ఆ జగరాణీదేవి. ప్రభుభక్తికి ఒక పన్న కృష్ణవేణి కడుపు పంట మహాశక్తి దుర్గాబాయ్, ప్రభుభక్తికి ఒక పన్న కృష్ణవేణి కడుపు పంట మహాశక్తి దుర్గాబాయ్. కారణ జన్ములు కొందరు అందున ఈశ్వరాంప ఒకతే, విద్యల్లో విజ్ఞతలో క్రీడల్లో సేవల్లో ప్రఖ్యాతి పొంది ప్రభవించే ధన్యజీవులెందరినో కన్న మహిళలెందరో. జాతికి జీవం పోసిన ఆ పుణ్యమూర్తులందరికీ అందరికీ వారందరికీ వేనవేల వందనాలు, పూజ్యమాతలందరికీ వందనాలు వందనాలు. కవితా శీర్షిక నాన్న చేతి వేళ్ళు. నాకు నడక నేర్పిన నాన్న చేతి వేలు నా పిడికిట్లో ఇమిడిపోయేది. మునుకుల మీద బంగురుతూనే నాన్న కాళ్ళ ఆసరాతో నిలబడ్డం నేర్చాను. తప్పటడుగులు వేసే సమయాల్లో తప్పట్లతో పిలుపునిచ్చి నడక నేర్పాయి ఆ వేళ్లే. పలక మీద బలపాన్ని కదిలించే తొలి రోజుల్లో నాన్న చేతి వేళ్ళు సుతారంగా నా చేతిని పట్టి అక్షరాలను దిద్దించేవి, అద్భుతంగా అనిపించేవి. అక్షరాల గొప్పతనం అంతా ఇంతా కాదు అనేవి. నాకు నడత నేర్పే వేళల్లో తప్పుటడుగులు వేయకుండా ఆ వేళ్లన్నీ విప్పారి మందలించేవి. నా కాళ్ల మీద నేను నిలబడ్డానికి ఊతనిచ్చాయి నాన్న చేతివేళ్లే. ఆ స్పర్శ స్వర్గతుల్యమే, అదే నా గుండె బలం. తప్పుల నొప్పులుగా మలిచే తాపత్రయంలో బుగ్గల మీద ఆ వేళ్ల ముద్రలు పడినా అదొక మేలుకొలుపే, జీవితానికి అదే కొత్త మలుపే. నాకు నేనుగా ఆలోచించటానికి ఆలంబన అయ్యాయి ఆ చేతివేళ్ళు. నా చేయి ఆ పిడికిట్లో ఒదిగినప్పుడు ఎద తలుపులు తెరుచుకుని వింత లోకాల్ని వీక్షిస్తుంది.
నా మనసుకు ఏ చిన్న గాయమైనా నాన్న పిడికిలి బిగుసుకుపోయేది. నా మనసుకు ఏ చిన్న గాయమైనా

నాన్న పిడికిలి బిగుసుకుపోయేది. గాయపరిచిన వారి మీద దాడి చేస్తుంది, నాలో ధైర్యం పుంజుకుంటుంది. పెళ్ళుబుకిన ప్రేమావేశంతో నా బుగ్గలపై ముద్రలేసేవి నాన్న చేతివేళ్లే. అందుకే నాన్న చేతివేళ్ళు నన్ను ఆదర్శాల దిశగా నడిపించాయి అంటాను నేను. తరువాత శేషిక, చెట్టుకు సలాం. ఒక్క మొక్క నాటి చూడు, నీరు పోసి పెంచి చూడు, ఏడాదిల నలుగురికి ప్రాణవాయువు అందించును, ఏ కాలం ఎదురొచ్చిన ఏ రకంగా బాధించినా ఔషధాలనందించి ఆరోగ్యం పంచిచ్చును, తోడు నీడగా నిలిచే మొక్కలు మన నేస్తాలు, మన ఒత్తిడి తగ్గించి మలిన మనసు కుదుటపరచి హరితవుడిలో పదిలంగా మనలను కాపాడుతాయి, భూగర్భపు పొరలందున పొంచిన విష కాలుష్యం చెట్ల వేళ్ల తాకిడితో తాళలేక దారి లేక సమూలంగా తొలుగుతుంది, చెట్టుకు సలాం అంటుంది. చెట్లలోని తన గుండెను పదిలపరచి భూదేవి వనరాణిగా జనులనేలి దీవెనలందిస్తుంది. మొక్కవోని దీక్షతో మనమందరం ఒక్కటే మొక్కలెన్ను నాటుదాం, మోదమలర బతుకుదాం. మొక్కవోని దీక్షతో మనమందరం ఒక్కటే మొక్కలెన్ను నాటుదాం, మోదమలర బతుకుదాం. ప్రగతిదారి కోరి మనం వనరక్షణ చేద్దాం, ప్రతి ఒక్కరం మనం వనమాలీలైపోదాం, అచ్చమైన ఆనందం అనుభవిస్తూ బతుకుదాం, మెచ్చగు సామాజికతకు మచ్చు తునకలై ఉందాం. కార్యాలయమైనా అది కర్మగారమైనా, దేవాలయమైనా అది దివ్య భవనమైనా, మొక్కలు లేకుంటే అది దిక్కులేని చోటే, పిల్లపాపలైనా మరి పండు ముదుసులైనా, గగనసీమ విహరించే మహాభోగులైనా, భరతజాతి మేలునెంచి భాగ్యసీమ చేయనించి విరివిగా తరువులు పెంచి వితరణ చూపించుదాం. తనువులు చాలించిన తరతరాల మేలు కోరి తపనతోను తొందరించి అందరనొకటిగా చేసి వనభారతి పులకించగా జన ఆరతులందిద్దాం. పచ్చదనం ప్రభవించే ప్రభంజనం సృష్టిద్దాం, పచ్చదనం ప్రభవించే ప్రభంజనం సృష్టిద్దాం. తరువాతి నా కవితా శీర్షిక, కదలాడే బాల్యం. నా బాల్యం ఏది ఆ బంగారు బాల్యం, నవ్వినా ఏడ్చినా మనసు లోతుల్లోంచి ఉబ్బుకి వచ్చి నిర్మలత్వాన్ని నింపుకునే ఆ నిండు కుండ వ్రక్కలైపోయింది. ఎప్పుడు ఎలా అంతమైందో తెలియని వింత కథ నా బాల్యం. ఎద తలుపులు తట్టి తలపుల్లో మెదిలే అద్భుత సీరియల్ నా బాల్యం. ఇప్పుడు కనబడని ఆ లక్క పిడతలు, అప్పటికప్పుడు తయారు చేసుకుని మురిసిపోయిన తాటాకు బొమ్మలు, బూరాలు, కాగిత పడవలు, గుజ్జనగుళ్ళాటల్లో ఉత్తుత్తి పిండి వంటల వడ్డనలు, అమ్మా నాన్న ఆటల్లో తెలిసీ తెలియని ఆత్రాలు, పెళ్ళిళ్ళు చేసుకునే చందనం బొమ్మలు, ఏవి ఏవి ఆ అమాయకపు ఆటలు. తెల్లారగట్టే మామిడి చెట్ల కింద చేరి రాత్రి గాలికి రాలిన మామిడి పిందెలు ఏరుకొని కాకియంగలంటూ పంచుకు తినడాలు, చెట్ల కింద పడిన బాదంకాయలు ఏరుకొని కొట్టితీసిన బాదం పప్పుల కోసం తగవులాటలు, అలగడాలు, అంతలోనే పంతాలు మరచి వేసుకునే ఆటల పంటలు, ఆటపాటల ఆ బాల్యం అనంతంలో కలిసిపోయింది. అప్పుడప్పుడు స్మృతిపదంలో చేరి చెక్కిలిగిలి పెడుతుంది, వాస్తవాల్లోంచి దూరంగా తీసుకుపోతుంది, వెన్ను తట్టి లేపి వేగిరపరుస్తుంది, ఈడేరని సరదాల పరదాలు తీస్తుంది, నేటి బాల్యాన్ని చూడమంటుంది. కళ్ళెదుట కదలాడే నేటి బాల్యానికి మెరుగులు దిద్దమంటుంది. మరపురాని క్షణాల్ని ఈనాటి బాల్యం కోసం సృష్టించమంటుంది, మరపురాని క్షణాల్ని ఈనాటి బాల్యం కోసం సృష్టించమంటుంది. గుండె గుడిలో పదిలంగా తన స్థానాన్ని ఆక్రమిస్తుంది. నీ జీవన సామ్రాజ్ఞిని నేనే అంటుంది. మనసుకు పరిమళ సౌగంధాలు అందిస్తూనే ఉంటుంది. నీ ఎదుటే కదలాడుతున్న నేటి బాల్యాలను రంజింపజేయమంటుంది. బాలల్లో బాలగా బతకమంటుంది. తరువాతి శీర్షిక, పొత్తముల పొత్తిళ్ళు. పవిత్ర భావోన్నత్యత కరదీపిక భారతీయత. ఇచట విద్యా వైద్యాలే కాదు, ఆచరించే సత్కార్య వేదికలన్నీ ఆలయాలే. విద్యాలయం, వైద్యాలయం, కార్యాలయం, గ్రంథాలయం, పని చేయడంలోనే భగవత్ సేవ.

సేవాభావం. మాట్లాడే పెదవుల కన్నా పనిచేసే చేతులు మిన్న ఇత్యాది భావతరంగాలలో ఓలలాడే జాతి సంపద మనది. అందుకే పాఠ్యాంశ పరిచయమే విద్యాబోధనగా తలంపక విజ్ఞాన భండాగారాలు నిలిచేవే నిజమైన విద్యాలయాలు. విద్యార్థుల మనోవికాసానికి వెలుగు దివ్యలు పుస్తకాలు. విద్యార్జనలో జ్ఞాన సరస్వతి ప్రతిరూపాలు పుస్తకాలు. ప్రతి బడిలో కొలుగుతీరే గ్రంథాలయాలు భావి పౌరుల భవితవ్యాలు. భావి తరాల బంగారు బాటలు, ముందు తరాల వరాల గనులు. ఊరూరా నెలకొనే గ్రంథాలయాలు ఉత్కృష్ట ప్రగతికి ప్రతీకలు. విశిష్ట విద్యా వైజ్ఞానిక సోపానాలు. ఆధునిక సమాజంలో మారుతున్న కుటుంబ వ్యవస్థల తీరుతెన్నుల్లో బిడ్డల చేతుల్లో సెల్లు విన్యాసాలు చూసి మురిసి మైమరచే తల్లిదండ్రులారా, అతి సర్వత్రా వర్జయే అని సద్విషయాన్ని తెలుసుకోండి. పుస్తక పఠనంతో మీ పిల్లల జిజ్ఞాసను పెంచే ప్రయత్నాలను ముమ్మరం చేయండి. ఆహా, మా వాడికే అన్నీ తెలుసు అనే మీ భ్రమను వేడండి. మాతృభాషా విశారదులై సాహితీవన పోషకులుగా ఎదగనివ్వండి. అన్యభాషలను ఆదరిస్తూ అభ్యసించనీయండి. పిల్లల్లారా, భావి భారత రథ సారథుల్లారా, మీకు అండగా నిలిచే గ్రంథాలయాలు అక్షర విన్యాస సులక్షణ క్రీడా స్థలాలు. మీ ఆటపాటల మధురానుభూతులన్నీ పొత్తముల పొత్తిళ్లలో అందుకోగలరు. మీ ఆటపాటల మధురానుభూతులన్నీ పొత్తముల పొత్తిళ్లలో అందుకోగలరు. సభ్య సమాజ నిర్మాణానికి విజయ దుందుబులు మీరే మ్రోగించగలరు. తరువాతి శీర్షిక ఎర్ర చొక్కావాడు. ప్రయాణాల్లో పరిచయాలు లేని ప్రయాణికుల్ని పేరు ఊరు అడిగి మాటలు కలుపుతాం. కలుపుగోరుతనంతో కావలసిన వాళ్ళల్లా ప్రవర్తిస్తాం. బండి దిగాక ఎర్ర చొక్కా వాళ్ళ కోసం ఎదురు చూస్తాం. మనకే బరువైన మన సామాన్లను నెత్తికెత్తుకుంటాడు. వీలైనంత ఎక్కువ సామాన్లు మోయించేస్తాం. అయినా మనకంటే ముందు నడిచే అతన్నే అనుమానిస్తూ పరుగులాంటి నడకతో అనుసరిస్తాం. పనితోనే కానీ పేరుతో పనిలేని మనం అందరం పిలిచేది కూలీ అని. పిలుపందగానే వచ్చి వాళ్తాడు. ఎక్కువ సామాన్లున్న వాళ్ళ దగ్గర చేరతాడు. రూపాయి దగ్గర పీచుబేరాలాడి తెలుగు మీరిపోయారని తెలివిగా అంటాం. వాడి నెత్తి మీద పెట్టి మీద పెట్టి పెట్టి భుజాలకు సంచులు వేలాడదీయించి చేతులకు మరికొన్ని అందించేస్తాం. పెళ్లి పేరంటాల సంబరాల అంబరాలు చుంబించిన వాళ్ళం కదా. యాత్రల్లో చిత్రాలెన్నో చూసొచ్చిన వాళ్ళం కూడా. ఉండవా సామాన్లు ఊరంతా మెచ్చేలా. చక్రవర్తులమైనట్టు చెట్టపట్టాలేసుకు నడుస్తాం. ఎర్ర చొక్కావాడు మారు మాటాడు. మౌనంగా ముందుకు సాగిపోతాడు. బరువు దించుకున్నాక కష్టం చూడమంటాడు, కమిలిన చేతిని జాస్తాడు. కష్టం చూడమంటాడు, కమిలిన చేతిని జాస్తాడు. అప్పటికే మనకేదో నష్టమైనట్టు ఇష్టం లేని ముఖాలు చూచిన వాడిని చూసి నువ్వేం కష్టపడ్డావని, అట్నుంచి అన్ని మెట్లెక్కి వచ్చావా, సామాన్లతో ఎక్సలేటర్ ఎక్కేశావుగా అంటూ బేరం సొమ్మును అందుకొని మీ దయ అంటూ నిష్క్రమిస్తాడు. మోతకు సామాన్లున్న మరో ప్రయాణికుడు కోసం నిరీక్షణతో రాబోయే రైలు కోత కోసం ఆత్రంగా ఎదురు చూస్తాడు ఎర్ర చొక్కావాడు. చక్రాల పెట్టెలు చక్రాల సంచులు వచ్చాక వృద్ధులు పిల్లలు సైతం తమ సామాన్ల నీడ్చుకుపోతుంటే దిగాలుగా చూస్తాడు ఆ కార్మికుడి కష్టాన్ని ఆకలింపు చేసుకుని మానవతా దృక్పథం మరికొంచెం మెరుగవ్వాలి అందరిలో. కొమ్మంటి అమ్మ అంటే కొమ్మలాంటి అమ్మ ఒక్కసారి కళ్ళు విచ్చుకున్నాయి. దిక్కులన్నీ చూసి చెమర్చాయి. పాపం ఆ కొమ్మ తెగి పడిపోయింది. చెట్టుతో అనుబంధం విడిపోయింది. ఏ సుడిగాలికో జడి తుఫానుకో కాదు, నిర్దాక్షిణ్యంగా నరికి నేలపాలు చేశారు. సుదీర్ఘ ప్రయాణం చేసే విద్యుత్ తీగలకు అడ్డు తగిలిందని కత్తివేటులతో తెగ నరికేశారు. అంతవరకు ఆకుల మాటున దాగి దోబూచులాడుతున్న పిందెలను సైతం తలో చేయి తుంచుకుపోతోంది. అక్కడ ట్రాఫిక్ నిలిచిపోయిందని ఆ కొమ్మను ఆవలకీడ్చేశారు. చెట్టు మాత్రం అమ్మలాంటి మరో కొమ్మ కోసం తప్పిస్తుంది. కట్టెగా కాలి కొట్టిన కొమ్మ బూడిదైనా చెట్టుకు ఉన్న ఆ కొమ్మ మొదలు
చిరు

కళ్ళుకు పులకరించి చిగురులు వేస్తుంది. అక్కడో అమ్మ అనంతంలో కలిసిపోయింది. భౌతికానుబంధాలతో సంబంధం సమసిపోయింది. అక్కడో అమ్మ అనంతంలో కలిసిపోయింది. భౌతికానుబంధాలతో సంబంధం సమసిపోయింది. ఏ ప్రమాదమో పెనురోగమో కాదు. నిర్దాక్షిణ్యంగా ఆమె ఆత్మాభిమానాన్ని ఆహుతి చేశారు. అంతవరకు న్యాయం కోసం చించుకున్న గొంతు ఆగిపోయింది. పుస్తెలతో సైతం తలకళ్ళు పంచుకుంటున్నారు. అవినీతి ప్రయాణాలకు ఆటంకమయ్యిందని ఆత్మీయత ముసుగులేసుకుని అంతం చేశారు. పోస్టు మార్టాల పోరు లేకుండా ఆ కాయాన్ని కాల్చేశారు. పొడమి మాత్రం కొమ్మలాంటి మరో అమ్మను సృష్టిస్తూనే ఉంటుంది. కొమ్మను చూసినప్పుడల్లా అమ్మ గుర్తొస్తుంది. కొమ్మ ఊగుతుంటే అమ్మ జోళ వినిపిస్తుంది. కొమ్మను కాసిన పండు అమ్మ చేతి వంటలా అనిపిస్తుంది. కొమ్మను కాసిన పండు అమ్మ చేతి వంటలా అనిపిస్తుంది. చిగురాకుల కదలికలో అమ్మ అంతరంగం అగుపిస్తుంది. నేటి ఆంధ్రావని భాషా ప్రయక్త తొలి రాష్ట్రం మనదే. మాతృభాషను అందలాలెక్కించింది మనమే. తెలుగు పాలకుల వైభవమైన తెలుగు తేజపు వెలుగులమైన సత్సాంప్రదాయములు సంస్కృతులు సదాచారముల నిలయం ఆంధ్రావని. తెలుగు నేల బంగారు మాటల తేనెల ఖని అని వెలిగెనుగా ఒకనాడు. తెలుగువాణి సాహిత్య సంపద వైవిధ్యభరిత ప్రక్రియల సంగమం. నాటి వైభవం ఏమాయనో గాని తెలుగు మతులకొచ్చిన చాడ్యం పరభాషా వ్యామోహపు రోగం. తన భాషంటే చేదరింపులు పుట్టిన గడ్డను విడనాడుటలు పాశ్చాత్య నాగరికతకే పట్టం కట్టే పిచ్చి ముదురు ఆలోచనలు. ధన పిశాచి తన దరి చేరాలంటూ ఆంగ్లమే అందుకు ఆలంబన అనుకొని విదేశాలలో మేధస్సులు నమ్ముకొని కన్నవారలను ఒంటరులను చేస్తూ నింగికి నేలకు కొలతలు తీస్తూ శక్తియుక్తులతో బతికే తనయులు గొప్పల కోసం మెప్పుల కోసం అప్పుల తంటాలన్నీ పడుతూ అమ్మ మమ్మీ అయి నాన్న డాడీ అయి డాంబికాలకు పోయిన వైనం. వావి వరుసల ఎరుకలెరుగని సంబోధనల బంధాలు. తన వారల చిత్తి మంటలు సైతం ఆన్లైన్లో చూడడమే భాగ్యం. అనుబంధాలు ఆప్యాయతలు అన్నీ ఆర్థిక వైషమ్యాలే. తెప్పరిల్లుతూ కన్నులు తెరిచిన కవిగాయకులు మరికొందరు పౌరులు కళాశ్వ బలగాలను తోర్చుకొని భాషోద్యమాలను చేపట్టినారు. తెలుగుల భవితే జీవనమై కృషి చేసే కాలం ఆసన్నమైంది ఆంధ్రావనిలో. చీకటిదారులు ఛేదించుకుని తెలివిగా తెలుగును ఒడిచేర్చుకుని ప్రాచీన వైభవం అనుభవయోగ్యం కావాలి. ప్రాచీన వైభవం అనుభవయోగ్యం కావాలి. ఆంధ్రావనిలో ఆంధ్రులందరకు అదే ఆశయం కావాలి. పట్టు విడవని విక్రమార్కులై ప్రపంచమంతా వెలగాలి. మన మేధస్సులు మనకై నిలిచి జాతి గౌరవం పెంపొందించాలి. తరువాతి శీర్షిక చిన్ని విత్తనం. చిన్ని చిన్ని విత్తనానికెంత సత్తువ, చిత్రంగా సమాజంతో ఎంత పొత్తురా. రైతన్నల చిత్తంలో కలలు పండగా ఆశతోను అవని తీల్చి బద్దలవునుగా. నీటి జల్లు సంపర్కం సూర్యరశ్మి వెచ్చదనం మొలకెత్తే విత్తులకు మనోవికాసం. మొలకెత్తిన విత్తు మనోరంజకం ఎదుగు కొలది ఆకులేసి చిందించును అందం. తన బాధ్యత బాంధవ్యం వెన్ను తట్టగా మొక్కగాను ఎదిగి ఎదిగి మురిపించునుగా. మానవులకు మేలు చేయు గట్టి మాను కట్టి చెట్టుగాను ఎదిగి పూలు పండ్లనిచ్చురా. నీడనిచ్చి సేదదీర్చి కలపగాను తాను మారి అవసరాలనెన్నింటినో తీర్చి నిలుచురా. చిన్ని చిన్ని విత్తనానికెంత సత్తువ, చిత్రంగా సమాజంతో ఎంత పొత్తురా. దొలిచి దొలిచి ధరణిని గుల్లగజేసి చిన్ని చిన్ని విత్తులను జల్లినంతనే రైతు బిడ్డల ఆశలకు ఆకాశం వర్షిస్తే మెల్లమెల్లక భూమిని చీల్చుకుతానొచ్చును. విత్తులను ముద్దాడి మట్టి తల్లి మురియును ఒడిని చేర్చి ఒద్దికగా భవితదారి తెలుపును. పసిడి పంటలందించి భువిజీవులుగాచును. పసిడి పంటలందించి భువిజీవులగాచును. రైతన్నకు అన్నదాత అనే పేరు తెచ్చును. కలం నా ఊపిరి. కలం ఆ కలం అదే నా ఊపిరి. నా చేతికి అందింది లగాయతూ కదులుతూనే ఉంది. ఆ కదలికతో నా మనస్సులో ఊయలు లోగుతూనే ఉంది. కాగితాల మీద సాహితీ పంటలు పండించి రకరకాల రుచులందించి విరామమెరుగని పరుగులు పెడుతోంది.
రోదనలకు వేదనలకు ఊరట నా కలం, ఆనందాలకు అనుబంధాలకు

0: ఓ ఆలింగనం నా కలం, నా ఆశయాల కామధేనువైనా నా వెలుగుకు కల్పవృక్షమైనా నా కలమే. అందుకే నా కలం చిరంజీవి, అందులో మధుర రసం రుధిర ధారలు ఆగవు. కలలను సాకారం చేసే నా కలం విలవిలలాడే మనస్సులను వికసింపజేయగలదు. పెడదారిన పడిన వారికి సరిదారి చూపించాలనే తపన నా కళానిది. అందుకే అది ఆగదు. ఎవరు ఆపాలని ఎదురు నిలిచినా తగిన జవాబులతో తన పని చేసుకుపోతుంది. కలం నాతోడుగా ఉంటే కలతలేని నిద్దుర వెతలు మరిచే కళ. కలం లేక నేను లేను, నేను లేకపోయినా నా కలం పంటలు సమాజానికి కరువెరగని సాహితీ భోజనాలు అందించాలి. కలకాలం నా కలం మీ మనసులను దోచుకొని దోగాడాలి. ఆశాదీపం కావాలి నా ఆఖరి కదలిక, కలం ఒడిలో ఒదిగిపోవాలి, అదే నా కోరిక.
1: మీరింతవరకు శ్రీమతి స్వరాజ్యం రమణమ్మ గారి స్వీయ కవితలు విన్నారు. ఇప్పుడొక చిత్రగీతం, గీత చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడినది.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వాతావరణ సమాచారం. వాల్తేరు తుఫాను హెచ్చరికల కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లోని స్థానిక వాతావరణం సాధారణంగా ఆకాశం మేఘావృతమై ఉండి తేలికపాటి జల్లులు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉండవచ్చు. ఉష్ణోగ్రతల వివరాలు. వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 25.6 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం 1.5 మిల్లీమీటర్లుగా నమోదైంది. పౌర విమానయాన కేంద్రంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 31.4 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 26.2 డిగ్రీల సెల్సియస్ కాగా వర్షపాతం 1 మిల్లీమీటర్గా నమోదైంది. ఆంధ్ర కోస్తా యానాం తీర ప్రాంతాల్లో చేపలు పట్టేవారికి వాతావరణ సూచన. ఈరోజు రేపు ఎల్లుండి అంటే ఈ నెల 23, 24, 25 తేదీల్లో ఆంధ్ర కోస్తా యానాం తీరం వెంబడి గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో సుమారుగా 60 కిలోమీటర్ల వేగం వరకు బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నందున పైన సూచించిన తేదీల్లో చేపలు పట్టేవారు సముద్రంలో వేటకు వెళ్లరాదని సూచిస్తున్నారు. వాతావరణ సూచన విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. బాలభారతి చిన్నపిల్లల కార్యక్రమం.

0: ఈనాటి బాలభారతి చిన్నపిల్లల కార్యక్రమంలో విజ్ఞాన్ స్టీల్ సిటీ పబ్లిక్ స్కూల్ విద్యార్థుల కదంబ కార్యక్రమం వింటారు.
1: ఈనాటి బాలభారతి కార్యక్రమం విజ్ఞాన్ స్టీల్ సిటీ పబ్లిక్ స్కూల్ దువ్వాడ విద్యార్థిని విద్యార్థులచే అలరించబడుతుంది. విందామా మరి.
2: ముందుగా గణపతి ప్రార్థన, పాదదానికి తులసి రుద్ర ఆరాధ్య శ్రేయ మరియు అనుశ్రీ వస్తున్నారు. విందామా మరి.

0: లేవా?
1: చాలా బాగా పాడారు కదా. ఇప్పుడు ఝాన్సీరాణి లక్ష్మీబాయి గురించి చెప్పడానికి 6వ తరగతి నుంచి బబిత వస్తుంది, విందామా మరి.
2: నవంబర్ 19, 1828 ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి రాణి. 1857లో ఆంగ్లేయులు పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వతంత్ర సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించింది. భారతదేశంలోని బ్రిటిష్ పరిపాలనలో ఝాన్సీకి రాణిగా ప్రసిద్ధికెక్కినది. 1857లో భారతదేశ తిరుగుబాటు

దారులలో ముఖ్యమైన వాళ్ళలో ఈమె ఒకరు. భారతదేశంలోని బ్రిటిష్ పరిపాలనను అడ్డుకున్న వాళ్ళకి ఈమె గుర్తుగా నిలిచారు. భారతదేశం జోన్ ఆఫ్ ఆర్క్గా ఆమె భారతదేశ చరిత్రలో ఒక గొప్ప వ్యక్తిగా నిలిచిపోయింది.

0: పేర్కొన్నాడు. కానీ దీనికి వేరే చరిత్రాత్మక ఆధారాలు లేకపోవడం వలన 1828 అన్ని చోట్ల ఆమోదింపబడినది. దీనికి ఆధారం 1854 జోన్ లాంగ్ అనే ఆంగ్లేయుడు రాణికి కలవడానికి వెళ్ళినప్పుడు ఆమె ఆర్ప్రా సంస్థ ఆయనకు రాణి 26 స్త్రీ అని చెప్పడం జరిగింది. ఈమె తల్లిదండ్రులు మోరోపంత తాంబే భగీరథి బాయి. వీళ్ళది సాంప్రదాయ కుటుంబం. ఆమె తల్లి చాలా తెలివైనది, ఆధ్యాత్మిక ధోరణి మెండుగా కలది. పేరు మణికర్ణిక కాగా ఆమెను ముద్దుగా మను అని పిలుచుకునేవారు. మను 4 ప్రాయంలో ఉండగానే ఆమె తల్లి కన్ను మూసింది. దానితో ఆమెను పెంచాల్సిన బాధ్యత తండ్రి మీద పడింది. మను చిన్నప్పటి నుంచే చాలా ధైర్యవంతురాలు. గుర్రపు స్వారీ, కత్తి యుద్ధం, తుపాకీ కాల్పులు, సాహిత్యం అన్నీ నేర్చుకుంది. పేష్వా కోటలో పెరిగింది. నానా సాహెబ్ తాత్యా తోబే ఆమెకు చిన్ననాటి స్నేహితులు. 1858 జూన్ 18 గ్వాలియర్ దగ్గర కోటాకి సరాయి యుద్ధంలో పోరాడుతూ వీరమరణం పొందింది లక్ష్మీబాయి. ఈరోజు కూడా భారతదేశ స్వతంత్రయ పోరాటానికి చిహ్నంగా నిలుస్తుంది. ధైర్యం, త్యాగం స్వాభిమానానికి ప్రతీక. ఆమె జ్ఞాపకార్థం దేశవ్యాప్తంగా విగ్రహాలు, రోడ్లు, పాఠశాలలకు ఆమె పేరు పెట్టారు.
1: బాగుంది కదా. ఇప్పుడు కొన్ని సామెతలను చెప్పడానికి 8వ తరగతి నుంచి మోహన్విత మరియు భార్గవి వస్తున్నారు, విందామా మరి.
2: నా పేరు భార్గవి.
3: నా పేరు మోహన్విత.
2: ఇప్పుడు మేము సామెతలు చెప్పడానికి వచ్చాం. మోహన్విత, నీకు నేను కొన్ని సామెతలు అడుగుతా, చెప్పగలవా?
3: ట్రై చేస్తాను.
2: మోహన్విత చెప్పు. తెల్లని బంతి, ఆడని బంతి, అందని బంతి, చల్లని బంతి, ఏంటది?
3: గుర్తుకు రావట్లేదే.
2: చెప్పేనా?
3: వద్దు వద్దు, ఉండి చెప్తాను.
2: చెప్పు మరి.
3: చందమామేనా?
2: అవును మోహన్విత. ఇప్పుడు ఇంకొక సమ్మతికి వెళ్దాం.
3: వెళ్దాం.
2: మోహన్విత ఎప్పుడు నేనైనా, ఈసారి నువ్వు నాకు అడుగు.
3: సరే చెప్పు. నేల నాకుతుంది, మూల కూర్చుంటుంది,
2: నాకు తెలిసి చీపురు అనుకుంటా మోహన్విత.
3: అవును భార్గవి.
2: నాన్న డబ్బులు లెక్క పెట్టలేం, అమ్మ చీరను మడత పెట్టలేం, ఏంటది?
3: నాకు ఒక్కటే తెలుసు భార్గవి.
2: ఏంటి చెప్పు.
3: నక్షత్రాలు.
2: ఇంకొకటి ఆకాశం.
3: ఇప్పుడు చెప్పు భార్గవి, అమ్మ అంటే కలుస్తాయి, నాన్న అంటే కలవవు, ఏంటది?
2: పెదాలు.
3: అవును భార్గవి.
4: చాలా బాగా చెప్పారు కదా. ఇప్పుడు కథను వినిపించడానికి 7వ తరగతి నుంచి పద్మావతి మరియు తష్మిత వస్తున్నారు, విందామా మరి.
5: నా పేరు పద్మావతి.
6: నా పేరు తష్మిత.
5: ఈరోజు మేము కథ చెప్పబోతున్నాం. ఒకరోజు సూర్యుడు, చంద్రుడు, వాయువు విందుకు వెళ్లారు. వాళ్ళ తల్లి నక్షత్రం వాళ్ళు ఎప్పుడు తిరిగి వస్తారని ఆమె ఆత్రంగా ఎదురు చూడసాగింది. సూర్యుడు, వాయువు అక్కడ విందులో వడ్డించిందన్న కడుపు నిండా తిన్నారు. ఇంకా ఏమున్నాయి, ఇంకా ఏమున్నాయి అని అడిగి తెలుసుకొని సుష్టంగా భోంచేశారు. వాళ్ళకు తింటున్నప్పుడు తల్లి ఒక్కసారి కూడా గుర్తుకు రాలేదు. కేవలం కడుపే కైలాసమని భావించారు తప్ప తమ తల్లి గురించి ఆలోచించనే లేదు. అయితే చంద్రుడు మాత్రం తల్లిని మర్చిపోలేదు. తన ముందున్న రుచికరమైన పదార్థాలలో కొన్ని తల్లి కోసం జాగ్రత్తగా మూట కట్టుకున్నాడు.
6: వాళ్ళు విందు ముగించుకొని ఇంటికి వెళ్లేసరికి అర్ధరాత్రి దాటింది. అయినా వాళ్ళ తల్లి నక్షత్రం వాళ్ళ కోసం మెలుకువగా ఉంది. బిడ్డలు ముగ్గురు ఇంటికి రాగానే, నాయనా నా కోసం ఏం తెచ్చారు మీరు అని అడిగింది ఆశగా. అమ్మ మాటలు విన్న సూర్యుడు కాస్త ఉలిక్కి పడ్డాడు. అయ్యో నీ కోసం నేనేమీ తేలేదమ్మా అన్నాడు. కొడుకు మాటలు విన్న చుక్కతల్లి గుండె కుమిలిపోయింది. ఆమె వాయువు వైపు చూసి అతడు ఇలా సమాధానం ఇచ్చాడు. నేను కూడా నీ కోసం ఏమీ తేలేదమ్మా. నేను సృష్టంగా భోంచేయడానికే విందుకు వెళ్ళాను తప్ప నీ కోసం ఏదో ఒకటి తేవాలనుకోలేదు. ఆ తల్లి హృదయం మరింత గాయపడింది. ఆమె వీడేం చెబుతాడో చూద్దామని చంద్రుడి వైపు చూసింది. చంద్రుడు తల్లితో ఇలా అన్నాడు. అమ్మా, నువ్వొక్క పళ్ళెం తీసుకురా, నీ కోసం అత్యంత రుచికరమైన పదార్థాలను తెచ్చాను. నేను విందులో ఏ పదార్థం తింటున్నా నువ్వే గుర్తుకొచ్చావంటే నమ్ము. చంద్రుడి మాటలు విన్న చుక్కతల్లి హృదయం ఆనందంతో నిండిపోయింది.
5: చుక్కతల్లి తర్వాత సూర్యుడి వైపు తిరిగి ఇలా చెప్పింది. నీవు విందు ఆస్వాదించినప్పుడు నీకు నీ తల్లి గుర్తుకు రాలేదు కదా, నీవు సిగ్గుపడాలి. నీవు వట్టి స్వార్థపరుడివి కనుక ప్రజలు నిన్ను తిట్టుకుంటారు. నీ కిరణాలు వేడి ప్రజలను బాధ పెడతాయి. నీవు తీవ్రంగా మండుతున్నప్పుడు నీ ముఖం ఎవరు చూడనగాక చూడరు. నిన్ను చూడగానే నెత్తి మీద గుడ్డ కప్పుకుంటారు లేదా గొడుగైనా అడ్డంగా పెట్టుకుంటారు.
6: తరువాత చుక్కతల్లి వాయువు వైపు చూసి ఇలా చెప్పించింది. నువ్వు కూడా స్వార్థజీవివి. విందు ఆస్వాదిస్తున్నప్పుడు నేను నీకు గుర్తుకు రానే లేదు. ఎండాకాలంలో నీ వడసోకి ప్రజలు బాధపడతారు. సూర్యుని వేడిని వడగాలి

0: గా మార్చి జనాలను బాధ పెట్టే నిన్ను ప్రతి ఒక్కరూ నిందిస్తారు, నిన్నెవరూ అభిమానించరుగాక.
1: చివరిన చుక్క తల్లి చంద్రుడి వైపు తిరిగి ఇలా సౌమ్యంగా అంది, బిడ్డా, విందు తింటున్నప్పుడు కూడా నీవు నన్ను మరవలేదు. తల్లి పట్ల నీకు కృతజ్ఞత ఉంది. ఇది అరుదైన అమూల్యమైన సుగుణం. ఇంకా మీద నీవు చల్లగా ఉంటావు. నీ కిరణాలు ప్రజలకు హాయి ఆనందం కలిగిస్తాయి. నిన్ను అందరూ ప్రశంసిస్తారు. నీ రాక కోసం ప్రజలు ఎదురు చూస్తారు.
2: చాలా బాగా చెప్పారు కదా. ఇప్పుడు డివోషనల్ సాంగ్ పాడడానికి రిషిక, తులసి, హేమాన్షి, లాలిత్య, యశ్వి, సేజ, శ్వేత మరియు సంతోషి వస్తున్నారు. విందామా మరి?

0: బాగా పాడారు కదా. ఇప్పుడు పద్యములు పాడడానికి 7వ తరగతి చదువుతున్న తష్మిత మరియు తేజన వస్తున్నారు, విందామా మరి.
1: పుత్రోత్సాహము తండ్రికి. పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు జనుల పుత్రుని కనుగొని పొగడంగా పుత్రోత్సాహంబు నాడు పొందరు సుమతి.
2: భావం కొడుకు పుట్టగానే తండ్రికి ఆనందం కలగదు. ప్రజలందరూ తన కొడుకుని గొప్పతనాన్ని చూసి పొగిడినప్పుడే తండ్రికి నిజమైన ఆనందం కలుగుతుంది. పరల కొరకే నదులు ప్రవహించు, గోవులు పాలనిచ్చు, చెట్లు పూలు పుయ్యు, పరహితంబు కంటే పరమార్థమున్నదా? లలిత సుగుణజాల తెలుగు బాల.
1: దీని భావం ఏమనగా, ఇతరుల కొరకే నదులు ప్రవహిస్తున్నాయి, ఆవులు పాలిస్తున్నాయి, చెట్లు పూలిస్తున్నాయి, ఇతరులు మంచి కంటే కోరదగినది ఇంకేమీ లేదు.
0: బాగా చెప్పారు కదా. ఇప్పుడు దేశభక్తి గీతం పాడడానికి అనుశ్రీ, అనన్య, ఆరాధ్య, అక్షయ, బబిత, భార్గవి, మాహి, మహోన్విత, సంతోషి, శ్వేత, శరణ్య, తష్మిత, తేజన మరియు తపస్వి వస్తున్నారు, విందామా మరి.

0: చాలా బాగా పాడారు కదా. ఇప్పుడు గేయాలు చెప్పడానికి 6వ తరగతి నుండి దీతాశ్రీ వస్తుంది.
1: మా కొద్ది తెల్ల దొరతనము దేవా, మా కొద్ది తెల్ల దొరతనము, మా ప్రాణాలపై పొంచి మానాలు హరించే, మా కొద్ది తెల్ల దొరతనము దేవా, మా కొద్ది తెల్ల దొరతనము. 12 దేశాలు పొందుచున్నా గాని పెత్తదన్నమే లోపమంది, ఉప్పు ముత్తుకుంటే దోషమంది, నోట మత్తి గొత్తి పోతాదంది. అయ్యో కుక్కలతో పోరాడు కూడు తినమంటారు, మా కొద్ది తెల్ల దొరతనము దేవా, మా కొద్ది తెల్ల దొరతనము. గాంధీ టోపీ పెట్టి పాఠశాలకు బోవ రావద్దు రావద్దంటారు, రాత్నంబడిలో పెట్టవద్దంటారు, టోపీ తీసి వీపులు బాదుతారు. అయ్యో రాజద్రోహం అంటే రాత్నంలో ఉన్నదంతా, మా కొద్ది తెల్ల దొరతనము దేవా, మా కొద్ది తెల్ల దొరతనము. వారి తాతగారి ముళ్ళ దాచిపెట్టినట్లు దాత చేస్తాది దేశమున, పోరాట మారుతారు పైన, మోమాటం పడరు సొంతైన, వారి పోట పాడైపోను, మాట చెబితే వినరు, మా కొద్ది తెల్ల దొరతనము దేవా, మా కొద్ది తెల్ల దొరతనము.
2: చాలా బాగా చెప్పింది కదా. ఇప్పుడు సామెతలను చెప్పడానికి 8వ తరగతి నుంచి మోహన్విత మరియు భార్గవి వస్తున్నారు, విందామా మరి.
3: మోహన్విత సామెత అడుగుతాను, చెప్తావా?
0: హా చెప్తాను.
3: నల్లని త్రాచు ప్రాణముండదేంటిది?
0: జుట్టు. ఇప్పుడు చెప్పు, ఇది కొంచెం కష్టంగా ఉంటది భార్గవి. ఇంట్లో మొగ్గ వీధిలో పువ్వు ఏంటది?
3: కష్టమన్నా ఇంత ఈజీగా ఉంది.
0: ఏంటది చెప్పు చూద్దాం.
3: గొడుగు.
0: అవును భార్గవి,
4: సామెతలను బాగా చెప్పారు కదా. ఇప్పుడు క్విట్ ఇండియా ఉద్యమం గురించి చెప్పడానికి అక్షయ, శరణ్య, లోకేష్ ఇంకా జయకృష్ణ వస్తున్నారు, వింటామా మరి.
5: నా పేరు శరణ్య. క్విట్ ఇండియా ఉద్యమం 1942 ఆగస్ట్ 8న మహాత్మా గాంధీ నాయకత్వంలో ప్రారంభించారు. ఈ ఉద్యమం ద్వారా బ్రిటిష్ ప్రభుత్వం వెంటనే భారతదేశాన్ని విడిచి వెళ్లాలని భారత ప్రజలు డిమాండ్ చేశారు. డూ ఆర్ డై అనే నినాదం ఈ ఉద్యమానికి ప్రధాన సందేశంగా నిలిచింది. ఈ ఉద్యమం భారతీయుల్లో దేశభక్తిని మరింత పెంచింది.
6: నా పేరు అక్షయ. ఈ ఉద్యమంలో దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు పాల్గొన్నారు. బ్రిటిష్ ప్రభుత్వం అనేక మంది జాతీయ నాయకులను అరెస్ట్ చేసినప్పటికీ స్వతంత్ర పోరాటం మరింత బలపడింది. క్విట్ ఇండియా ఉద్యమం భారతదేశానికి 1947 స్వాతంత్ర్యం సాధించడానికి ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది.
7: నా పేరు లోకేష్. క్విట్ ఇండియా ఉద్యమం ప్రజల్లో దేశభక్తిని మరింత పెంచింది. ఈ ఉద్యమం వల్ల స్వాతంత్ర్యం కోసం ఐక్యంగా పోరాడాలనే భావన బలపడింది. అహింసా మార్గంలో సాగిన ఈ ఉద్యమం ప్రపంచ దృష్టిని భారతదేశంపై నిలిపింది. భారతీయుల ఐకమత్యం, త్యాగనిరతి, ధైర్య సాహసాలు బ్రిటిష్ పాలకులను ఆలోచింపచేశాయి. ఈ ఉద్యమం భారత స్వాతంత్ర్య చరిత్రలో చిరస్మరణీయమైన అధ్యాయంగా నిలిచింది.
8: నా పేరు పిజే కృష్ణ. ఈరోజు నేను క్విట్ ఇండియా ఉద్యమం గురించి చెప్పబోతున్నాను. బ్రిటిష్ వారు భారతదేశాన్ని విడిచి వెళ్లాలని ఈ ఉద్యమం కోరింది. ఈ ఉద్యమంలో వేలాది మంది భారతీయులు పాల్గొన్నారు. ఈ ఉద్యమం సమయంలో అనేక మంది నాయకులను బ్రిటిష్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. క్విట్ ఇండియా ఉద్యమంలో ఉషా మేతా అనే ఆవిడ రహస్యంగా రేడియోని నడిపి అజ్ఞాతంలో ఉన్న దేశ నాయకులకు సమాచారాన్ని చేరవేసేవారు. ఈ ఉద్యమం భారతదేశానికి 1947 స్వాతంత్ర్యం రావడానికి ఎంతో సహాయపడింది.
2: బాగా చెప్పారు కదా. ఇప్పుడు దేశభక్తి గీతం పాడడానికి సంతోషి, శ్వేత, రుద్ర మరియు అనుశ్రీ వస్తున్నారు, విందామా మరి.

0: బాగా పాదారు కదా. ఇప్పుడు జోక్స్ చెప్పడానికి భార్గవి, సంతోషి, మహోన్విత మరియు శరణ్య వస్తున్నారు. విందామా మరి?
1: కొబ్బరి పీచు అంటే ఏంటి కసమా? కొబ్బరి బోండం వచ్చిన తర్వాత దానిలో పీచు ఉంటది కదా, దాన్నే కొబ్బరి పీచు అంటారు.
2: నా జుట్టు కొబ్బరి పీచులా ఉంది అంటే నీ జుట్టు గుర్రం తోకలా ఉంది తెలుసుకో పిల్ల.
3: ఏమన్నావు? గుర్రం తోక?
1: గుర్రం తోక అంటే ఏంటి? గుర్రం వెనకాల పొడుగ్గా జుట్టు ఉంటది కదా, దాన్నే గుర్రం తోక అంటారు.
3: ఓహో, ఓకే ఓకే. ఈవిడ గుర్రం తోక, ఆవిడ కొబ్బరి పీచు.
1: కిట్టు, నీకు ఎన్నిసార్లు చెప్పాలి హోంవర్క్ రాయమని? నీకు తెలుసు కదా హోంవర్క్ రాయపోతే ఇంటికి పంపించేస్తానని.
3: రోజు ఇలాగే చెప్తున్నా టీచర్, ఒకరోజైనా పంపడం లేదు. కనీసం ఈ రోజైనా పంపండి టీచర్.
4: ఈరోజు ఎగ్జామ్ ఉంది కదా, దేవుడి దగ్గర మొక్కావా?
2: మొక్కుకున్నానమ్మా.
3: ఏమని మొక్కావు?
2: నా పక్కన కూర్చున్న శ్రీను కూడా ఫెయిల్ అయిపోవాలి అని మొక్కుకున్నానమ్మా.
3: న్యూటన్ చెట్టు కింద కూర్చొని గ్రావిటీని కనిపెట్టాడు కదా, దీన్ని బట్టి నీకు ఏం అర్థమైంది?
2: ఇలా క్లాస్లో కూర్చొని కొత్త విషయాలను కనిపెట్టలేమని తెలిసింది టీచర్. ఈ సబ్ ఎంత?
1: 30 రూపాయలు.
2: తగ్గదా?
1: వాడుతూ ఉంటే తగ్గుతుంది.
3: నువ్వు బడికి ఎందుకు లేటుగా వచ్చావు? దారిలో ఒక సైన్ కనిపించింది టీచర్.
4: ఎలాంటి సైన్ కనిపించింది?
3: స్కూల్ ఉంది, నెమ్మదిగా వెళ్ళండి. చెవిలో చెప్పేది మాట, ఆస్తిల్లో ఇచ్చేది వాట. నా ఫోన్లో అయిపోయింది డాటా, అందుకే చెప్తున్నాను టాటా.
0: బాగా చెప్పారు కదా. ఇప్పుడు పొడుపు కథలు చెప్పడానికి బబిత మరియు ఆరాధ్య వస్తున్నారు. విందామా మరి?
5: ఆరాధ్య, నిన్ను కొన్ని పొడుపు కథలు అడుగుతాను, చెప్తావా?
1: సరే అడుగు.
5: కాళ్ళు చేతులు లేని అందగెత్తుకు బోలుడు దుస్తులు ఏంటది?
1: ఉల్లిపాయ.
5: అవును. నల్ల కుక్కకు 4 చెవులు ఏంటది?
1: పప్పి అనుకుంటున్నాను.
5: కాదు, లవంగం. తోకలేని పిట్ట 9 ఆమడులు పోయింది ఏంటది?
1: ఉత్తరం నేను కరెక్టే కదా?
5: ఆ కరెక్టే. రాజుగారి తోటలో నల్లని పండు, కోస్తే ఎర్రని రసం ఏంటది?
1: నల్ల ద్రాక్ష.
5: అలా ఎలా అన్ని చెప్పేస్తున్నావు? నిలబడితే పోతుంది, కూర్చుంటే ఉంటుంది ఏంటది?
1: నీడ అనుకుంటున్నాను.
5: కరెక్ట్ ఆన్సర్. ఈ పొడుపు కథలు చెప్పలేదు, చూద్దామా?
1: చూద్దాం.
5: నీటిలో పుడుతుంది, నీటిలో పెరుగుతుంది, నీటిలో వేస్తే చనిపోతుంది ఏంటది?
1: ఉప్పు కదా.
5: అవును. ఇంట్లో ఉంటుంది కానీ స్థలం ఆక్రమించదు ఏంటది?
1: వెలుగు.
5: కాళ్ళు లేవు కానీ నడుస్తుంది, కళ్ళు లేవు కానీ ఏడుస్తుంది.
1: ఇది నాకు తెలుసు, మేఘం.
0: బాగా చెప్పారు కదా. ఈనాటి బాలభారతి కార్యక్రమం విజ్ఞాన్ స్టీల్ సిటీ పబ్లిక్ స్కూల్ దువ్వాడ విద్యార్థిని విద్యార్థులచే అలరించబడింది.
6: ఇప్పుడు ఒక చిత్రగీతం అంజలి చిత్రం నుండి వింటారు.
7: అంజలి అంజలి అంజలి చిల్లికే నవ్వుల పూల చబిల్లి.

మీరు ఇంతవరకు బాలభారతి చిన్నపిల్లల కార్యక్రమంలో విజ్ఞాన్ స్టీల్ సిటీ పబ్లిక్ స్కూల్ విద్యార్థిని విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు.

0: బాలభారతి విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 3 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రకటించిన కార్యక్రమం వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి
1: ఆకాశవాణి దేవసేన నాటకం వింటారు. రచన శ్రీ ఎస్టీవి అజీజ్, నిర్వహణ డాక్టర్ కె సాంబశివరావు, సహకారం శ్రీ ప్రభాకర్ జాజుల. ఇందలి పాత్రలు, పాత్రధారులు: దేవసేన, శ్రీమతి శిల్ప, అమిత్తుడు డాక్టర్ కె సాంబశివరావు, బానిసల వ్యాపారి శ్రీ సుబ్బరాయ శర్మ, కన్హుడు శ్రీ కెఆర్ ఫణిరాజ్, కుశాలి శ్రీమతి ఆర్ ఉమాదేవి, నాగసేనుడు శ్రీ కేవీఎల్ నరసింహారావు, భటులు శ్రీ డి పరమేశ్వరాచారి, శ్రీ జీవన ఆదిత్య. వినండి దేవసేన నాటకం.
2: బజార్లోకి అన్ని రకాల విలువలు
3: రండి, రాజగృహ ప్రజలారా రండి, అందరూ రండి, మీ అందరికీ ఇది సువర్ణ అవకాశం. రండి రండి, అందరూ రండి, ముందుకు రండి, ముందుకు రండి. ప్రత్యేకించి మీ రాజగృహ పుర ప్రజల కోసమే ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి ఈ బానిసలను ఇక్కడికి తీసుకొచ్చాను. మీకు బానిసల కొరత ఉందని నాకు తెలుసు. అందుకే మీ పురానికే ప్రాధాన్యత ఇచ్చి మరెక్కడికి వెళ్లకుండా ఇక్కడికే వచ్చాను. చూడండి చూడండి చూడండి, ఈ బానిసల్ని అందరూ బాగా చూడండి. వివిధ ప్రాంతాల నుంచి వీరిని తీసుకురావడం జరిగింది. మీరు మీకు నచ్చిన బానిసను బాగా పరిశీలన చేసి కొనుక్కోండి. రండి, దగ్గరగా రండి, చూసుకోండి.
4: ఈ బానిస బాగున్నాడు, ఆ చివరి ఉన్న బానిస చాలా బాగున్నాడు, ఈ మధ్య బానిస పొట్టిగా ఉండి ఏమీ బాగాలేడు.
5: ఈ మారు ఆడబానిసలు బాగున్నారు, ముఖ్యంగా ఆ నీలికరుల పడతి బాగుంది, చాలా అందంగా ఉంది.
4: అవునవును, భలే ఉంది. లేదు, ఆ ఆడబానిస బాగుంది, అందంగా లేకున్నా మంచి యవ్వనంలో ఉంది.
3: చూసారా పౌరులారా, బాగా చూసారా. ఇక వేలంపాట ప్రారంభిస్తాను. ముందుగా ఈ అందాల యువతని వేలం వేయబోతున్నాను. ఈ యువతిని దక్షిణాపథ నుంచి తీసుకొచ్చాను. విశాలమైన కళ్ళు, కొనదేలిన చక్కటి ముక్కు, చంద్రబింబం లాంటి ఆ మోము, మొత్తంగా ఓ పాలరాతి శిల్పంలా ఉంది, ఎంతో మనోహరంగా ఉంది. అయ్యా చూడండి, ఈమె బానిసగా మీకు సపర్యలు చేయటమే కాక ఉంపుడు గత్తిగా కూడా ఉపయోగపడుతుంది. ఈ యువతిని తమ బానిసగా దక్కించుకోపోయే అదృష్టవంతులెవరో? రండి, ముందుకు రండి, వేలంపాట ప్రారంభిస్తున్నాను. 100 కార్షపాణాలు,
6: 200,
7: 300,
6: 400,
3: 500 కార్షపాణాలు పాడండి ప్రజలారా, పాడండి. వేలంపాట బాగా పాడండి. ఎవరు ఎక్కువ ధర చెల్లిస్తే వారిదే ఈ బానిస. పాడండి పాడండి, బాగా పాడండి.
6: 700,
8: 800,
9: 900.
3: ఓహో, 900 కార్షపాణాలు, 900 కార్షపాణాలు పాడండి పౌరులారా, 900 కార్షపాణాలు. ఇంతకంటే ఎక్కువగా పాడలేరా? ఆలోచించండి ఆలోచించండి, ఇలాంటి సొగసు కత్తె మీకు మళ్ళీ దొరకదు. పాడండి, ఆలోచించకండి. 900 కార్షపాణాలు, 900 కార్షపాణాలు ఒకటోసారి, 900 కార్షపాణాలు రెండోసారి, 900 కార్షపాణాలు,
10: 1000 కార్షపాణాలు.
3: 1000 కార్షపాణాలు, 1000 కార్షపాణాలు, 1000 కార్షపాణాలు ఒకటోసారి, 1000 కార్షపాణాలు, 1000 కార్షపాణాలు రెండోసారి. ఇంకెవరన్నా ఇంకెవరన్నా పాడండి. ఇంకెవరు పాడలేరా?
4: ఏంటి
11: అమ్మా, 1000 కార్షపాణాలు,
3: 3వసారి. ఈ యువకుడు అదృష్టవంతుడు, 1000 కార్షపాణాలకు ఈ అందాల రాశిని తన సొంతం చేసుకున్నాడు. అందుకు గాను ఇతన్ని అభినందిస్తున్నాను. అయ్యా, మీ నామధేయం?
10: అమిత్తుడు.
3: చక్కటి పేరు. మీ వృత్తి?
10: రత్నాల వ్యాపారం.
3: ఓ, అందుకే సాహసించి 1000 కార్షపాణాలకు పాడాడన్నమాట. మంచి ధరే పలికింది. నేను అనుకున్న ధర కంటే ఎక్కువే నా కష్టం ఫలించింది. అయ్యా, 1000 కార్షపాణాలు ఇచ్చి ఈమెను మీ వెంట తీసుకెళ్ళండి.
10: ప్రస్తుతం నా వద్ద ఎలాంటి ధనం లేదు. బానిసలను అమ్ముతున్నారని విని చూద్దామని వచ్చాను. నాకు ఈ బానిస బాగా నచ్చింది. ధర ఎక్కువే అయినా పాడాను. నా గృహంలో ఇప్పటికే చాలామంది బానిసలు ఉన్నారు. అయినా ఈమెను చూడగానే ఎందుకో కొనాలనిపించింది. వేలంపాట్లో పాల్గొన్నాను. నచ్చకపోయుంటే వెనక్కు వెళ్ళిపోయి ఉండేవాణ్ణి. నా వెంట మీ దగ్గర ఉన్న సేవకుల్లో ఎవరినైనా పంపించండి. 1000 కార్షపణాలు ఇచ్చి పంపుతాను.
3: అలాగే కానివ్వండి. నాకు నమ్మకమైన ఈ

0: సేవకుణ్ణి, ఈమెను మీ వెంట పంపుతున్నాను. 1000 కాషపాణాలు ఇచ్చి పంపించండి. మీ ఇద్దరూ అతని వెంట వెళ్ళండి.
1: రండి
0: రండి. మరో ఆడబానిసను వేలానికి పెడుతున్నాను. పాడేవారుంటే పాడండి. 100 కాషపాణాలు, 100 కాషపాణాలు,
2: 200,
0: 200 కాషపాణాలు, 200 కాషపాణాలు,
3: 300,
0: 300 కాషపాణాలు. రండి పాడండి. 300 కాషపాణాలు, 300 కాషపాణాలు, 300 కాషపాణాలు.

0: నీ నామధేయం?
1: నా నామధేయంతో మీకు పనేమిటి? నేనిప్పుడు మీ బానిసను. మీరు చెప్పిన ప్రకారం వినడం, మీరప్పగించిన పనిని చేయడం ఓ బానిసగా నా బాధ్యత.
0: తాను కొన్న బానిస నామధేయంతో పాటు ఆ బానిస గత చరిత్ర గురించి తెలుసుకోవటం యజమానిగా నాకు చాలా అవసరం. బానిసగా యజమాని అడిగిన దానికి సమాధానం ఇవ్వటం నీ బాధ్యత.
1: నా నామధేయం గురించి, నా గత చరిత్ర గురించి తెలుసుకోవడం వల్ల మీకెలాంటి ప్రయోజనమూ లేదు.
0: ఓహో, నువ్వెందుకో నీ గురించి చెప్పటానికి సంకోచిస్తున్నావు. నీవిప్పుడు నా బానిసవు, సంకోచం వీడి అన్ని వివరాలు చెప్పు.
1: నా గురించి తెలుసుకోవడం అంత అవసరం అంటారా?
0: అవసరం అనేగా అడుగుతున్నాను.
1: నా నామధేయం దేవసేన, అంతవరకు చాలనుకుంటాను.
0: సరే సరే, ఇప్పుడు వద్దులే. నిదానంగా చెబుదువు గాని, నా గురించి నీకు తెలుసుకోవాలని లేదా?
1: నాకుగా లేదు, మీకు చెప్పాలనిపిస్తే చెప్పండి, వింటాను.
0: నా పేరు అమిప్తుడన్న విషయం నీకు బానిసల వ్యాపారి వద్ద తెలిసి ఉంటుంది. నా తండ్రి ఉద్దాలకుడు, రత్నాల వ్యాపారి. అనేక ప్రాంతాలు తిరిగి రత్నాల వ్యాపారం చేస్తూ ఉంటాడు. ఈ రాజనగర్కే మేము చెప్పుకోదగ్గ ధనవంతులం. నేనిక్కడే ఉండి వ్యాపారం చేస్తూ ఉంటాను. వివిధ ప్రాంతాలు తిరిగి వ్యాపారం చేయడం నాకిష్టం లేదు. మా తండ్రికి, నా తల్లియే కాక అనేక మంది ఉపపత్నులు, ఆడ మగ, బానిస సేవకులున్నారు. నాకు వివాహమయ్యింది. నా అర్ధాంగి నీ అంతటి సొగసుకత్తె కాకున్నా ఆకర్షణీయమైందే. సంతానం ఇంకనూ కలగలేదు. నాకు కొందరు ఉపపత్నులు, ఆడ మగ, బానిసలు, సేవకులు ఉన్నారు. నీవెందుకో తొలిచూపులోనే నన్ను ఆకర్షించావు. అందుకే అధిక ధర అయినా నిన్ను కొన్నాను. నిన్ను పరిచారికగా, సేవకురాలిగా కాక ఉపపత్నిగా ఉంచుకోవాలన్నది నా అభిమతం. నువ్వు సేవ చేయవలసిన అవసరం లేదు. నాకు నీపై మోహం కలిగినప్పుడు నన్ను శృంగారంలో ఓలలాడించు. మౌనంగా ఉన్నావేం, మాట్లాడు.
1: ఏం మాట్లాడమంటారు?
0: ఏదో ఒకటి. నీ సోయగాన్ని చూస్తూ ఉంటే మాటలు వరదలా పొంగులా నాలో నుంచి ఉబికి వస్తున్నాయి. దేవసేన, నిన్నిప్పుడు బిగియారా కౌగలించుకుంటున్నాను. ఈ అధరామృతాన్ని క్రోలబోతున్నాను. నీ తనువులోని అణువణువును సృజించి దేవసేన, దేవసేన, నాలో ఐక్యం చేసుకోబోతున్నాను దేవసేన.

0: శుభోదయం మిత్రమా.
1: శుభోదయం రామిత్రమా, కూర్చో. ఏమిటి విశేషం? ఈవేళ చాలా తొందరగా వచ్చావు. లేదంటే ఏ అపరాహ్న వేళకో సాయం సంధ్యా సమయానికో నా చెంతకు వచ్చేవాడివి.
0: మరేం లేదు మిత్రమా, నేను ఆడబానిసను కొన్నాను కదా, ఆ ఆడబానిస మా ఇంటికి వచ్చిన అతిథికి మనసైంది. ఆమెను తనకు అమ్మివేయమని ఒక్కటే పోరు. ముందు ఆ బానిస అంటే నాకు ఇష్టమైన కారణంగా కుదరదన్నాను. ఎంత ధరైనా చెల్లిస్తా అన్నాడు. మనం వ్యాపారులం కదా, మన దగ్గరున్న వస్తువుకు వెల ఎక్కువ వచ్చినప్పుడు వెంటనే అమ్మేయాలి. వ్యాపారస్తుడి ముఖ్య లక్షణం కదా. అందుకే ఆమెను అమ్మి వేయడానికే నిశ్చయించుకుని ఈవేళ ఆ ఆవిడ బానిసను అమ్మబోతున్నాను.
1: అది సరే, ఈవేళప్పుడు నీ రాక కారణం?
0: ఆ అతిథి మొన్న నన్ను రత్నం అడిగాడు తన అర్ధాంగికి బహుకరించడానికి. అతను అడిగిన రత్నమేమో నా వద్ద లేదు, నీ వద్ద దొరుకుతుందేమోనని 5-6 మార్లు నీ మందిరానికి వచ్చాను.

0: నీవు కొత్తగా కొన్న ఆ ఆడబానిస బెగికోగుల నుంచి ఇంకా విడిపడలేదని, ఆ ఆడబానిసను ఉంచిన మందిరం నుంచి బయటికి రావడం లేదని నీ సేవకులు చెప్పగా విని వెనక్కొచ్చాను. ఇప్పుడు తమర దర్శనం లభించింది, ఇంకా ఆరటంగానే ఉందా? మోహం తగ్గలేదా?
1: ఆమె పట్ల మోహమే కాదు మిత్రమా, మరేదో తెలియని భావన కలుగుతుంది. అది సరే, నీకు ఏ జాతి రత్నం కావాలి?
0: నీలిరంగు జాతి రత్నం కావాలి మిత్రమా.
1: నా వద్ద 5-6 రకాలున్నాయి, ఇందులో నీకు నచ్చినవి తీసుకో. ఇదిగో చూడు.
0: హా, ఈ వలయాకార రత్నం బాగుంది. అతిథి కోరింది కూడా ఇలాంటిదే. ఈ రత్నం వెల చెప్పు.
1: మన మధ్య బేరసారాలేముంది మిత్రమా, దాని అసలు వెల ఎంతో నీకు తెలియదా? అంతే ఇవ్వు చాలు, నీ అతిథికి ఎంత ధరకైనా నువ్వు అమ్ముకో మిత్రమా. అన్నట్లు నీ ఆడబానిసను నువ్వు ఎంత కమ్మదలిచావు?
0: అది వ్యాపార రహస్యం, చెప్పను.
1: మొత్తానికి ప్రతి విషయంలోనూ నీ వ్యాపార బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు.

0: దేవసేన, ఏమిటి ఆలోచిస్తున్నావ్?
1: ఏమీ లేదు.
0: దేవసేన, నీకోసం ఏం తెచ్చానో చూడు. ఇటు చూడమంటే దృష్టి అటేటో మళ్ళిస్తావే. నాపై అలక. ఏం చేయను, వ్యాపార ఒత్తిడి వల్ల ఓ పక్షం రోజులుగా ఈ మందిరం వైపు రావటానికే వీలు కుదరలేదు. అదీకాక నీపై చూపే ఆపేక్ష గురించి విని నా అర్ధాంగి నాపై ఆగ్రహం వెలిబుచ్చుతూ ఉంది. ఆమెని కూడా సముదాయించాలి కదా. ఇటు చూడు దేవసేన. దేవసేన, చెబుతున్నది నీకే. నా వంక చూడు.
1: చూశాను, చెప్పండి ఏమిటి.
0: నీకోసం ఈ రత్నాల హారం కానుక్కా తెచ్చాను, తీసుకో.
1: తాము కొన్న బానిసలకు కానుకలు కూడా ఇస్తారా యజమానులు?
0: సామాన్యంగా ఎవ్వరూ ఇవ్వరు. ఎందుకో ఎందుకో నాకు ఇవ్వాలనిపించింది, తెచ్చాను. దీని ఖరీదు 5,000 కార్షపణాలు.
1: నాలాంటి వారిని మరో 5 కొనొచ్చుగా. నాకివ్వటం వల్ల ప్రయోజనం ఏమిటి?
0: ఈ హారం నీ కంఠసీమలో ఉంటే నీ అందం మరింత శోభిల్లుతుందని. దేవసేన, అలంకరించనా?
1: అవసరం లేదు.
0: నీకు ఇటువంటి హారాలపై మక్కువ లేదా?
1: నాకు దేనిపైనా మక్కువ లేదు.
0: నాపై కూడానా?
1: బానిసలకు యజమానిపై ఉండవలసింది భయం అణకువే కాని మక్కువ కాదు.
0: దేవసేన, నీవు నా బానిసవే అయినా ఎందుకో నీవంటే నాకు మాటల్లో చెప్పలేనంత ఇష్టత ఏర్పడుతూ ఉంది. అందుకే నీతో ఏ పరిచర్యలు చేయించడం లేదు. నీకే సేవలు చేయడానికి కొంతమంది ఆడబానిసలను కూడా నియమించాను. పరిచర్యలతో నీ దేహం కందిపోరాదన్నది నా భావన. నాపై నీకు మక్కువ లేకున్నా నీపై నాకు ఎక్కువ ఉంది. అందుకైనా ఈ హారాన్ని నీ మెడలో అలంకరించని దేవసేన.
1: ఈ హారాన్ని మీ ఆనందం కోసం నా మెడలో ధరింపచేసినా ఆ తర్వాతైనా నేను దీన్ని తీసేస్తాను. మీరు కోరినట్టుగా దీన్ని ధరిస్తూ తిరగను. మక్కువ లేని వస్తువును ధరించడం నాకిష్టం ఉండదు.
0: పోని, నీ మక్కువలేమిటో చెప్పు.
1: బానిసల మక్కువలతో యజమానులకేం పని? చెప్పవలసిన అవసరం లేదు.
0: దేవసేన, నేను నిన్ను ఒక బానిసగా కాక నా ప్రియ సఖిగా భావిస్తున్నాను.
1: ఈ మాట ఇది వరలో ఎవరి దగ్గర అన్నారో?
0: బానిసల వద్ద, నా దగ్గర ఉన్న ఉపపత్నుల వద్ద మోహావేశపు పలుకులు గాని అభిమానం గాని చూపించటం కాని అవసరం లేదు. నేనింతవరకు ఎవరి వద్ద ఇలాంటి భావనలు వ్యక్తపరచలేదు.
1: మరి నా వద్ద ఎందుకు వ్యక్తపరుస్తున్నట్టు? నన్ను అందరిలాగే చూడొచ్చు కదా.
0: అదే, ఎందుకో నిన్న దృష్టితో చూడలేకపోతున్నాను. నువ్వంటే నాలో నాకే తెలియని ఏదో భావన. ఆ భావనే నన్ను పరితాపానికి గురిచేస్తూ ఉంది.
1: ఇన్ని మాటలు దేనికి? మీరు వచ్చింది మీ శారీరక వాంఛ తీర్చుకోవడం కోసం. తీర్చుకోండి. మీకెలాంటి శ్రమ లేక నేనే నా శరీరంపై ఆచ్ఛాదనలన్నీ తొలగిస్తున్నాను. రండి, మీ కామాగ్నిని చల్లార్చుకోండి.
0: దేవసేన, నీ పట్ల ఆప్యాయత చూపే కొద్దీ నువ్వు నన్ను అలసుగా చూస్తున్నావు. ఇది నీకు తగదు.

0: బానిసల పట్ల ఆప్యాయత చూపటం దేనికి, ఆగ్రహం చెందటం దేనికి?
1: అందరి పట్ల చూపటం లేదు, నీ ఒక్కదాని పట్లే చూపుతున్నాను.
0: దేనికని నా ఒక్కదాని పట్ల అంత ఆప్యాయత చూపటం?
1: చెప్పనా, నువ్వంటే నాలో ఏదో తెలియని భావన రోజు రోజుకు అధికమవుతున్నది. నేనింతగా చెప్తున్నా నీ మాటలు మరోలా ఉంటున్నాయి. వస్తాను.
0: మీరొచ్చిన పని పూర్తి కానిదే వెళ్తారా?
1: దేవసేన, నాలోని ఆగ్రహం అధికమయ్యేలా ప్రవర్తించకు, మళ్ళీ వస్తాను.
0: తమరిష్టం, మీ రాకపోకలపై నా అభ్యంతరాలు దేనికి?
1: దేవసేన, నా మనసంతా పాడైపోయింది.
0: మీ తృష్ణ తీర్చుకోకుండానే వెళ్ళిపోతున్నారే.
2: దేవసేన, నిన్నే?
0: నువ్వా కుశాలి?
2: ఏంటి దీర్ఘంగా ఆలోచిస్తున్నావు?
0: ఏమీ లేదు.
2: నా దగ్గర కూడా దాచడం దేనికి దేవసేన? నేను వయసులో నీకంటే పెద్దదాన్ని, బానిసగా ఎంతో జీవితాన్ని చూసిందాన్ని. ఇప్పుడు అమిత్తుడు నీ సేవకురాలల్లో నన్నొకరిగా నియమించగా నీ సేవకురాలను అయిందాన్ని. నా దగ్గర దాపరికమేముంది? నీ మనసులో ఏముంది? నువ్వెందుకలా నిర్లిప్త ధోరణిలో ఉంటున్నావు? ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉంటావు. అసలు నువ్వు బానిసకి ఎలా మారావు చెప్పమ్మా. నీ వ్యధేంటో, నీ గతమేంటో నాతో చెప్పు. నీ మనసులోని మానసిక క్షోభ కొంతైనా తగ్గుతుంది.
0: సరే, నువ్వింతగా అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను. మాది దక్షిణాపదంలో ఒకనొక కొండ ప్రాంతంలో ఉన్న గ్రామం. ఆ గ్రామానికి నా తండ్రి నాగసేనుడే అధికారి. నా తల్లి నా చిన్నతనాన్ని చనిపోవడం వల్ల నా తండ్రి నన్నెంతో అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశాడు. నేను గ్రామవాసులందరితోనూ కలిసిపోయి ఆడుతూ పాడుతూ కాలం గడిపేదాన్ని. కొండపైకి వెళ్ళి రకరకాల చెట్ల పళ్ళు కోసుకునొచ్చి నేను తినేదాన్ని, అందరికీ పంచేదాన్ని. బాధ కష్టమన్నదే ఎరగనిదాన్ని. అలాంటి రోజుల్లో ఓ రోజు

0: అమ్మా దేవసేనా?
1: ఏమిటి నాన్నగారు?
0: ఎక్కడికి బయలుదేరావు? నీ స్నేహితురాళ్ళతో కలిసి ఆ కొండపైకి కాయలు పళ్ళు ఏరుకోవడానికే కదా?
1: అది కాదు నాన్నగారు, మరి అసలు ఏమైందంటే,
0: నీ చిలిపి చేష్టలు, గ్రామంలో నువ్వు చేసే అల్లరి పనులు అన్నీ నాకు తెలుసమ్మా.
1: వస్తాను నాన్నగారు.
0: ఆగమ్మా ఆగు, నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి, అలా కూర్చో.
1: త్వరగా చెప్పండి నాన్నగారు, నేను వెళ్ళాలి.
0: నీ స్నేహితురాళ్ళు ఎదురు చూస్తుంటున్నారనా ఈ తొందర?
1: ఆలస్యమైందని ఇప్పటికే నా పైన కారాలు మిరియాలు నూరుతూ ఉంటారు నాన్న.
0: నూరినా మరేం కాదులే గాని, అలా కూర్చో.
1: త్వరగా చెప్పండి నాన్నగారు.
0: చూడు, నేను నీకు ఆనందం కలిగించే విషయం చెబుదామనుకుంటుంటే నువ్వేంటమ్మా విసుగు చూపిస్తున్నావు?
1: అబ్బా, విషయం ఏంటో త్వరగా చెప్పండి నాన్న.
0: ఈవేళ సాయంకాలం మన దూరపు బంధువులు వస్తున్నారు, అందుకే సాయంకాలం నువ్వు ఎక్కడికి వెళ్లకుండా ఇంటి పట్టునే ఉండాలి.
1: సరే నాన్న, మరి ఇప్పుడు నేను వెళ్ళనా?
0: వెళ్ళమ్మా. పిచ్చి పిల్ల, ప్రతి దానికి చిరాకే.
1: ఆ రోజు సాయంకాలం నన్ను బయటికి వెళ్ళనివ్వకుండా కట్టడి చేశాడు నా తండ్రి. నా తండ్రి చెప్పిన దూరపు బంధువులు వచ్చారు. వారు వచ్చాక తెలిసింది వారు నన్ను చూడడానికే వచ్చారని. నచ్చితే పెళ్లి జరిపించుకుని నన్ను తీసుకెళ్లే ఉద్దేశంతో ఉన్నారని. నాలో ఏదో తెలియని కంగారు, భయం. పైగా నన్ను పెళ్లాడడానికి వచ్చిన వరుణకు నేను నచ్చానే కానీ నాకతను నచ్చలేదు. ఈ విషయం నా తండ్రికి ఎలా చెప్పాలో తోచలేదు. ఒకవైపు పెళ్లి ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. నా స్నేహితురాళ్ళని సలహా కోరాను. నచ్చలేదని ధైర్యంగా నీ తండ్రితో చెప్పే అన్నారు. అలా చెప్పినా నా తండ్రి అంగీకరిస్తాడా అన్న సందిగ్ధావస్థ. చివరికి ధైర్యం చేసి నా మనసులోని విషయాన్ని ఆయనతో చెప్పడానికే నిర్ణయించుకున్నాను. నాన్నగారు.
0: ఏమిటి తల్లి?
1: అది నాకు నాకు ఈ పెళ్ళి అంగీకారంగా లేదు.
0: ఎందుకని?

0: వరుడు నాకు నచ్చలేదు, నాకు నచ్చని వాణ్ణి నేను వివాహం చేసుకోలేను.
1: వరుడికి ఏమైందమ్మా? బాగానే ఉన్నాడే, పైగా రాజకొలువులో కొత్తవాళ్ళ పదవి నిర్వహిస్తున్నాడు. ఏరి కోరి ఎంతో దూరం నుంచి నా అభ్యర్థన మేరకే వచ్చి నిన్ను వివాహం చేసుకోబోతున్నాడు. అయినా అతను నీకెందుకు నచ్చలేదు చెప్పు.
0: ఏమో తెలీదు, కారణం చెప్పలేను, నాకు నచ్చలేదు, నేను చేసుకోనంతే.
1: మరీ చిన్నపిల్లలా మాట్లాడకు. అతను నీకు నచ్చినా నచ్చకపోయినా ఈ సంబంధం నాకు నచ్చింది కాబట్టి వర్తమానం పంపించి పిలిపించాను. ఇంకో 2 రోజుల్లో నీ పెళ్ళి అతనితో జరిగి తీరుతుంది. గతంలోలాగా నీ పిచ్చి ఆటలు పిచ్చి మాటలు కట్టిపెట్టి మౌనంగా ఉండు.
0: అది కాదు నాన్నగారు, నాకు ఇష్టం లేదని చెప్తున్నా బలవంతం చేస్తారే.
1: ఇన్నాళ్ళు తల్లి లేని పిల్లవని నువ్వెలా ప్రవర్తించినా మౌనం వహించాను. ఇది పెళ్ళి, బొమ్మలాట కాదు. నీ అభిప్రాయాలతో నీ నిర్ణయాలతో నాకు అవసరం లేదు. నువ్వు అతన్ని పెళ్ళాడి తీరాల్సిందే, ఈ పెళ్లి జరిగి తీరాల్సిందే. ఇక నుంచి పెళ్లి అయ్యేదాకా ఇంటి నుండి బయటకు వెళ్ళకు. కావాలంటే నీ స్నేహితురాళ్ళని ఇక్కడ రప్పించుకో.
0: నాకు ఇష్టం లేదని చెప్తున్నా బలవంతంగా అయినా పెళ్లి జరిపిస్తానంటారే, నా అభిప్రాయానికి విలువ ఇవ్వరే, ఇది అన్యాయం నాన్న.
1: ఏది న్యాయమో ఏది అన్యాయమో నీకంటే నాకే బాగా తెలుసు. ఇక నాతో వాదించక నీ గదిలోకి వెళ్ళు.
0: నాన్న
1: ఏంటి అలా చూస్తున్నావు, చెప్పేది నీకే.
0: నాన్న
1: పిల్లల్ని గారాభంగా పెంచితే చివరికి ఇలాగే ప్రవర్తిస్తాను. తల్లి లేని పిల్ల కదా అని అల్లారు ముద్దుగా పెంచడం నాదే పొరపాటు.
0: ఇష్టం లేని మగాణ్ణి పెళ్ళాడడానికి ఏ స్త్రీ మనసు అంగీకరిస్తుంది? తెల్లవారితే పెళ్ళనగా నేను అర్ధరాత్రి సమయాన ఇంటి నుంచి పారిపోయి కొండపైకి వెళ్ళాను. అక్కడ దాక్కున్నా మళ్ళీ పట్టుకెళ్తారనిపించి అక్కడ్నుంచి ఆ చీకట్లోనే ముందుకు నడక సాగించాను. ఆ కొండల్లో గుట్టల్లో రాళ్ళు రప్పల మధ్య అలాగే నడిచాను. ఆ చీకట్లో కాళ్లకు ఎన్నో మార్లు రాళ్ళు తగిలి ముళ్ళు గుచ్చుకుని గాయాలయ్యాయి. అయినా లెక్క చేయలేదు. పొద్దు పొడిచేదాకా అలా నడుస్తూనే ఉండిపోయాను. పొద్దు పొడిచింది.

రాత్రంతా నడిచినందువల్ల ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి. ముళ్ళు గుచ్చుకుని, రాళ్ళు గుచ్చుకుని కాళ్ళకంతా గాయాలయ్యాయి. ఈ గాయాలను ఆ నదిలో కడుక్కుని స్నానం చేసి కాసేపు సేద తీరి ఇక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళాలి. ఈ నదిలో స్నానం చేశాక ఒంటి నొప్పులన్నీ మాయమైపోయాయి. శరీరానికి, మనసుకి కాస్త ఊరట చేకూరింది. కాసేపు ఆ రాతి బండపై కూర్చుని విశ్రాంతి తీసుకుని వస్త్రాలు తడారాక ఎటైనా వెళ్ళాలి. అవును, ఎక్కడికి వెళ్ళాలి? ఏమో తలుచుకుంటేనే భయంగా ఉంది. పోనీ తిరిగి వెనక్కి వెళ్ళిపోతే? అమ్మో, ఆ కొండ ముచ్చుగాడికి ఆలిని కావాల్సి వస్తుంది. వాడికి ఆలిని కావడం కంటే ఇంకా దూరంగా వెళ్ళిపోవడం.

0: అది అది ఆ కనిపించే ఆ నదిలో స్నానం చేయాలి. ఆహాహాహా, ఏమి నా భాగ్యం, స్నానమాచరించడానికి విచ్చేసిన నాకు తడిసిన వస్త్రాలను తడిసిన కురులను ఆరబెట్టుకుంటున్న ఓ అందమైన పడతి నా కంటపడ్డం, ఇది నా అదృష్టం కాక మరేమిటి. ఏ గోటి పెట్టో, జాగ్రత్తగా వ్యవహరించి చేజిక్కించుకోవాలి. ఓ యువతి,
1: నువ్వు నువ్వు
0: భయం వలదు, నువ్వు అలా దూరంగా వెళ్ళవలసిన అవసరం లేదు. నేను నీకు ఎటువంటి ఆపదను తలపెట్టను.

0: కీలుడను. పరస్త్రీ అంటే నాకు అమితమైన గౌరవం. నేను ఒక బేహారిని, పైగా వివాహితుణ్ణి. సుగంధ ద్రవ్యాలను వెంటబెట్టుకుని వివిధ ప్రాంతాలకు వెళ్ళి వాటిని విక్రయించడం నా వృత్తి. నేను మరికొందరు సుగంధ ద్రవ్యాలను వెంటబెట్టుకుని అమ్ముకునేందుకు బయలుదేరి వచ్చాం. ఇక్కడికి కాసింత దూరంలో ఉన్న ఓ కొండ చర్య దగ్గరే గుడారం వేశాం. స్నానమాచరించడానికి నీటి వసతి కోసం అన్వేషిస్తూ ఇదిగో ఇక్కడికి వచ్చాను. ఎదురుగా నది, ఇటుగా నువ్వు అగుపించావు. నీవెవతవు? నీ నామధేయమేమి? ఇచ్చట ఎందులుకున్నావు? నాకు తెలిసి చుట్టుపక్కల ఎటువంటి గ్రామం లేదే. అంతా అరణ్యమే, పర్వత ప్రాంతమే. సంకోచించక వివరంగా నీవెవరో చెప్పు. నీకు నా వంతు సహాయం అందజేస్తాను.
1: అరే,
0: నా మాటలు నమ్ము యువతి. నేను నీకు ఎటువంటి హాని చెయ్యను. చెప్పు, నీవెవతవు? ఒంటరిగా ఈ ప్రాంతంలో ఎందులుకున్నావు?
1: మా గ్రామం సిద్ధాపురం. ఈ కొండలు కోనలు దాటి వెళ్ళాలి. ఆ గ్రామానికి అధికారి మా నాన్నగారు. వారి పేరు నాగసేనుడు. మా తండ్రి గారు నాకిష్టం లేని వివాహం తలపెట్టారు. ఆ వివాహాన్ని తప్పించుకునేందుకు అర్ధరాత్రి సమయాన మా గృహం నుంచి పారిపోయి చీకట్లోనే నడుస్తూ ఈ కొండ కోనలు దాటి తెల్లవారేసరికి ఇక్కడికి వచ్చి చేరాను.
0: నీ నామధేయం?
1: దేవసేన.
0: చక్కటి నామధేయం. నీ రూపలావణ్యాలకు తగ్గట్టుగానే ఉంది. మరి ఇప్పుడు నువ్వేం చేయదలిచావు? తిరిగి మీ గ్రామానికి వెళతావా? వెళ్తానంటే చెప్పు, నేను నీకు తోడుగా మీ గ్రామం దాకా వస్తాను.
1: మా గ్రామానికి తిరిగి వెళ్ళను. వెళితే ఆ వరుడికే ఇచ్చి బలవంతంగా నా వివాహం జరిపిస్తారు మా నాన్న. నాకు ఆ వరుడంటే ఇష్టం లేదు.
0: మరేం చేయదలిచావు?
1: ఇక్కడి నుంచి ఎటైనా దూరంగా వెళ్ళిపోతాను.
0: ఎక్కడికి వెళతావు?
1: ఏమో తెలీదు, ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడికే వెళ్తాను.
0: నిన్ను చూస్తే జాలిగా ఉంది, నవ్వు కూడా వస్తోంది. ఒంటరిగా ఈ కొండ కోనల్లో ఎక్కడికి వెళ్తావు? ఈ ప్రాంతంలో చిరుతలు, పులులు, సింహాలు ఉన్నాయి. వాటి బారిన పడితే ఇక ఇంతే. అంతేకాక భయంకరమైన విషసర్పాలు కూడా ఉన్నాయి. వాటిలో కొన్ని మనుషుల్ని సైతం అమాంతంగా మింగేస్తాయి. మరికొన్ని కాటేసి ప్రాణం తీస్తాయి. పోనీ, వీటన్నిటి బారి నుంచి నువ్వు తప్పించుకొని ఈ అరణ్య ప్రాంతం వీడి ఏదైనా మరో గ్రామానికి చేరేవనుకో, అక్కడ మాత్రం నువ్వేం చేయగలవు? నువ్వు ఒంటరివని తెలిసి నీకు ఎవరో ఒకరు హాని తలపెట్టచ్చు, లేదా మరి ఏమైనా చేయొచ్చు.
1: మీ మాటలు వింటుంటే మనసులో అమితమైన భయం చోటు చేసుకుంటుంది. ఏం చేయాలో దిక్కు తోచడం లేదు.
0: నాపై నమ్మకం ఉంచి నా వెంటరా. నిన్ను సురక్షితంగా మా గృహానికి తీసుకువెడతాను. మా గృహంలో నా అర్ధాంగికి చేదోడు వాదోడుగా ఉండవు గాని మా పురంలో చాలామంది అందమైన యువకులున్నారు. వారిలో నీకు నచ్చిన వారిని నువ్వు చూసి ఎన్నుకో. నీకు నేను వివాహం జరిపిస్తాను. మా పురంలో యువకులు నచ్చకపోతే మరో పురంలో అయినా నీకు నచ్చే కుర్రాన్ని చూస్తాను, సరేనా?
1: నాకు నచ్చిన వరునితో వివాహం జరిపాక నన్ను మా గ్రామానికి పంపివేయాలి. మా తండ్రి గారు నేను లేకుండా జీవించలేరు. వ్యధ చెంది మరణించినా మరణించగలరు.
0: అలాగే, నీవు కోరినట్టే నీ వివాహం జరిగిన పిదప నేను నీ తండ్రి కడకు తప్పక పంపుతాను. మరి ఇప్పుడు నా వెంట రావడానికి సమ్మతమేనా?
1: వస్తాను.
0: పద మరి.
1: అతని మాటలు నమ్మి అతని వెంట అతని పురానికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక జనాలందరూ పోగై నా వంకే చూస్తూ ఉండటం నాకు చాలా చిత్రంగా అనిపించింది. అదే విషయం అతన్ని అడిగాను. నువ్వు ఈ ఊరికి కొత్త కదా, ఎవరీ కొత్త వ్యక్తి అని చూస్తున్నారంతే అంటూ సమాధానమిచ్చాడు. అతని వెంట ఉన్నవారు కూడా అంతే అంతే అని వంతపాడారు. నన్ను ఒక గృహానికి తీసుకెళ్లాడు. ఆ గృహంలో చాలామంది ఆడవారు కనిపించారు, అలాగే మగవారు కూడా. మీ అర్ధాంగి ఏది అని అడిగాను. తీసుకెళ్ళి ఓ స్త్రీని పరిచయం చేశాడు. ఆమె నన్నెంతో ఆదరంగా తన గదిలోకి ఆహ్వానించింది. నాలో అతని పట్ల ఉన్న అనుమానం, భయం పూర్తిగా తొలగిపోయాయి. మంచి వ్యక్తిగా అనిపించాడు. నాకు గదిని కేటాయించారు. అన్ని సౌకర్యాలు అమర్చారు. వారి అతిథి మర్యాదలు చూసి నేనెంతో ఉబ్బితబ్బిబ్బయ్యాను. కొన్నాళ్ళు గడిచిపోయాయి. ఓ రోజు

0: రోజు రాత్రి తలుపు చప్పుడయింది. నిద్రకుపక్రమిస్తున్న నేను వెళ్లి తలుపు తెరిచాను. ఎదురుగా బానిసల వ్యాపారి గదిలోకొచ్చాడు.
1: నిద్రాభంగం కలిగించానా?
0: లేదు, ఇప్పుడే ఇప్పుడే నిద్రపోదామని పక్కపై వాల్తుండగా తలుపు చప్పుడయింది, తెరిచాను. మీరు కనిపించారు. అదేమిటి, ఎవరో బయట నుంచి తలుపు వేశారు.
1: నేనే వేయమని చెప్పి వచ్చాను.
0: దేనికి?
1: నేనిప్పుడు మధువు తాగాను. తాగిన వాడు అబద్ధం చెప్పరాదు. అందులో నీలాంటి అందగత్యతో, నీలోని అమాయకత్వం నాతో నిజం చెప్పిస్తోంది. చెప్తున్నాను, నేను సుగంధ ద్రవ్యాలు అమ్మే వ్యాపారిని కాను, బానిసలను అమ్మే వ్యాపారిని. అర్థం కాలేదా? మనుషులను పశువులకు మళ్ళీ అమ్మే వ్యాపారిని. వివిధ ప్రాంతాల నుంచి మోసగించో వెల ఇచ్చో స్త్రీలను పురుషులను తెచ్చి బానిసలుగా వారిని అమ్మివేస్తూ ఉంటాను. ఆ రోజున ఓ చక్కటి ఆడ బానిస కొనుగోలుకై ఒక ప్రాంతానికి నా అనుచరులతో వెళుతుండగా నువ్వు కనిపించావు. నీకు మాయ మాటలు చెప్పి నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను. నేను నీకు అర్ధాంగిగా పరిచయం చేసిన వ్యక్తి నా అర్ధాంగి కాదు. ఆమె కూడా ఒక బానిస స్త్రీయే. నా అర్ధాంగి వేరే పొరంలో ఉంటుంది. అసలు ఇది నా పురం కాదు. నేను బానిసలను తెచ్చి ఉంచే స్థావరం. నీకు ఈ గృహంలో చాలామంది ఆడ మగ వ్యక్తులు అగుపించి ఉంటారు కదా, వారందరూ బానిసలే. వారు పారిపోకుండా కొంతమంది అనుచరులకు వేతనాలు ఇచ్చి కాపలాగా ఉంచాను. ఇది నేను చెప్పదలుచుకున్న నిజం. అమ్మయ్యా, నిజం చెప్పేశాను. ఇప్పుడు నేను చేయబోయేది చెప్తాను విను. నిన్ను అనుభవిస్తాను. ఆ తర్వాత ఈ పురంలోని కొందరు ప్రముఖుల చేత అనుభవింపచేస్తాను. ఆ తర్వాత నిన్నొక బానిసగా ఎవరికైనా అమ్మేస్తాను.
0: దుర్మార్గుడా, నీ మాయ మాటల వెనక, నువ్వు నన్ను ఇక్కడికి తేవడం వెనక ఇంతటి మోసం దాగుందా?
1: చూడు, నిజం చెప్పాను, చేయబోయేది చెప్పాను. నేను చేసేదే బానిసల వ్యాపారం. అది నా వృత్తి. నా వృత్తి సంబంధంగా ఎన్ని అబద్ధాలైనా చెప్తాను, ఎదుటి వారు నమ్మేందుకు ఎన్ని తీయటి కబుర్లైనా చెప్తాను. గోల చేయకు, నా వాంచ తీర్చు.
0: ఈ దేవసేన కంటంలో ప్రాణం ఉండగా అది జరగదు.
1: చచ్చాక జరిగేదేముంది, పిచ్చిదన. ఇలాంటి మాటలు అనేక మంది ఆడవాళ్ల నోటి నుంచి విన్నాను. నాకు కొత్త ఏం కాదు. గోల చేయక వచ్చి నా ఒడిలో వైపు రా, చెప్పేది నీకే. రా,
0: నేను రా. దగ్గరకు వచ్చావో, మర్యాద దక్కదు, జాగ్రత్త.
1: మర్యాద? నాకు కావలసింది మర్యాద కాదే, నా మక్కువ తీర్చటం. రా రా.
0: నేను రాను.
1: రా
0: రాను.
1: అయితే నేనే వస్తాను. వదలడానికే నిన్న అరణ్య ప్రాంతం నుంచి ఇక్కడికి తీసుకొచ్చాను. నిన్ను తన్ని తీరు అనుభవించాక అప్పుడు వదిలేస్తాను. బయటకు కాదు, ఈ పుర ప్రముఖులకు వారు కూడా నీ అందాలతో విందు చేసుకోవాలి కదా. నీలాంటి వారిని అందరినో లొంగదీశానే. నువ్వు లెక్క రావేన్న మదన మంజరి. రా రా రా. నా మర్మస్థానం పైన నీ మోకాలతో కుమ్ముతావా? అదే చిత్రవధ చేసి మరీ అనుభవిస్తాను. ఈ మారు నువ్వు నన్ను తనటం కాదే, నేనే నిన్ను తంతాను. చావు.
2: గుర్తుకొచ్చింది.

ఈ కర్రతో నీ ఒళ్ళంతా చీరిపోయేలాగా కొడితే అప్పుడు అప్పుడు నీ తండ్రి గుర్తులొస్తాడే.

0: పక్కపై నగ్నంగా పడి ఉన్నాను. నా శరీరం పైన వస్త్రాలన్నీ గదంతా చెల్లా చెదురుగా పడున్నాయి. ఆ తర్వాత ఎన్నోసార్లు నన్ను శారీరకంగా హింసించి చివరికి తన మాట వినేలా మార్చుకున్నాడు. ఆ పురంలోని ప్రముఖులందరి చేత నన్ను అనుభవింపచేశాడు. చివరికిలా బానిసగా మార్చి ఈ రాజగృహపురానికి తెచ్చి నన్ను అమ్మివేశాడు. ఇది ఈ దేవసేన బానిసగా మారిన వైనం. కుశాలి, ఇంతకీ నువ్వెలా బానిసగా మారావు?
1: నేను వలచిన ప్రియుడే నన్ను వంచించి తెచ్చి ఈ అమితుని తండ్రి ఉద్దాలకునికి బానిసగా అమ్మేశాడు.
0: వలచిన వాడే నిన్ను మోసం చేశాడన్నమాట.
1: మనుషుల్లో స్వార్థం, ధనాశ బాగా పెరిగిపోయినప్పుడు వలచిన వారినేమి ఎవరినైనా మోసం చేస్తారు. ఇది మనుషులకుండే సహజ నైజం. ఏ కొందరు మంచివారుగా ఉంటారు.
0: నువ్వన్నది నిజం. నా అన్న స్వార్థమే మనిషితో ఎలాంటి పనైనా చేయిస్తుంది. అవును, ఈ బానిసలను ఇలా ఎన్ని రకాలుగా కొంటారు? ఈ అమ్మకాల గురించి, కొనడాల గురించి నాకు సరియైన అవగాహన లేదు. ఆ బానిసల వ్యాపారి వద్ద ఉన్నప్పుడు కూడా నేను నా తోటి బానిసలతో ఎవ్వరితోనూ మాట్లాడేదాన్ని కాను.
1: బలవంతంగా పట్టి తెచ్చిన కొందరిని, రాజకొలువుల్లో పదవులు అని చెప్పి మోసగించి తెచ్చిన కొందరిని బానిసలుగా అమ్మేస్తూ ఉంటారు. ఈ రెండు విధాలుగానే కాక యుద్ధాల్లో ఓడిపోయిన సైనికులను, వారి ఆడవాళ్లను కూడా రాజులు తమ సేవకులుగానో పరిచారికలుగానో నియమించుకుంటూ ఉంటారు. లేదా బానిసలుగా ఇతరులకు అమ్మివేస్తారు. కొందరు కుటుంబ దారిద్ర్యం కారణంగా తమకు తాముగా బానిసలుగా అమ్ముడుపోతూ ఉంటారు. ఇలా పలు రకాలుగా మనిషే ఎదుటి మనిషిని పశువులాగా అమ్మే స్థాయికి దిగజారాడు.
0: అవును, ఇక్కడ బానిసలతో ఎలాంటి పనులు చేయిస్తారు?
1: మగబానిసలైతే వ్యవసాయం పనులు, రాతి గుట్టలను పగలగొట్టించే పనులు, మందిరానికి కాపలా ఉండే పనులు, నమ్మకం కుదిరితే స్త్రీ బానిసలపై అజమాయిషి పనులు చేయిస్తూ ఉంటారు.
0: మరి ఆడవారితో ఏం పనులు చేయిస్తారు?
1: నచ్చితే ఉంపుడుగత్తెలుగా ఉంచుకుంటారు. అతిథులు వచ్చినప్పుడు అతిథి మర్యాదగా ఈ ఉంపుడుగత్తెలను అతిథుల వద్ద శయనింపచేస్తూ ఉంటారు.
0: ఎవరికంటా పడకుండా ఉపాయంగా తప్పించుకుని పారిపోతే?
1: అలా పారిపోతారనే కొంతమందిని కాపలాదారులుగా జీతాలిచ్చి ఉంచుతున్నారు. వారి కన్ను కప్పి పారిపోయినా ఫలితం ఉండదు.
0: ఎందుకని?
1: బానిసల్ని కొన్న వెంటనే యజమానులు వీరు తమ బానిసలు అన్న గుర్తుగా బానిసల నుదుటిపై తమ కుటుంబాలకు సంబంధించిన చెట్టు గుర్తో, గుర్రపు గుర్తో, సూర్యుని గుర్తో, చందన గుర్తులో వేయిస్తూ ఉంటారు. ఆ పచ్చబొట్టులు చెరపడం అసాధ్యం. బానిస అన్నవాడు ఒకవేళ పారిపోయినా ఒక్కడు అరణ్య ప్రాంతంలోనే ఎల్లకాలం ఉండలేడు కదా. ఒకసారి బానిసగా మారిన వ్యక్తి జీవితకాలం వరకు బానిసగా బ్రతకాల్సిందే, బానిసగా చావాల్సిందే.
0: మరి ఈ బానిసలకు విముక్తి అన్నదే లేదా?
1: ఉంది. మనల్ని యజమాని వద్ద నుంచి కొని, అతని వద్ద నుంచి విడుదల పత్రం తీసుకుని మనకిస్తే మనం విముక్తి పొందగలం. మనపై జాలిపడి ధర చెల్లించి మనల్ని విడుదల చేయించేవారెవరు? ధనాన్ని పోసి కొన్న యజమాని ఎవడు ఊరికే తనంతకు తానుగా విడుదల పత్రం ఇచ్చి వెళ్ళు, నీ ఇచ్చవచ్చిన చోడు బ్రతుకు అని చెప్పడు. దేవసేన,
0: ఏమిటి కుశాలి?
1: అమితుడు తన తండ్రి ఉద్దాలకుడంతటి కఠిన హృదయం కలవాడు కాదు, మంచివాడు. కాకపోతే ఆవేశపరుడు. అతనికి ఆవేశం వచ్చిందంటే ఏం చేస్తాడో, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో అతనికే తెలియదు. సామాన్యంగా స్త్రీ బానిసలపై యజమానులకు కామవాంచ తీర్చుకునే దృష్టి తప్ప మరొక దృష్టి ఉండదు. ఎందుకనో, నీ పట్ల అమితుడు అమితంగా ఆకర్షితుడు అవుతున్నాడు. ఆ ఆకర్షణలో కామభావన కంటే ఆరాధన భావనే ఎక్కువగా ఉంది. నువ్వు అతనితో సఖ్యతగా ఉండు. నవ్వు, నవ్వించు, అతన్ని ఆహ్లాదపరచు. నువ్వు సుఖించు, అతను సుఖపెట్టు. ఎందుకు నీ యవ్వనాన్ని ఉదాపరుచుకుంటావు? నా మాట విని నీ ప్రవర్తన మార్చుకో, లేదంటే నువ్వే కష్టపడతావు. దేవసేన, కొన్ని చోట్ల ఎంతగానో ఆలోచించి వ్యధ చెందిన ప్రయోజనం ఉండదు. ఆయా ప్రదేశాలను బట్టి మన వ్యవహారపు తీరు మార్చుకోక తప్పదు. సరే, లే, వెళ్దాం. ఇక నీకు అభ్యంగన స్నానం చేయిస్తాను.
0: పదా.

0: దేవసేన, ఈ విషయం విన్నావా?
1: ఏ విషయం కుశాలి?
0: ఈ రాజగృహలో కనుహుడు అని ఒక అతను ఉన్నాడు. అతను కూడా రత్నాల వ్యాపారే. అతనికి మన యజమాని ఆమిత్తునికి మంచి స్నేహం కూడా ఉంది. ఆ కనుహుని అర్ధాంగి తమ వద్ద పనిచేసే ఒక మగబానిసతో శారీరక సంబంధం ఏర్పరచుకుందంట. ఈ విషయం తెలిసిన కనుహుడు తన అర్ధాంగిని కరవాలంతో పొడిచి చంపేశాడట. మగబానిసను కూడా చంపేసేవాడట. బానిసను చంపే ముందు రాజుగారికి తెలియజేస్తే మంచిదని వెళ్ళి రాజుగారికి తెలియజేశారు. రాజుగారు మేమే అతను శిక్షిస్తామని చెప్పి సైనికులను పంపించి అతన్ని సంకెళతో బంధింపచేసి పురం బయటికి తీసుకెళ్లి శిరచ్ఛేదన గావించండి అని ఆజ్ఞ ఇచ్చాడట. పురం బయటికి తీసుకెళ్లి శిరచ్ఛేదన గావించారట. ఏమిటో దేవసేన, ఒక్కో మార తలుచుకుంటే అలాంటి దండనకు గురి కావటం కంటే ఆత్మహత్య చేసుకుని మరణించటమే మేలనిపిస్తుంది. యజమానులు నిత్యం రోజుకు ఉంపుడుగతతో కాలక్షేపం చేసేటప్పుడు వారి అర్ధాంగులకు మాత్రం కోరికలు తెచ్చుకోవాలని ఉండదా
1: కుశాలి? స్త్రీకైనా పురుషునికైనా లైంగికపరమైన కోరికలన్నవి సమానంగానే ఉంటాయి. తాము మాత్రం కోరికలను తీర్చుకుంటూ తమ వారిని ఆ కోరికలకు దూరంగా ఉంచితే నువ్వన్నట్టుగా ఇలాంటి పరిణామాలే జరుగుతూ ఉంటాయి. స్త్రీ కూడా ఓ వ్యక్తేనని, ఆమెకి కూడా స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉండాలని, మనసుపడ్డ మగవాణ్ణే పెళ్లాడాలని, ఆమె కేవలం ఓ భోగ వస్తువు కాదని, ఆమెకు తమకు మళ్ళీ సమాన హోదా ఇవ్వాలి అని మగవారు అనుకోనంతకాలం, తమ స్వేచ్ఛా స్వాతంత్రాల కోసం స్త్రీ తిరుగుబాటు జరపనంతకాలం స్త్రీల పరిస్థితి ఇంతే. ఈ కాలంలోనే కాదు, ఏ కాలంలో అయినా ఇదే తీరున ఉంటుంది పరిస్థితి. నా చెంతకొచ్చి అలా మౌనంగా చూస్తూ నిలబడ్డం దేనికి? మీరొచ్చింది మీ వాంఛ తీర్చుకోవడానికేగా. రండి, తీర్చుకోండి.
2: నేనిప్పుడు మధువు సేవించి ఉన్నాను.
1: మధు సేవనం, ఆ తర్వాత పడతి అధరామృత సేవనం మీలాంటి యజమానులకు పరిపాటే కదా. రండి.
2: కావచ్చు కానీ నేను
1: వేరు అంటారు. మీరు ఏ విషయంలో వేరు? అందరిలాగే మీకు అర్ధాంగి ఉంది, అందరిలాగే మీకు ఉపపత్నులు ఉంపుడుగత్తెలు ఉన్నారు. నన్ను ఉంపుడుగత్తెను చేశారు. మీ సేవలు చేయడానికి అనేక మంది ఆడామగా బానిసలున్నారు. సంపాదించింది ఇంకా పెంచాలని మీ తండ్రి అనేక ప్రాంతాలు పట్టుకుని వ్యాపారం చేస్తూ ఉంటే మీరు ఇక్కడే ఉండి వ్యాపారం చేస్తున్నారు. నగరంలోనే అతి పెద్ద ధనవంతుడిగా పేరు సంపాదించారు. అయినా మీరు కూడా ఇంకా సంపాదిస్తూనే ఉన్నారు. అవసరం ఉన్నా లేకున్నా అందరూ యజమానులకు మళ్ళే ఇంకా బానిసలను కొంటూనే ఉన్నారు.
2: దేవసేనా, నీ తరువాత మరే బానిసను కొనలేదు దేవసేనా.
1: అవసరం పడితే లేదా ఇంకెవరైనా మీ కంటికి నచ్చితే కొంటారు. అయినా ఇన్ని మాటలు దేనికి? మీరొచ్చింది మీ తాపాన్ని తీర్చుకోవడానికి. మీ తాపం తీర్చడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. రండి, జాగెందుకు?
2: దేవసేనా, ఇలాంటి వ్యంగ్యపు మాటలతో నా మనసును ఎందుకు గాయపరుస్తున్నావు? నేనొచ్చింది కేవలం నా శారీరక వాంఛ తీర్చుకోవడానికి కాదు. నిన్ను చూడాలనిపించింది, నీతో మాట్లాడాలనిపించింది.
1: బానిసతో మాట్లాడే ముద్దు ముచ్చట్లే ఉంటాయి. మీ దృష్టంతా కేవలం దానిపైనే కదా.
2: జీవితం అంటే కేవలం శృంగారమే అనుకున్నావా దేవసేనా? జీవితంలో శృంగారం ఒక భాగం మాత్రమే.
1: అలా అనుకుంటే ఇంతమంది స్త్రీ బానిసలను కొనడం దేనికి? ఓహో, తమరిలాంటి వారికి రోజుకో రుచి కావాలిగా, అందుకే ఇందరు.
2: నేను తాగి ఉన్నా, నిగ్రహించుకొనే మాట్లాడుతున్నా. ఇలాంటి మాటలతో నాలో ఆగ్రహం కలిగించకు.
1: మీకు ఆగ్రహం కలిగితే ఏం చేస్తారు? ఏ కొరడాతోనూ లేదా ఏ కర్రతోనూ నన్ను కొడతారు, లేదా మీ పరిచారికగా మార్చి దాసి పనులు చేయిస్తారు. నాపై కసి కొద్దీ ఇతరులకు అమ్మివేస్తారు. కొన్న బానిసలను ఏ కారణంగా అయినా చంపేసినా అడిగే అధికారం ఎవరికీ లేదు కాబట్టి మీ మిత్రుడు కనుహుడు తన భార్యను చంపినట్టుగా నన్ను చంపేస్తారు, అంతేగా? మీరేం చేసినా ఈ దేవసేన సిద్ధంగానే ఉంది.
2: అంతేగాని నాతో మృదుమధురంగా మాట్లాడనంటావు. నీ పట్ల నాలో ఉన్నది కామవాంచ కాదు, ఆరాధన, ఏదో తెలియని అభిమానం. నువ్వు విశ్వసించినా విశ్వసించకున్నా ఇది నిజం. నువ్వే చెప్పు, నేను ఏం చేస్తే నువ్వు నా పట్ల అభిమానం చూపిస్తావు? ఏం చేస్తే నన్ను లాలనగా ఒడిలోకి చేర్చుకుంటావో చెప్పు దేవసేన. నువ్వేం చెప్పినా చేస్తాను. నాకు కావలసింది నీ క్రీగంటి చూపు కాదు, అభిమానంతో కూడిన వలపు చూపు. చెప్పు దేవసేన, నీకోసం ఏం చెయ్యమంటావు? పోని, నా సంపదనంతటికీ నిన్ను అధికారిని చేయనా?
1: నాకు సంపదలపై ఆశ లేదు.
2: సరే, మరేం చేయమంటావు? పోని, నీ ముందే నేను ప్రాణత్యాగం చేసుకోనా?
1: మీరు చావడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు.
2: మరి నన్నేం చేయమంటావు? చెప్పు దేవసేన, నువ్వేం చెప్పినా చెయ్యటానికి ఈ అమిత్తుడు సిద్ధంగా ఉన్నాడు.
1: మీరు సిద్ధంగా ఉండొచ్చు, కానీ నేను సిద్ధంగా లేను. మీరు నా శరీరానికి మాత్రమే యజమాని, కానీ నా మనసుకి కాదు.
2: నేను కోరుకుంటున్నది అదే కదా. ఏం చేస్తే నేను నీ మనసులో చోటు చేసుకుంటానో చెప్పు. నేను పరితపిస్తున్నది నీ హృదయంలో స్థానం కోసమే కదా.
1: మీరు నా మనసులో చోటు చేసుకునే విషయం ఏమో కానీ, మీరంటే గౌరవభావం ఏర్పడడానికి నా మనసులో ఓ కోరికుంది, తీరుస్తారా?
2: చెప్పు దేవసేన, ఆ కోరికేమిటో త్వరగా చెప్పు. ఆ కోరిక ఎలాంటిదైనా తీరుస్తాను. నీ కోరిక తీర్చడం కంటే నాకు కావలసిందే ఉంది, చెప్పు.
1: మాట తప్పరుగా?
2: ఈ అమిత్తుడు ప్రాణాలైనా వదులుకుంటాడు, గాని ఇచ్చిన మాట తప్పడు. చెప్పు, నీ కోరికేమిటో తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను.
1: ఇంతసేపు నిలబడే ఉన్నారు, అలా ఆశీనులు కండి, చెప్తాను.

0: ఏం కోరిక కోరావమ్మా? అమితుడు అంత వేగంగా వెళ్ళిపోతున్నాడు.
1: ఏదో కోరాన్లే. నా కోరిక వినేసరికి తాగిన మైకం పూర్తిగా దిగిపోయినట్టుంది. మళ్ళీ మధువు తాగడానికి వెళ్తున్నట్టున్నాడు.
0: ఇంతకు ఏం కోరావు?
1: అతడే కాదు, ఈ పురంలో ఎవరూ నెరవేర్చలేని ఓ కోరిక కోరాను. ఒక్క మారుగా నిర్ఘాంతపోయాడు. నా కోసం తన సర్వసంపద అర్పిస్తానన్నాడు. ప్రాణత్యాగానికి కూడా ఒడిగడతానన్నాడు. చివరికి నా మనసులో ఉన్న కోరిక తెలిపేసరికి మారు మాటైనా మాట్లాడకుండా ఎలా వెళ్ళిపోయాడో చూడు. మగవారి మాటలన్నీ ఇంతే కుశాలి. తమ అవసరాలు సరదాలు తీరే వరకు ఏ స్థాయిలో అయినా మాటలు చెప్తారు. తీరా అమలు పరిచే పరిస్థితే వస్తే చెప్పిన మాటలు గాలి కుదిలేసి ఇలా వెళ్ళిపోతూ ఉంటారు. అంతా మాయ. మగవాడి బ్రతుకే ఒక మాయ, ఆడదాని జీవితంతో ఆడుకునే మాయా.

0: దేవసేన, దేవసేన, నిన్నే నిద్రలే.
1: ఇంత ఉదయాన్నే నిద్ర లేచి చేసే దేవుంది కుశాలి. తాను వస్తున్నానని నీతో కబురు పంపించాడా అమిత్తుడు? పక్షం రోజులైంది, పత్తాలేడు.
0: ముందు పక్క దిగు, నీకు శుభవార్త చెప్పాలి.
1: మనలాంటి బానిసలకు శుభవార్తలే ఉంటాయి?
0: మనలాంటి బానిసలందరికీ ఇది శుభవార్తే. ముందులే.
1: లేచాను, చెప్పు ఏమిటా శుభవార్త?
0: అమిత్తినితో నువ్వేం కోరుకు?

0: నిన్నటి రాత్రి అమితుడు తన బానిసలందరినీ పిలిచి,
1: ఈరోజు నుంచి మీ అందరికీ ఈ బానిస జీవితం నుండి విముక్తిని ప్రసాదిస్తున్నాను, అందరికీ విడుదల పత్రాలు ఇస్తాను, తెల్లవారేలోపు ఎవరి ప్రాంతాలకు వాళ్ళు వెళ్ళిపోండి, ఇన్నాళ్ళు శ్రమించినందుకు నా సంపదలో కొంత భాగం మీకు పంచదలుచుకున్నాను
0: అంటూ విడుదల పత్రంతో పాటు ప్రతి బానిసకు కొంత ధనాన్ని ఇచ్చి పంపించేశాడు. ఈ మందిరంలో ఉన్న పరిచారకులు కూడా వెళ్ళిపోయారు. నన్ను పిలిచి నాకు విడుదల పత్రం ధనం ఇచ్చి నీ ఇష్టం వచ్చిన చోటుకు వెళ్ళిపోమన్నాడు. ఈ విషయం రాత్రే నీకు చెబుదామనుకున్నాను. నిద్రాభంగం చేయడం దానికని ఇప్పుడొచ్చాను. నీకు కృతజ్ఞతలు చెప్పిపోదామని వచ్చాను. నాలో కలిగిన ఆనందాన్ని ఆపుకోలేక నిన్ను నిద్రలేపాను. దేవసేన, అమిత్తినిలో ఒక్క మారుగా ఎంతటి మార్పును కలిగించావు. ఇప్పటికైనా అతని ప్రేమ నిజమని నమ్ము. అతనికి నీ మనసులో స్థానం ఇవ్వు. వస్తాను.
2: ఇది కళ నిజమా? అంతా ఓ వింతలా అనిపిస్తూ విస్మయం కలిగిస్తూ ఉంది. ఒక వ్యక్తి అభిమానం కోసం ఇందరు బానిసలకు విముక్తిని ప్రసాదించడం నమ్మశక్యంగా లేదు. అతనికి నాపై ఉన్నది కామభావన కాదు, ప్రేమభావనే. ప్రేమభావనే అనిపిస్తోంది. అవును, ఖచ్చితంగా ప్రేమభావనే. ఆ భావన ఉన్నప్పుడే మనిషి ఏదైనా ఏమైనా చేయగలడు. అందుకు నిదర్శనం ఈ బానిసల విముక్తే. నాకీవేళ ఎందుకో ఆనందంగా ఉంది. ఎప్పుడూ ఎరగని ఆనందంతో నా మనసంతా హాయిగొలుపుతూ ఉంది. అమిత, నువ్వే చేయించావు. నువ్విప్పుడు నా శరీరానికే కాదు, నా మనసుకు కూడా యజమానివే. అవును, నా మనసుకు కూడా యజమానివి. ఇక నుంచి సరికొత్త దేవసేనను చూస్తావు. అమిత, నేను నిన్ను అభిమానిస్తున్నాను. ఈ క్షణం నుంచి నువ్వే నా సర్వస్వం. అవును, నువ్వే నా సర్వస్వం. నువ్వే నా సర్వస్వం.

0: దేవసేనా,
1: నా కోరికను మన్నించి బానిసలందరినీ విడుదల చేసినందుకు కృతజ్ఞురాలిని. మందిరంలో ఎవ్వరూ లేరు. కుశాలితో సహా అందరూ వెళ్ళిపోయారు. గత 2 రోజులుగా ఒంటరిగా నేనొక్కదాన్నే మీ రాక కోసం ఎదురు చూస్తూ బిక్కుబిక్కుమంటూ కాలం గడిపాను. ఇప్పటికైనా మీరొచ్చారు, నాకెంతో ఆనందంగా ఉంది. ఇన్నాళ్ల నా ప్రవర్తనకు నన్ను మన్నించండి.
0: దేవసేన, పైకిలే, ఏమిటా కన్నీరు? నా పాదాలను తాకేంతటి గొప్పవాణ్ణి కాదు, లే, కన్నీరు తుడుచుకో.
1: ఈ బానిస కోరికను మన్నించి అందరికీ బానిస జీవితం నుంచి విముక్తి ప్రసాదించిన మీరు నిజంగానే గొప్పవారు. నా దృష్టిలో ఎంతో ఎత్తుకెదిగారు. ఇక నుంచి నా తనువుతో పాటు నా మనసు కూడా మీకే అర్పితం. మీరే లోకంగా జీవిస్తాను.
0: నేనిప్పుడు వచ్చింది, ఇప్పటికైనా నేను నీ మనసులో స్థానం సంపాదించుకున్నానా అని అడగటానికి కాదు. ఒకవేళ నీ మనసులో స్థానం సంపాదించుకొని ఉంటే నీ ఎదపై తలవాల్చి సేద తీరటానికి కాదు.
1: మరి
0: వారం క్రితం ఓ బౌద్ధ భిక్షువు నా చెంతకు భిక్షకు వచ్చాడు. బౌద్ధ ధర్మం గురించి బోధించాడు. మనిషి జీవితానికి అర్థం పరమార్థం ఏమిటో విడమరిచి చెప్పాడు. అతను చెప్పింది విన్న తర్వాత నాలో ఏదో తెలియని ఆలోచనలు. ఈ భోగభాగ్యాల కంటే తాను మంచిగా ఉంటూ 10 మందికి మంచి చేయడం కోసమే మనిషి జీవితానికి నిజమైన పరమావధి అనిపించింది. అందుకే అన్నింటినీ త్యజించి బౌద్ధ భిక్షువుగా మారాలన్న నిర్ణయానికి వచ్చాను. ఇదిగో, ఈ బానిస జీవితం నుండి నీకు విముక్తిని ప్రసాదిస్తూ నేను స్వయంగా వ్రాసిన విడుదల పత్రం. ఈ పత్రంతో పాటు కొంత ధనాన్ని కూడా నీకోసం కేటాయించాను. ఈ పత్రాన్ని, ఆ ధనాన్ని తీసుకొని నీ ఇచ్చ వచ్చిన చోటకు వెళ్ళి జీవించు. నిన్ను బానిసగా కొని నీ అభిష్టం లేకనే నీపై మోహంతో నీపై బడి కొన్ని మార్లు నా వాంచ తీర్చుకున్నందుకు నన్ను మన్నించు. వెళ్ళు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళటానికి

0: తగు ఏర్పాట్లు చేస్తాను. నువ్వు కోరుకున్న ప్రదేశానికి సురక్షితంగా వెళ్ళటానికి కొందరిని నీ వెంట పంపుతాను. వస్తాను దేవసేన. వారు రాగానే వారి వెంట వెళ్ళి ధనం వారితో పంపుతాను. సెలవు.
1: ఆగండి, మీరిప్పుడు నా సర్వస్వం అయ్యారు. మీరు లేనిదే ఎక్కడికో వెళ్ళి నేను జీవించలేను. మీరు తోడుగా లేని జీవితమే ఊహించుకోలేకున్నాను. నేనే మీరుగా, మీరే నేనుగా మారాక నన్ను వీడిపోవడం భావ్యం కాదు.
0: దేవసేన, నా నిర్ణయంలో ఎటువంటి మార్పు రాదు. నేను బౌద్ధ భిక్షువుగా మారటం ఖాయం. ఈ విషయంలో ఎవరు ఎలాంటి అభ్యంతరాలు తెలియజేసినా నా నిర్ణయంలో మార్పు లేదు.
1: మీ నిర్ణయం మార్చుకోకండి, కానీ నన్ను మీ తోడుగా నీడగా నడవనివ్వండి.
0: భిక్షువులకు అర్ధాంగులు ప్రేయసులు ఉండరు.
1: అలా వీలు కాకపోతే నేను బౌద్ధ భిక్షుకిగా మారుతాను, మీ వెంట నడుస్తాను. మీ ధర్మ బోధలో నేను పాలు పంచుకుంటాను. నన్ను బౌద్ధ సహచారిణిగా అయినా మీ వెంట నడవనివ్వండి. మీతో నా ప్రయాణం నాలో ఊపిరున్నంత వరకు కొనసాగుతుంది. మీ వెంట నడుస్తూ నన్ను అలౌకిక ఆనందానుభూతిని పొందనివ్వండి. దయచేసి కాదనకండి.
0: అప్పుడు మనిద్దరి మధ్య ఉన్న బంధం
1: నిష్కల్మషమైన, నిర్మలమైన, అనిర్వచనీయమైన, ఐహిక సుఖాల వాంఛలకు అతీతమైన ఓ పవిత్ర అనుబంధం.
0: దేవసేన, నీలో ఇంతటి మార్పు.
1: మీలోనే అంతటి మార్పు కలిగినప్పుడు నాలో మాత్రం కలగదా? పదండి, ఇరువురం కలిసే బౌద్ధాన్ని స్వీకరిద్దాం. ఇరువురం కలిసే ఆ తథాగతుని శాంతి సందేశాన్ని, ప్రేమ మార్గాన్ని ఈ ప్రజానికానికి చాటి చెబుదాం. అరే, మీ కంట కన్నీరెందుకు?
0: ఇవి కన్నీళ్లు కావు దేవసేన, ప్రేమామృత ధారలు. రా దేవసేన, వెళ్దాం. నువ్వన్నట్టు మనం బౌద్ధ భిక్షువులమైనా కలిసే జీవిద్దాం, కలిసే మరణిద్దాం.
1: ధన్యురాలిని, పదండి వెళదాం.
0: తథాగతుని త్రిచరణాలను వల్లిస్తూ ఆ బౌద్ధ భిక్షువు దగ్గరికి వెళ్దాం.
1: బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి.
2: మీరింతవరకు దేవసేన నాటకం విన్నారు. రచన శ్రీ ఎస్టివి అజీజ్, నిర్వహణ డాక్టర్ కె సాంబశివరావు, సహకారం శ్రీ ప్రభాకర్ జాజుల. ఇందులో పాల్గొన్న కళాకారులు శ్రీమతి శిల్ప, శ్రీ సుబ్బరాయ శర్మ, డాక్టర్ కె సాంబశివరావు, శ్రీ కేఆర్ ఫణిరాజ్, శ్రీమతి ఆర్ ఉమాదేవి, శ్రీ కేవీఎల్ నరసింహారావు, శ్రీ జీవన ఆదిత్య, శ్రీ డి పరమేశ్వరాచారి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 4 గంటలు దాటింది. ఇంతటితో ఈనాటి మా మొదటి ప్రసారాలు సమాప్తం. తిరిగి ఈరోజు సాయంత్రం 4:58 623.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ పై మా రెండో ప్రసారంలో కలుసుకుందాం. అంతవరకు మీ నుండి సెలవు కోరుతూ నమస్కారాలతో మీ విశాలాక్షి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 323.6 మీటర్ అనగా 927 కిలోహెర్ట్జ్ మీడియం వేపై ఈనాటి సాయంత్రం ప్రసారం ప్రారంభం. నిలయంలో సమయం 5 గంటలు దాటి 15 సెకన్లు. ప్రకటించిన కార్యక్రమం వెంటనే. యువవాణి యువజనుల కార్యక్రమం.

యువశ్రోతలు ఎంతగానో ఎదురు చూస్తున్న కార్యక్రమం యువవాణికి శ్రోతలకి స్వాగతం. మరి ఇవాళ మన కార్యక్రమంలో మనం దేని గురించి మాట్లాడుకుందాం? సరే, దేని గురించి మాట్లాడుకుందాం అనే ప్రశ్నకు ముందు మనం ఒక మాట అనుకోవాలి. ఏంటంటే, మనం చిన్నప్పుడు ఉన్నప్పుడు ఏ స్కూల్లో వేయాలా అని తల్లిదండ్రులు ఆలోచిస్తూ ఉంటారు. సరే, స్కూల్లో వేసారు, మంచిగా చదివాం, ప్రైమరీ స్కూల్ అయిపోయింది, తర్వాత సెకండరీ స్కూల్, ఆ తర్వాత ఇంటర్మీడియట్, తర్వాత ఏదో పోస్ట్ గ్రాడ్యుయేషన్, గ్రాడ్యుయేషన్ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఇలా అన్ని కోర్సులు చదువుకుంటూ వచ్చాం. ఇక చివరిగా అడిగే ప్రశ్న, తర్వాత ఏంటి అని. అంటే తర్వాత ఏంటి అంటే ఏం చదువుతాం? ఉద్యోగం. సరే, ఉద్యోగం చదువైపోయింది కాబట్టి మంచి మెరిట్లో ఉన్నాం, మనం చేయాల్సిన ఉద్యోగం కాబట్టి దానికోసం ప్రయత్నాలు చేస్తున్నాం. కొంతమంది క్యాంపస్లో వస్తాయి, కొంతమంది చదువైపోయిన 1-2 సంవత్సరాల్లో రావచ్చు, కొంతమంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతారు. సరే, ఈ జర్నీలో మనకంటూ ఒక గుర్తింపు కోసం మనం ఎన్నో పాటలు పడుతూ ఉంటాం. ముఖ్యంగా యువత చేయలేనని పనులు చేస్తూ ఉంటారు. అంటే ఇతరులను మెప్పించడానికి, కంపెనీలో ఉద్యోగం పొందడానికి, దాన్ని నిలదొక్కుకోవడానికి. మరి అలా చేసేటప్పుడు సాధారణంగా ఉద్యోగం కోసం వెళ్తే చాలామంది అడిగే ప్రశ్న ఏంటి? ఎక్స్పీరియన్స్. సాధారణంగా ఇంటర్న్షిప్ కోసం వెళ్ళినా సరే అదే మాట అంటూ ఉంటారు. అందరికీ అనుభవజ్ఞులే కావాలంటే ఎలా? అసలు అవకాశం ఇస్తేనే కదా అని మనకు అనిపిస్తూ ఉంటుంది, ఎవరికైనా అనుభవం వచ్చేది అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఎవరైనా అవకాశం ఇస్తేనే కదా అని

విసుక్కుంటూ కూడా ఉంటూ ఉంటారు చాలామంది. అలా అనుకుని ఆగిపోయే వారు కూడా చాలామందిని మనం ఇటీవల కాలంలో చూస్తున్నాం, మన చుట్టుపక్కల వాళ్ళని, మన ఫ్రెండ్స్ పిల్లల్ని, ఇంకా మన నైబర్స్ పిల్లల్ని కూడా. అయితే ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూడకుండా సొంతంగా అవకాశాలు సృష్టించుకునని అనుకుని సాధించేవారు విజేతలుగా నిలుస్తారు. అలా నిలవడానికి ఏం చేయాలో ఇవాళ ఇవ్వనిలో మనం మాట్లాడుకుందాం ఒక పాట విన్న తర్వాత. రఘువీర్ బీటెక్ చిత్ర నుంచి రేవంత్ పాడిన పాట. రఘువరన్ బీటెక్ చిత్ర నుంచి ఈ పాట వినండి.

ఎత్తులో ఉన్న విద్యార్థులు నౌకరీ లింక్డ్ఇన్ వేదికలుగా కంపెనీలకు వందలాది జాబ్ అప్లికేషన్ పంపిస్తుంటారు. ఇంకా అక్కడి నుంచి రిప్లై కోసం నెలల తరబడి ఎదురు చూస్తుంటారు. కానీ ఎంతకు రాకపోయేసరికి సమస్య ఏంటో తెలియక ఉసూరుమంటారు. ఈ సమస్యకు కోల్డ్ ఈమెయిలింగ్ చక్కటి ప్రత్యామ్నాయం అంటున్నారు ఎక్స్పర్ట్స్. ఇంతకీ ఏంటి కోల్డ్ ఈమెయిలింగ్ అంటే, నచ్చిన కంపెనీకి కానీ లేదా ఫౌండర్కి కానీ ఇంకా స్టార్టప్ కానీ కంటెంట్ క్రియేటర్కి కానీ లేదా పరిశోధకుడికి కానీ నేరుగా క్లుప్తంగా ఒక చిన్న మెయిల్ పంపడం అన్నమాట ఈ కోల్డ్ ఈమెయిలింగ్ అంటే. అది ఎలా పంపించాలంటే, మనం ఎవరికైతే పంపిస్తున్నాం సుమారుగా, ఉదాహరణకు సార్ మేడం నేను బీకామ్ విద్యార్థిని, ఎక్సెల్ డాష్బోర్డ్ పైన పనిచేస్తున్నాను, మీ కంపెనీ యాన్యువల్ రిపోర్ట్ చూసి ప్రేరణ పొందాను, దాని ఆధారంగా నేను ఒక శాంపుల్ డాష్బోర్డ్ కూడా సిద్ధం చేశాను, ఏదైనా చిన్న ఇంటర్న్షిప్ లేదా ప్రాజెక్ట్ అవకాశం ఇస్తే నేర్చుకుంటూ మీ సంస్థకు సహకరించాలని ఉంది అని రాసి మెయిల్ పంపండి. ఇక్కడ మీరు కేవలం ఉద్యోగం ఇవ్వండి అని అడగడం లేదు, నేను పని చేయగలను అని చేతల్లో చూపుతున్నారు. చిన్న కంపెనీలు ఎక్కువగా అభ్యర్థులను చొరవను గుర్తించి అవకాశాలు ఇస్తుంటాయి కాబట్టి ఈ అప్రోచ్ చాలా వరకు సక్సెస్ అవుతుంది. ఇది ఒక మంచి ఐడియా కదా, మరి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఒక చిత్రగీతం విందాం, ప్రేమదేశం చిత్రం నుంచి. పాడినవారు హరిహరన్, కృష్ణకుమార్, అస్లాం ముతఫా.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

సాధారణంగా ఇంటర్న్షిప్లు 3 నెలల్లో 6 నెలల్లో మహా అయితే 7 కాల పరిమితి ఉంటాయి. పనిపైన కొంత అవగాహన రావడంతో పాటు భవిష్యత్తులో ఉద్యోగం కోసం వెళ్ళినప్పుడు ఈ అనుభవం పనికొస్తుందని అనుకుంటుంటాం. కానీ ఇప్పుడు ప్రపంచం మారింది. చాలా చోట్ల 1 వారం ప్రాజెక్టు, 10 రోజుల అసైన్మెంటు, టాస్క్ ఆధారిత ఇంటర్న్షిప్ లాంటివి పెరుగుతున్నాయి. వీటినే మనం ఇటీవల కాలంలో మైక్రో ఇంటర్న్షిప్లు అంటూ ఉంటున్నారు. ఏదైనా ఒక యూట్యూబ్ ఛానల్ కోసం థంబ్నెయిల్స్ క్రియేట్ చేసి ఇవ్వటం, స్టార్టప్ కోసం సోషల్ మీడియాలో కంటెంట్ సృష్టించడం, ఇంకా మీ కాలేజీలో ప్రొఫెసర్కి ఏదైనా ప్రాజెక్టులో లేదా రీసెర్చ్లో సహాయపడటం, ఇవన్నీ కూడా చిన్నవిగా కనిపించవచ్చు కానీ కెరీర్లో అవే మొదటి నిచ్చెన మెట్లు అవుతాయనే విషయాన్ని మీరు ఎప్పుడూ మర్చిపోవద్దు. మనం స్వలాభం కోసం కాకుండా ఇతరుల కోసం కూడా కొంత ఖర్చు కొంత శ్రమను వెచ్చించిన వచ్చినప్పుడు మనకి ఆర్థిక ప్రయోజనం కలగకపోవచ్చేమో కానీ ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అది మీకు సాటిస్ఫాక్షన్ కాకపోవచ్చు. అదే మన వీధులు ఒక దుకాణదారుడు కోసం ఒక చక్కటి బ్యానర్ని క్రియేట్ చేసి ఇవ్వటం మీకు చిన్న విషయం కావచ్చు, కానీ తన జీవితకాలంలో ఇది ఎవరు క్రియేట్ చేశారంటే ఫలానా అబ్బాయి చేశాడు, ఫలానా కుర్రాడు చేశాడని చెప్పుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఒక చక్కటి ఆలోచన

వ్యాపారానికి సంబంధించి మీరు ఇవ్వటం వలన వాళ్ళ వ్యాపారం కూడా అభివృద్ధి. అది మీకు లాభం తక్షణం చేకూర్చకపోయినా మీకు వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా మీ గురించి 10 మంది చెప్పుకోవడానికి అవకాశం ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతిదీ ఆర్థిక కోణంలో చూడకుండా కొంత సోషల్ రెస్పాన్సిబిలిటీ కోణంలో చూసినప్పుడు కూడా మీకు మీ కెరీర్ని డెవలప్ చేసుకోవడానికి ఇవి ఒక మార్గదర్శకంగా రూపొందుతాయని కూడా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఒక పాట విందాం. తమ్ముడు చిత్ర నుంచి రమణ గోగుల బృందం పాడిన పాట.

కొందరు ఉచితంగా ఎందుకు పనిచేయాలి అనుకుంటుంటారు, మరికొందరు అనుభవం కోసం ఉచితంగానైనా చేయాలి అనుకుంటుంటారు. అందుకే అన్పెయిడ్ ఇంటర్న్షిప్ విషయంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. అన్పెయిడ్ ఇంటర్న్షిప్ అనేది నిజానికి శాశ్వతం కాదు, అది మీ కెరీర్కే పునాది అవుతుందని గుర్తుంచుకోవాలి. ఇక కొంతమంది అది చాలా చిన్న పని, నేనేంటి, నా స్థాయి ఏంటి, ఆ పని చేయటం ఏంటి అని అనుకోకూడదు. కెరీర్లో చాలా చాలా పెద్ద అవకాశాలు కూడా చిన్న చిన్న పనుల నుంచి వస్తాయి. అది మీరు గుర్తించని ఒక చైన్ ప్రాసెస్ అన్నమాట. ఒక చిన్న ఇంటర్న్షిప్, ఆ పైన ఒక లింక్డ్ఇన్ సిఫార్స్, ఒక ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్, ఒక రిఫరల్, ఆ తర్వాత పూర్తి స్థాయి ఉద్యోగం. మొదటి రోజు మీరు ఏమీ సంపాదించలేకపోవచ్చు, కానీ కొన్ని నెలల తర్వాత మీకంటూ ఒక పోర్ట్ఫోలియో ఉంటుంది. అది మీరు గతంలో ఎన్నడూ ఎప్పుడూ ఊహించనిది.

ఎంత టాపర్కైనా కెరీర్ ప్లాన్లో కొంత గందరగోళం ఉండటం సహజం. జాబ్ ఆఫర్లు రాకపోతే ఒక అవకాశం కూడా రావటం లేదనిపించడం కూడా సహజమే. కానీ మీ మొదటి అవకాశం చాలాసార్లు జాబ్ పోర్టల్ నుంచి కాకుండా మీ చొరవ నుంచే వస్తుందని గుర్తుంచుకోండి. మీరు తక్కువగా చూసిన చిన్న పనే భవిష్యత్తులో మీ రెజ్యూమ్లో మొదటి వాక్యం అవుతుంది, మీ కెరీర్ను ఉన్నత స్థితికి తీసుకువెళ్తుంది. అందుకే అవకాశాల కోసం వేచి చూసే ధోరణి విడిచిపెట్టి మీరే అవకాశాలను సృష్టించుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడు విజయం దానంతట అదే సహకారం అవుతుంది.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సంధ్యారాగాలు చిత్రగీతాలు విందాం. ముందుగా చిన్నబ్బాయి చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్పి శైలజ బృందం పాడిన పాఠం.

தக்கத்தோ தனிக்கிட்ட தக்கத்தோ

0: సంధ్యారాగాలు వింటున్నారు. తర్వాత ప్రియురాలు పిలిచింది చిత్రం నుంచి శంకర్ మహాదేవన్ పాడిన పాట. గీతరచన వీరముత్తు, సంగీతం ఏఆర్ రెహమాన్.
1: లేదని చెప్ప నిమిషము చాలు, లేదన్న మాట తట్టుకోమంటే

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జూలై

0: 31 నుండి ఆగస్టు 30 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ ఏఈఆర్ఓ బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్
2: సంధ్యారాగాలు చిత్రగీతాలు వింటున్నారు. తర్వాత స్వయంవరం చిత్రం నుంచి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట గీత రచన పవన్ చంద్ర, సంగీతం వందేమాతరం శ్రీనివాస్.

కుత్తి వంకాయ్, గుండు కుత్తి వంకాయ్.

సంధ్యారాగాలు చిత్ర గీతాలు వింటున్నారు. చివరికి వినండి, బావగారు బాగున్నారు చిత్ర నుంచి మణిశర్మ సంగీత సర్ధంలో సిరివెన్నెల గీతం. గీత పాడినవారు ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, పిబాఫ్ మార్టిన్.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వాతావరణం. విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వారు ఈ సాయంత్రం అందజేసిన వివరాలు. ముందుగా ఉష్ణోగ్రతలు. వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 31.7 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 25.6 డిగ్రీల సెల్సియస్. 3.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గాల్లో తేమ 85%. పౌర విమానయాన కేంద్రంలో గరిష్టంగా 32.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, కనిష్టంగా 26.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గాల్లో తేమ 79%. 1.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాగల 24 గంటలకు విశాఖపట్నం దాని పరిసర ప్రాంతాల్లో ఆకాశం పూర్తిగా మేఘాలతో నిండి 1-2 ప్రాంతాల్లో ఒక మాదిరి వర్షం కానీ ఉరుములతో కూడిన వర్షపు జల్లులు కానీ పడే అవకాశం రాగల 24 గంటలకు విశాఖపట్నం దాని పరిసర ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఇక ఆంధ్ర తీర ప్రాంతంలో చేపలు పట్టే మత్స్యకారులకు వాతావరణ హెచ్చరిక. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం వలన ఉత్తరాంధ్ర తీరం నుంచి తీరం వెంబడి, ఇంకా యానం తీరంలో తీరం వెంబడి ఈరోజు, రేపు, ఎల్లుండి అంటే మంగళవారం వరకు తీరం నుంచి తీరం వెంబడి గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఎదురుగాలి వేస్తే, ఈ గాలుల వేగం క్రమేపీ 60 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని చేరుకునే అవకాశం ఉంది. కాబట్టి రాబో 3 రోజుల పాటు మత్స్యకారులు ఇప్పుడు చెప్పిన ప్రాంతంలో సముద్రంలో చేపల వేటకు వెళ్ళొద్దని వాతావరణ శాఖ వారు హెచ్చరిస్తున్నారు. ఇక అదేవిధంగా ఆంధ్రతీర తీర ప్రాంతమైన బంగాళాఖాతం, దక్షిణ తమిళనాడు తీరం నుంచి తీరం వెంబడి, నైరుతి బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలతో పాటు తూర్పు మధ్య బంగాళాఖాతంలో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఎదురుగాలు వేస్తాయి. ఇక పశ్చిమ బెంగాల్ తీరం, ఒడిశా తీరంలో, ఇంకా పశ్చిమ మధ్య బంగాళాఖాతం, అదేవిధంగా వాయువ్య బంగాళాఖాతం, ఈశాన్య బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలో రాబో 5 రోజుల పాటు బలమైన ఎదురుగాలు గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో వీసే అవకాశం ఉంది. కాబట్టి మత్స్యకారులు వచ్చే 5 రోజుల పాటు అంటే ఈ నెల 27వ తేదీ వరకు సముద్రంలో చేపల వేటకు వెళ్ళొద్దని వాతావరణ శాఖ వారు హెచ్చరిస్తున్నారు. వాతావరణ సమాచారం విన్నారు.

ఈ ప్రసంగంలో సాయంత్రం 6:30 సాయంత్రం మేరలో ఫిట్నెస్ మంత్ర, ఇంకా వికాసం, ఆ తర్వాత ప్రేరణ, వ్యక్తిత్వం ఇత్యాది వివరాలు వింటారు. 6:30 సాయం సమీరంలో ఒక చిత్రగీతం విందాం. వర్షం చిత్ర నుంచి సాగర్ సుమంగళి పాడిన పాట.

0: ICMR has clarified that no new strain of H1N1 has been identified and there's no cause for panic. The influenza strains currently circulating are also well matched with the vaccine strains recommended for the Northern Hemisphere. According to senior scientists at the ICMR, these viruses have been in circulation since the year 2025. Delhi police has clarified that no permission has been granted to any individual organization for holding protest or gathering at the Jantar Mantar today. He said that various videos and posts are being circulated, calling upon people to gather and assemble on the issue of reservation reforms. In a social media post, police said that prohibitory orders are already enforced in New Delhi district. The BRICS Sports Ministers meeting concluded at Visakhapatnam in Andhra Pradesh with unanimous adoption of the Sports Joint Declaration. The declaration reaffirms the commitment of the member countries to strengthen cooperation in sport through dialogue, mutual respect and inclusiveness. Addressing the gathering, Union Youth Affairs and Sports Minister Dr. Mansukh Mandavia called for building a BRICS sporting partnership with practical and sustained cooperation. In men's cricket, India with 305 in the first innings against host Sri Lanka at stumps on day one of the second and final test in Colombo. Devdutt Padikkal continued his impressive form, scoring his second consecutive test century. He made 117 of 193 balls. Earlier, India won the toss and opted to bat. India won the first test by 165 runs and currently lead the two-match series 1-0. In the FIH Hockey World Cup, the Indian women's team will take on Australia tonight. India must win this match to stay in contention for a semi-final berth. The Pool E match will begin at 10:30 p.m. Indian Standard Time. And that is the end of this news bulletin.
1: పార్టీ కావాలంటే ముందు ఛాంపియన్ తో సెల్ఫీ తీసుకుందాం. ఐడియా, ఇక్కడే చేసుకుందాం పార్టీ, పిజ్జా పార్టీ. ఏది నీ కార్డు పిన్? నా కార్డ్ డీటెయిల్స్ స్వయంగా వేస్తాను. ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్, ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చేయండి. బై గర్ల్స్, ఎక్కడికి వెళ్తున్నావు? వినలేదా? నో షేరింగ్. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు, చదువుతున్నది వేదల నరసింహం. ముఖ్యాంశాలు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ రేపు ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు. కేంద్ర మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన విశాఖపట్నంలో 2 రోజుల పాటు జరిగిన బ్రిక్స్ క్రీడామంత్రుల సమావేశాలు విజయవంతంగా ముగిశాయి. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు తెలుగువారి సాహసానికి, పౌరుషానికి ప్రతీక అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనియాడారు. అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రాలో రేపు, ఎల్లుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. విశాఖపట్టణంలో 2 రోజుల పాటు జరిగిన బ్రిక్స్ క్రీడామంత్రుల సమావేశాలు 2026 విజయవంతంగా ఈరోజు ముగిశాయి. సభ్యదేశాల మధ్య చర్చలు పరస్పర గౌరవం, సమానత్వాన్ని పెంపొందించడం ద్వారా క్రీడారంగంలో సహకారాన్ని మరింత బలోపేతం చేయాలనే నిబద్ధతను తెలియజేస్తూ ఈ సదస్సులో బ్రిక్స్ స్పోర్ట్స్ జాయింట్ డిక్లరేషన్ను ఏకగ్రీవంగా ఆమోదించారు. భారతదేశం చేపట్టిన 2026 బ్రిక్స్ చైర్మన్షిప్ కింద ఈ సమావేశం జరిగింది. బ్రిక్స్ సభ్యదేశాల క్రీడామంత్రులు, ఉన్నత స్థాయి ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరై క్రీడాభివృద్ధి, పరస్పర సహకార ప్రాధాన్యతలపై చర్చించారు. ఈ సదస్సు ప్రారంభోత్సవంలో కేంద్ర యువజన సర్వీసులు, క్రీడాశాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ సభ్యదేశాల ఉమ్మడి దృక్పథాన్ని ఆచరణాత్మక క్రీడా సహకారంగా మలచాలని పిలుపునిచ్చారు. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా అథ్లెట్లు, కోచ్ల మార్పిడి, సంయుక్త పోటీలు, స్పోర్ట్స్ సైన్స్ విజ్ఞానాన్ని పంచుకునేందుకు నిజమైన వేదికలను ఏర్పాటు చేయాలని ఆయన ఆకాంక్షించారు. దేశంలో క్రీడా సామగ్రి తయారీని బలోపేతం చేసేందుకు త్వరలో ప్రారంభం కానున్న స్పోర్ట్స్ గూడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ పథకం ద్వారా ప్రపంచ మార్కెట్లకు అవసరమైన దేశీయ ఉత్పత్తికి పెట్టుబడులకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. మేక్ ఇన్ ఇండియా, ప్లే ఇన్ ఇండియా, గ్రో విత్ ఇండియా నినాదంతో గ్లోబల్ తయారీదారులు, టెక్ కంపెనీలు, ఇన్వెస్టర్లను భారత్కు ఆహ్వానిస్తున్నామని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ రేపు రాష్ట్రంలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం

0: పురం చేరుకుని అక్కడ నుండి రోడ్డు మార్గాన ఏలూరు జిల్లా ముసునూరులోని గార్మెట్ పాప్కార్న్ ఫ్యాక్టరీకి ఉపరాష్ట్రపతి చేరుకుంటారు. ఉపరాష్ట్రపతి పర్యటించే ప్రాంతాల్లో ఏర్పాట్లను రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఈరోజు పరిశీలించారు. స్వాతంత్ర సమరయోధులు టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో టంగుటూరి ప్రకాశం పంతులు సేవలను ఆయన స్మరించుకున్నారు. నిరాడంబరత, నిజాయితీ, పట్టుదల, క్రమశిక్షణ, నమ్మిన సిద్ధాంతం కోసం ఎంతటి వారినైనా ఎదిరించే గుణం టంగుటూరి ప్రకాశం పంతులు నైజం అని వ్యాఖ్యానించారు. ప్రజా సంక్షేమమే ఊపిరిగా జీవించిన ఆంధ్రకేసరి తెలుగువారి సాహసానికి, పౌరుషానికి ప్రతీక అని ముఖ్యమంత్రి కొనియాడారు. బ్రిక్స్ సదస్సులో భాగంగా విశాఖపట్నం సాగర తీరంలో ఈరోజు సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో పాటు బ్రిక్స్ దేశాలకు చెందిన క్రీడాశాఖ మంత్రులు, అధికారులు సైక్లింగ్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. సైక్లింగ్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని, అదే సమయంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు దోహదపడుతుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 28వ తేదీ వరకు పంపవచ్చు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. బంగాళాఖాతంలోని అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్రలో వర్షాలు కురుస్తాయని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఆయా జిల్లాల యంత్రాంగాలను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. తీర ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు. వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులందరికీ పరిహారం అందిస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో ఆయన ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ, వెలుగొండ ప్రాజెక్టుకు ఈ నెల 31న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నీటిని విడుదల చేస్తారని తెలిపారు. నిర్వాసితులందరికీ పరిహారం అందిస్తామని, ఎవరూ ఆందోళన చెందవద్దని, అసత్యాలను నమ్మవద్దని మంత్రి పేర్కొంటూ,
1: ఈ నెల 31వ తేదీ వెలుగొండకి నీళ్లని విడుదల చేయడం జరుగుతా ఉంది. చెప్పిన మాట ప్రకారం ఈ నెలాఖరులోపు నీళ్లు ఇస్తామని చెప్పిన విధంగా ముఖ్యమంత్రి గారు నీళ్లు ఇస్తున్నారండి. 900 కోట్ల నష్టపరిహారంలో ఈ రోజుకి 768 కోట్ల రూపాయల్ని నిన్ననే చెక్కుల రూపాయలు పూర్తి 3 విడతలు ఇవ్వడం జరిగింది. నిర్వాసితుల విషయంలో ఆ అవార్డు ప్రకారం అర్హులందరికి ఇస్తున్నాం. ఎవరైనా గానీ రాలేదు, ఇందులో మేము మిస్ అయ్యామంటే ఆఖరి లబ్ధిదారుడి వరకు, నిర్వాసిత వరకు కూడా అందించడం మేము సిద్ధంగా ఉన్నాం.
0: రాష్ట్రానికి త్వరలో నూతన పరిశ్రమలు రానున్నాయని, పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారని రాష్ట్ర రోడ్లు, భవనాలు, పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మంత్రి ఈరోజు దర్శించుకున్నారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ, రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణం వేగంగా జరుగుతోందన్నారు. నూతన పరిశ్రమలు రాష్ట్రానికి రావడం ద్వారా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో అల్పపీడన ద్రోణి విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ పేర్కొన్నారు. దీని ఫలితంగా రాష్ట్రంలోని ఉత్తర కోస్తాంధ్రాలో రేపు, ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపారు. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని, ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉందని వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ రేపు ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు. కేంద్ర మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన విశాఖపట్నంలో 2 రోజుల పాటు జరిగిన బ్రిక్స్ క్రీడామంత్రుల సమావేశాలు విజయవంతంగా ముగిశాయి. ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు తెలుగువారి సాహసానికి, పౌరుష

0: దేశానికి ప్రతీక అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనియాడారు. అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలో రేపు ఎల్లుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: కొత్త కర్గిల్ చికెనే అవకాశమా? వావ్, నానాకి సర్ప్రైజ్ ఇస్తాను. కొన్ని డీటెయిల్స్ కదా నింపల్స్ ఉంది.
2: ఆగు మొద్దు.
1: ఏంటి?
3: ఇలాంటి పాపాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్కామర్స్ పర్సనల్ డీటెయిల్స్ తో మోసం చేయవచ్చు.
2: నీకు అర్థమైంది కదా, రిలాక్స్.
1: కానీ కార్గిల్ చికెనే ఉంటే నానా హోంవర్క్ చేయమని వరు కాదు.
3: ఆర్బిఐ అంటుంది స్మార్ట్ అవ్వండి,
1: కూల్ గా ఉండండి.

0: स्पेस सेक्टर एक अट्रैक्टिव डेस्टिनेशन बन रहा है।
1: ईरान देशस्य सर्वोच्च राष्ट्रीय सुरक्षा परिषदः सचिवः मोहसेन रेजाई इत्याख्यः सीमावर्ती देशान् तेहरान नगरस्य विरुद्धं अमेरिका देशेन संचाल्यमाने आर्थिक अभियाने भागं न ग्रहीतुं संचेतनाम् अयच्छत्। सः अवदत् यत् एतादृशे अभियाने सहभागिता कुर्वन् चेत् ईरान देशः तान् देशान् शत्रुरूपेण मन्येत। IRIB संस्थायै दत्ते साक्षात्कारे रेजाई वर्यः अवदत् यत् ईरान देशः वृद्धिं नेच्छति, किन्तु यदि समीपवर्ति देशाः वाशिंगटनस्य आर्थिक भारोपायानां समर्थनं कुर्वन्ति तर्हि तेहरानः प्रतिकारात्मकं कार्यं करिष्यति। रक्षामंत्री राजनाथ सिंहः अद्य युद्धपोतानां समुद्रीययानानां तथा अन्य सम्बद्ध क्षेत्राणां निर्माणे आत्मनिर्भरतायाः आवश्यकता सबलं प्रतिपादितवान्। सः देशस्य सुरक्षायै आत्मनिर्भरताम् अत्यन्तं महत्वपूर्णां प्रतिपादितवान्। भारतं भविष्यस्य पोतनिर्माणकेन्द्रं कर्तुम् अस्मिन् क्षेत्रे उच्चगुणवत्तायुक्तानाम् अनुरक्षणसेवानाम् आवश्यकता अस्तीति सः प्रतिपादितवान्। भारत ऋतु विज्ञान विभागेन अद्य छत्तीसगढ़ ओडिशा तटीय आंध्र प्रदेशानां पृथक पृथक स्थानेषु अतिवृष्टि नारंग वर्णपरा पूर्व संचेतना प्रदत्ता अस्ति। IMD इत्यनेन अद्य अरुणाचल प्रदेश असम मेघालय तटीय कर्नाटक पूर्वी उत्तर प्रदेश गांगेय पश्चिम बंगाल झारखंडानां पृथक पृथक स्थानेषु प्रचंड वृष्टि भविष्यति इति पूर्वानुमानं प्रकटितम्। FIH हॉकी विश्व चषक क्रीडायां भारतीय महिला दलम् अद्य रात्रौ ऑस्ट्रेलिया दलम् सम्मुखी करिष्यति। वार्ताः।
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సాయం సమీరం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర, వికాసంలో నషాముక్త్ భారత్ అభియాన్ గురించిన వివరాలు, ఆ తర్వాత ప్రేరణ, వ్యక్తిత్వం తదితర వివరాలు ఉంటారు. కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర వివరాలు వినే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను July 31 నుండి August 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: LIC మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై LIC. LIC సరికొత్త కస్టమర్ యాప్.
6: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
5: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ EKYC.
7: LIC, ప్రతి క్షణం మీకు తోడుగా.
8: పార్టీ కావాలంటే
9: ముందు చాంపియన్ తో సెల్ఫీ తీసుకుందాం.
8: ఐడియా, ఇక్కడే చేసుకుందాం పార్టీ, పిజ్జా పార్టీ.
9: ఏది నీ కార్డు పిన్ను?
8: నా కార్డ్ డీటెయిల్స్
9: స్వయంగా వేస్తాను.
8: RBI అంటుంది మీ పిన్, OTP, CVV లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్, ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చేయండి.
9: బై గర్ల్స్.
8: ఎక్కడికి వెళ్తున్నావు?
9: వినలేదా? నో షేరింగ్.
8: RBI అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.

సాయం సమీరం వింటున్నాను. మన శరీరం కోటానుకోట్ల కణజాలంతో రూపుదిద్దుకుంటుంది అన్న విషయం అందరికీ తెలుసు. అద్భుతమైన శరీరాన్ని ఆరోగ్యంగా దృఢంగా ఉంచుకోవడానికి ప్రతిరోజు మనం కొన్ని ముఖ్యమైన విషయాలు పాటించాలి. ఇవాళ ఫిట్నెస్ మంత్రాలో ప్రతిరోజు మనం పాటించాల్సిన విషయాల గురించి కొన్ని వివరాలు మాట్లాడుకుందాం. రోజుకి కనీసం 8 నుంచి 10 గ్లాసులు స్వచ్ఛమైన నీటిని తాగుతూ ఉండాలి. ఇలా నీరు తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి, అంటే అవయవాలు సజావు

ఎక్కువగా పనిచేస్తాయన్నమాట. అదేవిధంగా చాలామంది రాత్రిపూట ఎక్కువ ఆహారం తిన్నామనో లేకపోతే లావుగా ఉన్నామనో డైట్ అనో బ్రేక్ఫాస్ట్ మానేస్తూ ఉంటారు. రోజును ఎనర్జెటిక్గా ప్రారంభించడానికి ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ చేయడం ఎట్టి పరిస్థితుల్లోనూ మానకూడదు. ఇక టైం లేదని చెప్పేసి ఆఫీస్కో స్కూల్కో లేకపోతే కాలేజీకో లేకపోతే ఇంకా వేరే దానికో అడవిడికి వెళ్ళిపోతూ ఉంటారు. అలా కాకుండా ప్రతిరోజు కనీసం ఒక 30 నిమిషాల పాటు నడక కానీ రన్నింగ్ కానీ లేదా ఏదైనా శారీరక వ్యాయామం లేదా ఇంటి పనులు కానీ చేయటం వల్ల గుండె ఊపిరితిత్తులు బలంగా తయారవుతాయి. అంటే మన శ్వాస వ్యవస్థ ఇంప్రూవ్ అవటం వల్ల స్టామినా పెరిగి మనకి అలసట ఉండదు. ఇక రోజువారి పనుల్ని సమర్థవంతంగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక శారీరక మానసిక అలసట తగ్గి కణాలు పునర్జీవనం పొందడానికి రోజుకు 7 గంటల ప్రశాంతమైన నిద్ర అవసరం. చాలామంది నిద్రని దబదబాలుగా పోతూ ఉంటారు. రాత్రిపూట 5 గంటలు పగలు 1 గంట అలా కాకుండా ఒక క్రమ పద్ధతిలో, అంటే మన శరీరానికి రెస్ట్ ఎంత అవసరం అంటే పడుకుంటే వెంటనే 30 నిమిషాల లోపు గాఢమైన నిద్ర పట్టాలి. అలా పట్టి మనకంతటికి మనకంటే ఏ అలారం లేకుండాను ఏ డిస్టర్బెన్స్ లేకుండా మేల్కొచ్చాలి. అంతసేపు నిద్రపోవాలి. అది 5 గంటలు కావచ్చు 7 గంటలు అంటే మంచి ప్రశాంతమైన నిద్ర అవసరం. అలాగే మానసిక ప్రశాంతత కోసం ఇంకా ఒత్తిడిని తగ్గించుకోవడం కోసం రోజుకు కనీసం ఏదో ఒక రూపంలో ధ్యానం చేయడం మంచి ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. ఇక పొగాకు కానివ్వండి, ఆల్కహాల్ కానివ్వండి, ఇతర చెలు అలవాట్లు కానీ శరీరంలోని అవయవాలను పాడు చేసే అవకాశం ఉంది కాబట్టి వాటికి చాలా చాలా దూరంగా ఉండాలి. మన శరీరం ఒక అద్భుతం, దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఆరోగ్యంగానే ఉంటేనే కదా ఏమైనా చేయగలిగేది. అందుకే అంటారు ఆరోగ్యమే మహాభాగ్యమని.

ఆకాశమంతి చిత్రం నుంచి సాధన సర్గం పాడిన పాట వింటున్నారు. గీత రచన అనంత శ్రీరామ్, సంగీతం విద్యాసాగర్.

0: సాయం సమీరం వింటున్నారు. వికాసం శ్రీమతి ఎస్ ప్రమీలా కుమారి గారు సిద్ధంగా ఉన్నారు. వారి మాటల్లో వికాసం వివరాలు విందాం.
1: శ్రోతలందరికీ నమస్కారం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నషా ముక్త భారత్ అభియాన్ కార్యక్రమం గురించి తెలుసుకుందాం. మత్తు, మైకం, మాదక ద్రవ్యాల వినియోగం, ఇదంతా పెద్దోళ్ల వ్యవహారం. ఇది ఒకప్పటి మాట, ఇప్పుడు విద్యార్థులను, యువతను పూర్తిగా నాశనం చేస్తుంది. ఆరోగ్యాన్ని, మానసిక ప్రశాంతతను కూడా దూరం చేస్తుంది. మానసిక ఒత్తిళ్ల ప్రభావమో, తోటి స్నేహితుల ప్రోద్బలమో కారణం ఏదైతేనేం, పిల్లలను, యువతను మత్తు మేఘాలు కమ్మేస్తున్నాయి. చాటుమాటు అంగళ్లు దాటుకొని పాఠశాలలు, కళాశాల ప్రాంగణాలకు చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. దీనివల్ల విద్యార్థుల చదువులు ఆగమవుతున్నాయి, కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న నషాముక్తి భారత్ అభియాన్ అనేది భారత ప్రభుత్వం ప్రారంభించిన మాదక ద్రవ్యాల వినియోగం మరియు వ్యసనాన్ని తగ్గించేందుకు చేపట్టిన జాతీయ స్థాయి అవగాహన కార్యక్రమం. యువతలో మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించడం, వ్యసనానికి గురైన వారికి చికిత్స, కౌన్సిలింగ్ మరియు పునరావాసం అందేలా ప్రోత్సహించడం, విద్యార్థులు, యువత, తల్లిదండ్రులు మరియు సమాజాన్ని నషాముక్తి కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయడం, మాదక ద్రవ్య రహిత ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడం దీని ప్రధాన లక్ష్యం. ఈ కార్యక్రమంలో యువత, విద్యార్థులు, మహిళలు, పిల్లలు మరియు మాదక ద్రవ్యాల ప్రభావానికి గురయ్యే వర్గాలపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వ్యసనానికి దూరంగా ఉండండి, ఆరోగ్యకరమైన జీవితాన్ని ఎంచుకోండి అనే సందేశంతో నషాముక్తి భారత్ అభియాన్ ప్రజల్లో అవగాహన పెంచి మాదక ద్రవ్యాల వినియోగాన్ని తగ్గించడానికి కృషి చేస్తుంది. దేశంలో మాదక ద్రవ్యాల వినియోగదారుల సంఖ్య 6 కోట్లకు పైగానే ఉంది. వీరిలో ఎక్కువ మంది 10 నుంచి 17 ఏళ్ల వయసు కలిగిన వారేనని కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ నిర్వహించిన జాతీయ సమగ్ర సర్వే తెలియజేస్తుంది. మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టే జాతీయ కార్యాచరణ కార్యక్రమం క్రింద దేశవ్యాప్తంగా 500 స్వచ్ఛంద సంస్థలకు ఆర్థిక సహాయం అందిస్తుంది. మాదక ద్రవ్యాల బెడదను ప్రజల భాగస్వామ్యంతో మాత్రమే నివారించగలం. కాబట్టి నషాముక్తి భారత్ అభియాన్ కార్యక్రమంలో సామాన్య ప్రజలు పాలు పంచుకోవాలని కేంద్రం విజ్ఞప్తి చేస్తుంది. నషాముక్తి భారత్ అంటే మాదక ద్రవ్యాలు లేని దేశం మాత్రమే కాదు, ఆరోగ్యవంతమైన యువత, సంతోషకరమైన కుటుంబాలు, బాధ్యతాయుతమైన సమాజం కలిగిన భారతదేశం. మనం మారుదాం, మన కుటుంబాన్ని మార్చుదాం, మన సమాజాన్ని మార్చుదాం. మాదక ద్రవ్యాలకు నో చెప్పి ఆరోగ్యకరమైన జీవితానికి జై కొడదాం. నషాముక్తి భారత్ మన అందరి బాధ్యత.
0: ఒకటో చేతి నుంచి మల్లికార్జున పడిన పాట.

సాయం సమీరం వింటున్నారు. కళలు ఎంత పెద్దవైనా మన ప్రయత్నం దృఢంగా ఉంటే వాటిని ఖచ్చితంగా నిజం చేయవచ్చునని నిరూపించాడు 17 ఏళ్ల ప్రణవ్ ఇలంగో. ఇంతకీ ప్రణవ్ ఇలంగో ప్రత్యేకత ఏంటంటే, ప్రణవ్ తమిళనాడులోని ఈరోడ్లో పుట్టి పెరిగాడు. ప్రపంచ ప్రఖ్యాత ఐవీ లీగ్ సంస్థల్లో ఒకటైన అమెరికాలోని బ్రౌన్ యూనివర్సిటీలో సీటు సంపాదించడం ప్రణవ్ ప్రత్యేకత. ఎందుకు ఇంత ప్రత్యేకత అంటే, అక్కడ చదువుకోవడానికి ఇతను ఏకంగా 3.5 కోట్లు, సరిగ్గా చెప్పాలంటే 3.55 కోట్ల భారీ స్కాలర్షిప్ను కూడా పొందాడు. ఇది మరి యువతకు ఆదర్శమని చెప్పాలి కదా. చిన్న వయసులోనే గణితం, టెక్నాలజీపై ఆసక్తిని పెంచుకుని తన ఆలోచనలకు సామాజిక ప్రయోజనం జోడించాడు ప్రణవ్ ఇలంగో. గణితంపై ఏర్పడిన ఆసక్తి తనకి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టింది. ఐజీసిఎస్సి మ్యాథమెటిక్స్లో వరల్డ్ టాపర్గా నిలవడం ప్రణవ్ ప్రత్యేకత. అదే సమయంలో సాఫ్ట్వేర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ రంగాలపైన కృషి చేశాడు. ఒక విషయాన్ని చదివి చాలామంది ఇది అవగాహనే అని వదిలేస్తుంటారు, కానీ ప్రణవ్ అలా కాదు. అది నిజ జీవితంలో ఎక్కడ ఉపయోగపడుతుందో తెలుసుకోవడం అతని ప్రత్యేకత. బ్రౌన్ యూనివర్సిటీలో చేరిన తర్వాత అప్లైడ్ మ్యాథమెటిక్స్తో పాటు పబ్లిక్ హెల్త్ రంగంలో పనిచేయాలని ప్రణవ్ ఆలోచిస్తున్నాడు. ముఖ్యంగా వనరులు తక్కువ ఉన్న ప్రాంతాల్లో ప్రజారోగ్యానికి సంబంధించిన సమస్యను గుర్తించి టెక్నాలజీని ఉపయోగించి మెరుగైన పరిష్కారాలు కనుగొనాలన్నది ప్రణవ్ లక్ష్యం. ఆ లక్ష్యం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ చెప్దాం. ఇప్పుడు సంబరం చిత్ర నుంచి సిరివినెల గీతం విందాం. పాడినవారు మల్లికార్జున్, సంగీతం ఆర్పి పట్నాయక్.

0: సాయం సమీర్ వింటున్నాం.
1: రోడ్డు ప్రమాదాలు కేవలం వాహనాల వల్ల మాత్రమే జరగవు. మన ప్రవర్తన, బాధ్యత, ఇంకా చెప్పాలంటే క్రమశిక్షణ, సహనం కూడా వాటిపై ప్రభావం చూపుతాయని చాలామందికి తెలుసు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం బాధ్యతాయుత వ్యక్తిత్వాన్ని తెలియజేస్తాయి కూడాను. అతివేగం, నిర్లక్ష్యం ప్రమాదాలకు కారణమవుతుంది కాబట్టి ఎవరికి వారు ఒక స్వీయ క్రమశిక్షణ అలవర్చుకోవాలి, అదేవిధంగా సహనాన్ని కూడా. అంతేకాకుండా పాదచారులు, ఇతరుల వాహనాల భద్రతను గౌరవించాలి. ఒకవేళ ఏదైనా కారణరీత్యా అనుకోకుండా ఎవరికైనా ప్రమాదం జరిగితే మన వంతుగా మన వాహనాన్ని పక్కన ఆపి వారికి సహాయం చేసి మానవత్వాన్ని చాటుకోవాలి. ఎందుకంటే ఆ వ్యక్తి తన కుటుంబాన్ని చేరుకోవడానికి ఆతృతగా వెళ్ళవచ్చు, తన జీవనం కోసం కష్టించి పనిచేసే వ్యక్తి కావచ్చు, మరొక వ్యక్తి కావచ్చు. ప్రమాదం జరిగింది కాబట్టి ఒక బాధ్యతాయుత పౌరుడిగా మనం తనకి కాసేపు సహాయం చేస్తే తనకి ఒక స్వాతంత్రం చేకూరుతుంది. ఈలోపు తను రీచ్ అవ్వాల్సిన ప్రదేశానికి తను రీచ్ అవుతాడు. ఇక మన డ్రైవింగ్ విధానం మన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది. రహదారి భద్రత అనేది మనందరి బాధ్యత కదా మరి. మిస్టర్ నోకయ్య చేతి నుంచి హరిచరణ్ పాడిన పాట. రామచోగయ్య శాస్త్రి గీతం ఇది. ఇవన్ శంకర్ రాజు సంగీతం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు. ఈరోజు రేపు ప్రసారం కన్న కార్యక్రమాల వివరాలు. ఈ ప్రసారంలో 7:15 పల్లె సీమల వ్యవసాయదారుల కార్యక్రమంలో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద సముద్రంలో డాల్ఫిన్లు మరియు తిమింగలాల లెక్కింపు ఉపయోగాలు, ఫిషరీస్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్త శ్రీ జీవీఏ ప్రసాద్ గారి ప్రసంగం, ఆ తర్వాత జానపద గీతం, ఇంకా ట్రికోడెర్మా విరిడిపై సంభాషణ, అనంతరం వ్యవసాయ సమాచారంలో వేరుశనగ సాగులో శాస్త్రవేత్తలు అందిస్తున్న సూచనలు వింటారు. స్వరమాలిక చిత్రగీతాలు 7:45. రాత్రి 9:30 నేషనల్ సైన్స్ మ్యాగజైన్ రేడియోస్కోప్ ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు. 10:00 రవివాసరి అఖిల భారతీయ సంగీత సభా కార్యక్రమంలో విదూషి ప్రతిమా తిలక్ వకల్ ఖయాల్ వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి ప్రసారం ఉదయం 6:00 దేశభక్తి గీతం, 6:10 భక్తి రంజని కార్యక్రమంలో శ్రీశైల మల్లికార్జున భక్తి గీతాలు వింటారు. 6:30 చింతన వ్యాఖ్యాత శ్రీ దర్భముల వెంకటేశ్వరరావు పొలం పనులు యథావిధిగా 6:35. ఇందులో వరిలో ముదురునాట్లు జాగ్రత్తలు వివరాలు వింటారు. 7:00 ప్రసార విషయాలు 7:15 ఉదయ సమయంలో నేటిమాటిగా స్వాతంత్ర సమరయోధులు రాజ్గురు జయంతి, తెలుగు సినిమా నటి అంజలీదేవి జయంతి, ఇంకా సాహితీవేత్త దాశరథి రంగాచార్యుల జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు వింటారు. అనంతరం బంధాల పండుగ శ్రీ మేడా మస్తాన్ రెడ్డి గారి కథానికి ప్రసారమవుతుంది. ఆ తర్వాత పుష్పాంజలి సమాచారవాణి ఇత్యాది అంశాలు 7:15 ఉదయ సమీరంలో భాగంగా. అన్నమయ్య జిల్లా సమాచార లేఖ రచన శ్రీ ఎన్ సుదర్శన్ రెడ్డి. కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో 8:35 శ్రీ నరసీపురం వెంకటరమణ బృందం నాదస్వరం వింటారు. 9:00 తిరిగి 10:30 పాటల పల్లకి శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటారు. 10:00 స్పెషల్ ప్రోగ్రామ్ ఆన్ ఉమెన్స్ డెవలప్మెంటల్ అండ్ వెల్ఫేర్ స్కీమ్. 12:40 కార్మికుల కార్యక్రమం. మధ్యాహ్నం 1:30 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో తలచుకుంటే నవ్వొచ్చే సంఘటన అనే అంశం ఆధారిత ఫోన్ ఇన్ లైవ్ ఇంటరాక్షన్ కార్యక్రమం ఉంటుంది. మహిళా శ్రోతలు ఫోన్ చేసి మీ అనుభవాన్ని పంచుకోవచ్చు. రేపు మధ్యాహ్నం 1:30 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో. ఇక 2:30 జానపద రంజని గంగా గౌరీ సంవాదం తంబూరు కథ శ్రీమతి వి నీలమ్మ బృందం వారిచే. సాయంత్రం ప్రసారం 5:00 యువన యోజనల కార్యక్రమం. 5:30 సంధ్యారాగాలు. 5:50 ఉద్యోగ వార్తలు. 6:00 సమాచార వాణి.

6:30 సాయం సమయంలో ఫిట్నెస్ మంత్ర, వికాసంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, ఆ తర్వాత ప్రేరణ వ్యక్తిత్వం వింటారు. 7:00 ప్రసార విశేషాలు. 7:15 వ్యవసాయ పాఠశాల. వ్యవసాయంలో డ్రోన్లు మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంలో మెళకువలు. డాక్టర్ ఏ సాంబయ్య గారి ప్రసంగం. వీరు ప్రధాన శాస్త్రవేత్త, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, లామ్. 7:45 వికసిత్ భారత్. 8:00 స్వరమాలిక. 9:30 టోకెన్ ఇంగ్లీష్. సైబర్ బుల్లింగ్ ప్రికాషన్స్ అండ్ ప్రివెన్షన్ టాక్ బై డాక్టర్ నందిని సిపి. 10:00 అనుసంధాన కర్ణాటక శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలీ అవుతుంది. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుంచి రిలీ.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. అంతరిక్ష రంగంలో వృత్తి అవకాశాలు కావాలంటే భారత్ వెళ్ళాలి అనే నమ్మకాన్ని ప్రపంచవ్యాప్తంగా కలిగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పేస్ స్టార్టప్లకు పిలుపునిచ్చారు. యుద్ధ నౌకల తయారీలో స్వావలంబన సాధించడం మన దేశ భద్రతకు అత్యవసరమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. H1N1 వైరస్లో కొత్త రకం ఏది వెలుగు చూడలేదని, ఆందోళన చెందవలసిన అవసరం లేదని భారత వైద్య పరిశోధనా సమితి స్పష్టం చేసింది. శ్రీలంకతో కొలంబో క్రికెట్ టెస్టులో భారత్ ఇవాళ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. అంతరిక్ష పరిశోధనా రంగంలో ప్రైవేట్ రంగాన్ని సరికొత్త ఆవిష్కరణలతో గ్లోబల్ ఆరాను నిర్మించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. తద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా అంతరిక్ష రంగంలో కెరియర్ కోరుకుంటే భారత్కు రావాలనే భావించాలని ఆయన సూచించారు. ఇటీవల 20 స్పేస్ స్టార్టప్ల సీఈఓలు వ్యవస్థాపకులతో సంభాషించిన సందర్భంగా ప్రధానమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన ఆ సంభాషణ ట్రాన్స్క్రిప్ట్లో ఈ విషయాలు తెలియజేశారు. దేశంలో ఉన్న అపారమైన ప్రతిభ, ఎక్కువ రిస్క్ తీసుకోగల సామర్థ్యం, గ్లోబల్ స్పేస్ రంగంలో భారత్ వేగంగా ఆధిపత్య స్థానాన్ని స్థాపించడానికి వీలు కల్పిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు.
1: हमें ऐसा एक औरा खड़ा कर देना चाहिए कि इस फील्ड में दुनिया भर के लोगों की जिंदगी बनानी है, हिंदुस्तान जाओ, भारत की कोई स्टार्टअप से जुड़ जाओ, भारत की कोई स्पेस एजेंसी से जुड़ जाओ, पूरा टैलेंट पूल जो है एक मैग्नेट की तरह आपके कारण हम खींच सकते हैं और वो हमारी एक बहुत बड़ी ताकत बन सकता है.
0: ఈ రోజు జాతీయ అంతరిక్ష దినోత్సవం జరుపుకుంటున్నారు. చంద్రుడి దక్షిణ ధృవం సమీపంలో చంద్రయాన్ 3 చారిత్రాత్మక సాఫ్ట్ ల్యాండింగ్ విజయవంతమైన జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం 23 దేశం అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంతరిక్ష దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. యుద్ధ నౌకలు, ఆఫ్ షోర్ నౌకల తయారీలోనూ సంబంధిత ఇతర రంగాల్లోనూ దేశం స్వావలంబన సాధించవలసిన అవసరం ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. దేశ భద్రతకు ఇది అత్యంత కీలకమని ఆయన అభివర్ణించారు. భారత్ను భవిష్యత్తులో ప్రధాన నౌకా నిర్మాణ కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ రంగంలో అత్యుత్తమ నాణ్యత గల మేనేజ్మెంట్ సేవలు అందించవలసిన అవకాశాన్ని కూడా ఆయన నొక్కి చెప్పారు. కోల్కతాలో సుమారు 3,400 కోట్ల రూపాయల వ్యయంతో గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ యంత్ర ఇండియా లిమిటెడ్ సంస్థల 5 ప్రాజెక్టులకు నిర్వహించిన భూమి పూజ కార్యక్రమంలో రక్షణ మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రస్తుత తరుణంలో ఆత్మనిర్భరత అత్యంత ఆవశ్యకమన్నారు. భవిష్యత్తులో నౌకా నిర్మాణ రంగాల్లో జీఆర్ఎస్సీ అగ్రగామిగా నిలవగలదని రాజ్నాథ్ సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
2: యంత్ర ఇండియా లిమిటెడ్ కి దోనో ఫోర్జింగ్ ఫ్యాసిలిటీస్, భారీ తోపం, నేవల్ వెపన్స్ ఆర్ అడ్వాన్స్ డిఫెన్స్ ఇక్విప్మెంట్ కే లియే హై క్వాలిటీ మెటల్స్ తయారు కరేంగి. ఇస్సే హమారే నేవీ కి ఆపరేషనల్ రెడీనెస్ ఆర్ మెరిటైమ్ ఫైర్ పవర్ కో భీ సీధా బల్ మిలేగా. జబ్ హమ్ అప్నే జహాజ్ ఖుద్ బనాయేంగే, స్వాభావిక హై కి హమారే ఫారెన్ ఎక్స్చేంజ్ కి బచత్ హోగీ ఔర్ సాథ్ హీ సాథ్ హమారా ఎకనామిక్ డెవలప్మెంట్ జో హై తేజీ కే సాథ్ ఆగే బడేగా.
0: దేశీయ రక్షణ

ఉత్పత్తులపైనే ఆధారపడాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తూ భారత్ రక్షణ రంగ ప్రభుత్వ రంగ సంస్థలు తయారు చేస్తున్న ఉత్పత్తులపై సాయుధ దళాలు ప్రస్తుతం మరింత ఎక్కువ ఆసక్తి చూపుతున్నాయని రాజ్నాథ్ సింగ్ చెప్పారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మేక్ ఇన్ ఇండియా ప్రచారం కింద ప్రపంచవ్యాప్తంగా నౌకా నిర్మాణ రంగంలో ఏర్పడుతున్న ఖాళీని అవకాశాలను భారతదేశం అందిపుచ్చుకోవచ్చునని రక్షణ మంత్రి తెలియజేశారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో జీఆర్ఎస్ఈ యంత్ర ఇండియా లిమిటెడ్ పాత్ర అద్భుతంగా ఉందని ఆయన ఈ సందర్భంగా ప్రశంసించారు. 2047 నాటికి వికసిత్ భారత్ సాధన కోసం పశ్చిమ బెంగాల్ రాష్ట ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి అదే రాష్ట నాయకత్వాన్ని ఆయన అభినందించారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ సహకారంతో నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ NSDC కల్టస్ ఎడ్యుకేషన్ సంయుక్తంగా దేశవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ క్లౌడ్ ఇంటెలిజెన్స్ నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని ప్రకటించాయి. AWS డిజిటల్ ట్రైనింగ్ కంటెంట్ ద్వారా 150,000 అభ్యర్థులకు ప్రాథమిక AI క్లౌడ్ పరిజ్ఞానాన్ని అందించడం, అలాగే AWS రీస్టార్ట్ ప్రోగ్రాం ద్వారా 10,000 మందికి ఇంటెన్సివ్ జాబ్ రెడీ శిక్షణ ఇవ్వడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి జయంత్ చౌదరి మాట్లాడుతూ, భౌగోళిక పరిస్థితులు లేదా నేపథ్యం ఆధారంగా కాకుండా అందరికీ అందుబాటులో ఉండే వికసిత్ భారత్ దృక్పథానికి ఈ కార్యక్రమం అద్దం పడుతుందని పేర్కొన్నారు. భారత్ నూతన ఆవిష్కరణలు సాంకేతిక ప్రతిభకు గ్లోబల్ హబ్గా మారుతున్న తరుణంలో Tier 2, Tier 3 పట్టణాల యువత కూడా భవిష్యత్ ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలను పొందేలాగా సన్నద్దం కావడం ఎంతో కీలకమని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమం దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కవర్ చేస్తుంది. ముఖ్యంగా అణగారిన వర్గాల్లోని యువతకు ఇందులో ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తారు. H1N1 కి సంబంధించి ఎటువంటి కొత్త వైరస్ స్ట్రెయిన్ గుర్తించలేదని, ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR స్పష్టం చేసింది. ప్రస్తుతం సర్క్యులేషన్లో ఉన్న ఇన్ఫ్లుయెంజా స్ట్రెయిన్స్ అన్ని కూడా ఉత్తర అర్ధగోళానికి సిఫార్సు చేసిన వ్యాక్సిన్ స్ట్రెయిన్తో సరిగ్గా సరిపోలుతున్నాయని సమితి తెలియజేసింది. ఐసీఎంఆర్ సీనియర్ శాస్త్రవేత్తలు ఈ విషయం తెలియజేస్తూ 2025 సంవత్సరం నుంచే ఈ వైరస్లు వ్యాప్తిలో ఉన్నాయని తెలియజేశారు. H1N1తో సహా సీజనల్ ఇన్ఫ్లుయెంజా అనేది సాధారణంగా స్వయంగా తగ్గిపోయే స్వభావం కల జ్వరమని ఐసీఎంఆర్ పేర్కొంది. జ్వరం, దగ్గు, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు వంటివి దీని సాధారణ లక్షణాలని, తగినంత విశ్రాంతి, సరైన జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంది త్వరగా కోలుకుంటారని భారత వైద్య పరిశోధనా సమితి వెల్లడించింది. అయితే చిన్నపిల్లలు, వృద్ధులు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు అనారోగ్య సమస్యల బారిన పడే ముప్పు ఎక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరించారు. లక్షణాలు తీవ్రంగా ఉంటే లేదా ఎక్కువ రోజులు తగ్గకుండా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. నిఘా ద్వారా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, తగిన ప్రజారోగ్య చర్యలు తీసుకుంటున్నామని కూడా వైద్య పరిశోధనా సమితి తెలియజేసింది. గంగానది పరిరక్షణకు సంబంధించిన నిబంధనలలో ఇటీవల చేసిన మార్పులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై జాతీయ హరిత తీర్పు సంఘం NGT కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. NGT చైర్పర్సన్ జస్టిస్ ప్రకాష్ శ్రీవాస్తవ, నిపుణ సభ్యుడు అఫ్రోజ్ అహ్మద్లతో కూడిన ధర్మాసనం ఈ నెల ప్రారంభంలో జారీ చేసిన నోటిఫికేషన్ను పరిగణనలోకి తీసుకుంది. నది, దాని ఉపనదుల వెంట ఉన్న కీలకమైన నిర్మాణరహిత ప్రాంతాన్ని ఈ నోటిఫికేషన్ ద్వారా తొలగించారని ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుత పర్యావరణ నిబంధనలు, NGT రాజ్యాంగ కోర్టుల పూర్వ తీర్పులు, 1986 పర్యావరణ పరిరక్షణ చట్టం, అలాగే అసలు నోటిఫికేషన్కు విరుద్ధంగా ఈ మార్పులున్నాయని హరిత ట్రైబ్యునల్ పేర్కొంది. సవరించిన నోటిఫికేషన్ ద్వారా అసలు నిబంధనల్లో ఉన్న నో కన్స్ట్రక్షన్ జోన్ నిబంధనను తొలగించారని, అలాగే ఏడాదిలో 20% సంభవించే అవకాశం ఉండే వరదను ప్రాతిపదికగా తీసుకుని యాక్టివ్ ఫ్లడ్ ప్లెయిన్ను తప్పుగా నిర్వచించారని NGT ముందు పిటిషనర్లు వాదించారు. అక్టోబర్ 27వ తేదీన ఈ కేసుపై విచారణ జరుగుతుంది. జంతర్ మంతర్ వద్ద ఈరోజు నిరసనలు లేదా ఊరేగింపులు జరిపేందుకు ఏ వ్యక్తికి లేదా సంస్థకు ఎటువంటి అనుమతి ఇవ్వలేదని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. రిజర్వేషన్ల సంస్కరణల అంశంపై ప్రజలు అక్కడ గుమిగూడాలని కోరుతూ వివిధ వీడియోలు, పోస్టులు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయని తెలియజేశారు. న్యూఢిల్లీ జిల్లాలో ఇప్పటికే నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయని పోలీసులు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో జరిగిన బ్రిక్స్ క్రీడా మంత్రుల సమావేశం స్పోయింట్స్ జాయింట్ డిక్లరేషన్ను ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సదస్సు విజయవంతంగా ముగిసింది.
ఈ ప్రకటన ద్వారా చర్చలు, పరస్పర గౌరవం, సమ్మిళిత తత్వంలో క్రీడారంగంలో సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు సభ్య దేశాలు తమ సంకల్పాన్ని పునరుద్ఘాటించాయి.

0: భారత అధ్యక్షుడ 2026 సంవత్సరానికి గాను జరిగిన క్రీడా మంత్రుల సమావేశానికి సభ్య దేశాల క్రీడా మంత్రులు ఉన్నతాధికారులు హాజరయ్యారు. కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండవది చివరి టెస్ట్ మ్యాచ్లో భారత్ తొలి రోజు ఆట ముగిసేసరికి మొదటి ఇన్నింగ్స్లో 5 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. దేవ్దత్ పడికల్ వరుసగా 2వ టెస్ట్ సెంచరీ నమోదు చేశారు. 193 బంతుల్లో 117 పరుగులు సాధించారు. అంతకుముందు టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి టెస్టులో 165 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత జట్టు 2 మ్యాచ్ల సిరీస్లో ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో ఉంది. ఎఫ్ఐఎ చాకీ ప్రపంచ కప్లో భాగంగా ఈ రాత్రి ఆస్ట్రేలియాతో భారత మహిళల జట్టు తలపడుతుంది. సెమీఫైనల్ రేస్లో కొనసాగేందుకు భారత్ ఈ మ్యాచ్లో ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఉంది. రాత్రి 10:30కి ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. విశేషాలు మరొకసారి. అంతరిక్ష రంగంలో వృత్తి అవకాశాలు కావాలంటే భారత్ వెళ్లాలి అనే నమ్మకాన్ని ప్రపంచవ్యాప్తంగా కలిగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పేస్ స్టార్టప్లకు పిలుపునిచ్చారు. యుద్ద నౌకల తయారీలో స్వావలంబన సాధించాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. H1N1 వైరస్లో కొత్త రకం ఏదీ వెలుగు చూడలేదని భారత వైద్య పరిశోధన సమితి స్పష్టం చేసింది. కొలంబో క్రికెట్ టెస్టులో భారత్ ఈవేళ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమం. వ్యవసాయదారుల కార్యక్రమానికి స్వాగతం. మరి ఇవాళ మన కార్యక్రమంలో అంశం ఆధారిత ప్రసంగం, ఆ తర్వాత జానపద గీతం, ఇంకా ట్రెకోడెర్మా విరిడిపై సంభాషణ, చివరిగా వ్యవసాయ సమాచారం ఉంటారు. ముందుగా ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద సముద్రంలో డాల్ఫిన్లు, ఇంకా తిమింగలాల లెక్కింపు ఉపయోగాలు ఫిషరీస్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్త శ్రీ జీవీఏ ప్రసాద్ గారి ప్రసంగాన్ని ఇప్పుడు విందాం.
1: భారతదేశపు ప్రత్యేక ఆర్థిక మండలి ఈజెడ్ నందు సముద్ర క్షీరదాలైన డాల్ఫిన్స్ మరియు తిమింగలాల యొక్క స్టాక్ అంచనా కార్యక్రమం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం క్రింద మత్స్యకారులకు సాంఘిక మరియు ఆర్థిక భద్రతను కల్పించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశము. గౌరవనీయులైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి ఆశయాల మేరకు వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా భారత ప్రభుత్వం మత్స్యరంగ అభివృద్ధికి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకంలో భాగంగా సెంట్రల్ సెక్టర్ స్కీమ్లో అధిక సముద్ర మత్స్య ఉత్పత్తులు ఎగుమతికి వీలుగా భారతీయ మత్స్య పరిశోధనా సంస్థ చేపడుతున్న సముద్ర క్షీరదాలైన డాల్ఫిన్స్ మరియు తిమింగలాల యొక్క స్టాక్ అంచనా కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం భారతదేశపు ప్రత్యేక ఆర్థిక మండలి పరిధిలో సంచరించే సముద్ర క్షీరదాల వైవిధ్యం, విస్తరణ, సమృద్ధి మరియు నిల్వలపై సమగ్ర శాస్త్రీయ సమాచారాన్ని సేకరించడం. సముద్ర క్షీరదాలు డాల్ఫిన్స్, తిమింగలాలు ప్రపంచవ్యాప్తంగా అన్ని సముద్రాల్లో సంచరిస్తాయి. సముద్రపు సింహం, సముద్రపు ఏనుగు, సముద్రపు ఆవు, సముద్రపు సీల్, సీ ఆటర్, వీటిని సముద్ర క్షీరదాలుగా పిలువబడతాయి. సముద్ర పర్యావరణ వ్యవస్థ సమతుల్యతను కాపాడటంలో సముద్ర క్షీరదాలు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి. ఎలాగంటే సముద్ర ఆరోగ్యానికి సూచికలుగా నిలవడమే కాకుండా సముద్ర ఉత్పాదకత మరియు జీవ వైవిధ్యాన్ని అంచనా వేయడానికి విశ్వసనీయ జీవ సూచికలుగా గుర్తించబడుతున్నాయి. ఉదాహరణకు తిమింగలాలు సముద్ర ఉపరితలంలో ఆహారం తీసుకున్న తరువాత విడుదల చేసే అధిక పోషకాలు కలిగినటువంటి విసర్జన సముద్ర జలాలను సారవంతం చేయడం వలన ఫైటోప్లాంక్టాన్ వృద్ధి చెందటంతో మొత్తం సముద్ర ఆహార శృంఖల ఉత్పాదకత పెరుగుతుంది. సముద్ర క్షీరదాల పర్యావరణ ప్రాధాన్యతను గుర్తించిన భారత ప్రభుత్వం భారతదేశపు ప్రత్యేక ఆర్థిక మండలిన

కింద సంచరించే అన్ని సముద్ర క్షీరదాలను వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972 పరిధిలో రక్షిత జాతులుగా ప్రకటించబడ్డాయి. భారతీయ మత్స్య పరిశోధనా సంస్థ ఈ శాస్త్రీయ సమాచారాన్ని సేకరించడానికి తమ పరిశోధనా నౌకలను తూర్పు, పశ్చిమ మరియు అండమాన్ నికోబార్ దీవులలో జలాలనందు సర్వేకు ఉపయోగించడమైనది. వీటితో పాటు తీర ప్రాంతాలు మరియు ద్వీప ప్రాంతాల్లో ప్రత్యేక సర్వే కోసం యాంత్రిక పడవలు, ప్రయాణికుల నౌకలను కూడా వినియోగించడమైనది. ఈ కార్యక్రమం ముంబై, గోవా, కొచ్చి, చెన్నై, విశాఖపట్నం మరియు శ్రీ విజయపురం కేంద్రాల ద్వారా దేశవ్యాప్తంగా అమలు చేయబడుతోంది. ఈ సముద్ర క్షీరదాల స్టాక్ అంచనా కార్యక్రమం భారతీయ మత్స్య పరిశోధనా సంస్థ భారతదేశ ప్రత్యేక ఆర్థిక మండలి నందు నవంబర్ 2022 నుండి ఇప్పటి వరకు కొనసాగుతోంది. సముద్ర క్షీరదాల సర్వేలు అంతర్జాతీయంగా ఆమోదించబడిన లైన్ ట్రాన్సెక్ట్ పద్ధతిని అనుసరించి నిర్వహించబడుతున్నాయి. ఈ సర్వేలలో అత్యాధునిక డిజిటల్ కెమెరాలు మరియు ఆధునిక సామర్థ్యం గల బైనాక్యులర్ల సహాయంతో సముద్ర క్షీరదాల ఉనికి, సంఖ్య, విస్తరణ, ప్రవర్తన తదితర అంశాలను నమోదు చేయటం జరుగుతుంది. భారతీయ మత్స్య పరిశోధన సంస్థ ఈ శాస్త్రీయ సమాచారాన్ని సేకరించడానికి తమ పరిశోధనా నౌకలు MFE మత్స్యవృష్టి, మత్స్యదృష్టి, మత్స్యదర్శిని, మత్స్యవర్షిణి, MFE సముద్రిక, MFE బ్లూ మార్లిన్ మరియు MFE ఎల్లోఫిన్ ద్వారా వినియోగించడం జరిగింది. పరిశోధనా ఫలితాలు నవంబర్ 2022 నుండి మే 2026 కాల వ్యవధిలో మొత్తం 56 వాయేజులు చేయగా 971 రోజులు సముద్రంలో గడిపి 7935 గంటల కాలాన్ని వెచ్చించి 24 మీటర్ నుండి 4678 లోతు మండలంలో సర్వహించబడింది. భారతదేశ ప్రత్యేక ఆర్థిక మండలి పరిధిలో ఉత్తరాంశం 5 డిగ్రీలు నుండి ఉత్తరాంశం 25 డిగ్రీల వరకు, అలాగే రేఖాంశం 65 డిగ్రీల నుండి 95 డిగ్రీల వరకు విస్తరించిన సముద్ర జలాల్లో నిర్వహించబడినది. మొత్తము సముద్ర క్షీరదాలు 21967గా నమోదయ్యాయి. వాటిలో 16 జాతులకు చెందిన 21919 డాల్ఫిన్స్ మరియు 6 జాతులకు చెందిన 48 తిమింగలాలు నమోదయ్యాయి. ఫిన్నర్ డాల్ఫిన్, పాన్ ట్రాపికల్ స్పాటెడ్ డాల్ఫిన్ ముఖ్య జాతులుగా అత్యధిక వీక్షించబడినవిగా నమోదయ్యాయి. తూర్పు, ఎగువ తూర్పు తీరంలో నమోదైన ఫలితాలు సర్వే నౌకలు మత్స్య షికారి, మత్స్యదర్శిని సర్వే వ్యవధి నవంబర్ 2022 నుండి మే 2026 వరకు, ఉత్తరాంశం 16 డిగ్రీల నుండి ఉత్తరాంశం 19 డిగ్రీల వరకు, అలాగే రేఖాంశం 82 డిగ్రీల నుండి 89 డిగ్రీల వరకు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా మరియు పశ్చిమ బెంగాల్లో 12 నుండి 200 నాటికెళ్ళ మైళ్ళు EEZ నందు 24 నుండి 3450 మీటర్ల లోతు మండలంలో 1635 గంటల కాలాన్ని వెచ్చించి మొత్తము 14785 సముద్ర క్షీరదాలు నమోదయ్యాయి. వాటిలో 5 జాతులకు చెందినటువంటి 14776 డాల్ఫిన్స్, 1 జాతికి చెందిన 9 తిమింగలాలు నమోదు చేయబడ్డాయి. తొలిసారిగా పశ్చిమ తీరంలో గోవా సముద్ర జలాల్లో బ్లెయిన్ విల్లేస్ బీక్డ్ తిమింగలమును ప్రత్యక్షంగా వీక్షించి నిర్ధారించడమైనది. అలాగే కర్ణాటకలోని మంగళూరు తీరంలో ఉమురాస్ తిమింగలం మొట్టమొదటిసారిగా నమోదు చేయడం జరిగింది. ఇవి సముద్ర క్షీరదాల యొక్క స్టాక్ అంచనా కార్యక్రమంలో ముఖ్యమైన విజయాలుగా చెప్పవచ్చు. తిమింగలం వాంతు చేసే పదార్థం చాలా విలువైనది. దీనిని ఆంబగ్రిస్ అని కూడా పిలుస్తారు. ఇది నేచురల్ ఫిక్సేటివ్గా లగ్జరీ పర్ఫ్యూమ్స్లో దీనిని ఉపయోగిస్తారు. ఇది అంతర్జాతీయ మార్కెట్లో కిలోకి $40,000 వరకు దీనికి విలువ ఉంది. అలాగే భౌగోళిక సమాచారంతో కూడిన సమగ్ర సముద్ర క్షీరదాల డేటాబేస్ రూపొందించటంతో పాటు జీవ వైవిధ్య హాట్స్పాట్స్ మరియు అధిక సాంద్రత గల సముద్ర క్షీరదాల ప్రాంతాలుగా గుర్తించబడ్డాయి. ఈ కార్యక్రమం ఫలితంగా భారతదేశ సముద్ర క్షీరదాల అట్లాస్, విస్తరణ మరియు జాతులకు సంబంధించిన పలు పరిశోధనా వ్యాసాలు ప్రచురించబడ్డాయి. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులో 16 మంది యంగ్ ప్రొఫెషనల్స్, 2 ప్రాజెక్ట్ సైంటిస్టులు మరియు 2 ఫీల్డ్ అసిస్టెంట్లు విధులు నిర్వహిస్తున్నారు. చివరిగా స్థిరమైన మత్స్య వనరుల నిర్వహణ మరియు సముద్ర క్షీరదాల సంరక్షణ ప్రణాళికల
రూపకల్ప

0: మనకు బలమైన శాస్త్రీయ పునాదిని అందిస్తున్నాయని చెప్పవచ్చు.
1: ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద సముద్రంలో డాల్ఫిన్లు, తిమింగలాల లెక్కింపు ఉపయోగాలు. ఫిషరీస్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్త శ్రీ జీవీఏ ప్రసాద్ గారి ప్రసంగం విన్నారు. పల్లెసీమల వ్యవసాయదారుల కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు ఒక జానపద గీతం.

0: జానపద గీతం విన్నారు. తర్వాత ట్రెకోడెర్మవిరిడిపై సంభాషణ విందాం.
1: అప్పనా, ఓ అప్పనా,
2: సిలకమ్మా, రారా.
1: ఏది, మొన్నేమో ఆ ట్రైకోడెర్మవిరిడి అంటూ ఏదో తెల్లమ్మంది ఒకటి తీసుకొచ్చి నాకు ఇచ్చి పెట్టావు. మరి తర్వాత ఏమైపోయావో కనపడనే లేదు. ఏం చేయాలో నాకు తెలియనే తెలియట్లేదు.
2: సిలకమ్మా, ఏదైనా కావాలన్నా, ఏదైనా నేర్చుకోవాలన్నా ఓపిక ఉండాలా, ఉత్సాహం ఉండాలా, ఈ అప్పన్న దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాలనే కోరుకుండాలి.
1: అవన్నీ ఉన్నాయి కాబట్టినే కదప్పన్న ఇక్కడికి వచ్చాను నేను.
2: మరి వచ్చిందాన్ని నేర్చుకోవాలి, కానీ నేను నేర్పలేదు, వాళ్ళు నేర్పలేదంటట్ట.
1: ఇచ్చినప్పుడు నువ్వు నాకు చెప్పాలి అప్పన్నా.
2: ఇప్పుడు ఇదిగో, నీ పొలానికి నీకు బాగు కోసం నువ్వు తెచ్చుకున్నావు, సరే తెమ్మన్నావు కాబట్టి, ఆడదా పోయినా కాబట్టి తెచ్చిన.
1: అవును,
2: మరి నేనే చెప్పాలా, నేనే పిలవాలా, నేనే అక్షరాలు రెడ్డి పెట్టాలంటే ఎట్ట అవుతుంది?
1: అబ్బా సరేలే అప్పన్న, ఎలా వాడాలో ఏంటో కొంచెం చెప్పు అప్పన్న.
2: అట్ట అడుగు చెప్తా. ఇప్పుడు తెల్ల పొడి తెచ్చినవా, ఈ పొడి పక్క యాప పిండి కూడా తెచ్చిన చూడు,
1: కనపడుతుందిగా.
2: ఇదేమోనో ట్రైకోడర్మ విరిడి.
1: ఆ యాప పిండి ఎంత తెచ్చావే?
2: ఇది మన అవసరాన్ని బట్టి తెచ్చుకుంటాము. సుమారుగా మనకి ఒక 5 కేజీలు సరిపోతుంది. ఏది, 100 కిలోలు దాకా మనం సుమారుగా తయారు చేయాలనుకుంటే, ఒక మనకి ఈ 100 కిలోలు పశువుల పెండ, ఒక 5 కిలోలు వేపపిండి, ఒక 2 కిలోలు ట్రైకోడర్మ విరిడి. 2 కాకపోతే ఎక్కువైనా వేసుకోవచ్చు, నష్టం లేదు. 4 దాకా కూడా వేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు.
1: ఉండు ఉండు అప్పన్న, ఒకసారి నన్ను ఒకసారి చెప్పని. ఏంటి ఇప్పుడు 5 కిలోలేమో వేపపిండి అంటున్నావు, 100 కిలోలేమో పశువుల పెంట అంటున్నావు, 2 కేజీలేమో ఈ తెల్ల మందు, అదే ఆ ట్రైకోడర్మ విరిడి అంటున్నావు కదా, అది అంతే కదా లెక్క?
2: అంతే.
1: నేను రాసుకున్నానులే చెప్పు.
2: అది మన చెట్టు నీడ ఎడన్న ఉన్నా, లేకపోతే సపారం కింద కానీ, మనం ఈ పశువుల పెండ ముందు వేసుకుంటాం. పొర పొరలుగా వేసుకొని తెల్ల మందు తీసుకొచ్చుకొని దాని మీద జల్లుకుంటాం. అట్లాగే ఈ ఆప పిండి కూడా కాస్త వేస్తాం. ఇట పొరల పొరలుగా మనం కాస్త పేడ వేసుకుంటాం, వేప పిండి వేసుకుంటాం, ట్రైకోడర్మ విరిడి వేసుకుంటాం.
1: అంటే ఒక్కొక్క పొరకి కొంచెం కొంచెం జల్లుకుంటూ పొర మీద పొర పెట్టుకుంటూ వెళ్తాం అంటాం.
2: వెళ్తాం. అంతా అయిపోయిన తర్వాత మనము పైన ఒక పట్ట కప్పుతాం, గోన పట్ట.
1: మామూలు గోన పట్టనే?
2: సరే. ఇది ప్లాస్టిక్ ఇది కాదు, ఎరువులు మందులు వేసుకునేది కాదు.
1: అది కాదా, మరి ఇంకేది?
2: మామూలుగా మనం ఒడ్లు నింపుతాం కదా, గోనె పట్టు ఉంటుంది కదా, ఆ గోనె పట్ట కప్పి పైన నీళ్లు జల్లుతూ ఉండాలి ఉదయం సాయంత్రం.
1: ఓ,
2: ఇంతకి ఎందుకు ఇదంతా అని అడగవే.
1: చెప్తున్నావుగా అప్పన్న,
2: నువ్వు అడుగుతావో లేదని ఇంత చెప్పు. ఏమైద్దో
1: అంటే, మనం అదంతా వేసి పైన నీళ్లు జల్లుతున్నామంటే అది బాగా ఆ బూజు బాగా వృద్ధి చెందాలి అంతేగా.
2: బాగానే తెలుసు నీకు. ఇప్పుడు ఈ బూజు అనే దానికి ఆహారం పెండ, దానికి తోడు యాప పిండి కూడా కాస్త ఉపయోగపడుతుంది. ఈ రెండు కలిస్తే నీళ్లు జల్లుతూ ఉన్నాం. అంటే ఒక సూక్ష్మజీవి, ఒక బూజు పెరగటానికి కావలసిన ఆహారం ఇస్తున్నాం, తడిస్తున్నాం.
1: ఓ అంతేలే, అవునవును.
2: అప్పుడు ఏమైంది, అక్కడ ఉన్నటువంటి ఈ బూజు సంఖ్య విపరీతంగా పెరుగుతుంది.
1: అదే మనం తెచ్చిన తెల్ల మందు,
2: విరిడి మందు మన కనబడటానికి పొడే, కానీ లోపల మనం సూక్ష్మదర్శిని బట్టి చూస్తే బూజు ఉంటుంది, బూజు కణాలు ఉంటాయి, ఆ కణాలన్నీ కూడా విపరీతంగా పెరుగుతాయి.
1: నాకైతే అర్థమైపోయింది అప్పన్న, అంతా అర్థమైపోయింది.
2: నీకు అంతా అర్థమైంది, ఎన్ని రోజులు ఉంచాలి చెప్పు.
1: అది నువ్వు చెప్పలేదు, నాకెలా తెలుస్తుంది?
2: మరి తొందర ఎందుకు నీకు? ఇప్పుడు కనీసం 10 రోజులు
1: అంటే పొద్దున సాయంకాలం నీళ్లు జల్లుకుంటూ ఆ రకంగా 1 వారం 10 రోజులు చెట్టు నీడలో పెట్టి ఉంచాలంటావు.
2: గోనపట్ట మీద నీళ్లు జల్లుతూ ఉంటే భూజు అంతా కూడా బాగా అభివృద్ధి చెందింది. సరిగ్గా మనకు కనిపించినా కనిపించకపోయినా లోపల మడుగు బాగా అభివృద్ధి చెందింది.
1: సరే, తర్వాత ఏం చేయాలో చెప్పు మరి.
2: దీన్ని తీసుకెళ్లి మనం భూమిలో కలప,
1: అంటే దీన్ని అలా తీసుకెళ్ళిపోయి మనం భూమిలో కలిపేసుకుంటాం.
2: ఎట్ట కలుపుతాం? మనం ఎలాగూ సీజన్కు ముందు ఎరువు తోలుకుంటామా? ఎరువు తోలుకున్నప్పుడు మనం ఎలాగైతే జల్లుతామో ఎరువుని, జల్లిన తర్వాత అంతా దున్నుతాం కదా.
1: అవును.
2: అదే సమయంలో ఇది కూడా తీసుకెళ్ళి మనం పొలం అంతా కూడా ఎకరాకు సరిపోయింది సుమారు. ఇది
1: ఇప్పుడు మనం చెప్పిన లెక్కలో 2 కేజీలు విరిడి మందు, 100 కేజీలు గెత్తం, 5 కేజీలు వేప పిండి, 1 ఎకరాకి
2: సరిపోద్ది. అంతా బాగా జల్లేసిన తర్వాత దున్నేసాం అనుకో, అది లోపల పోయింది. భూమి లోపల పోయింది కదా.
1: అవును,
2: భూమి లోపల అంతా కూడా ఇది పెరుగుతూ ఉంటది.
1: ఏంటి ఇక్కడ కాదు భూమిలో కూడా మళ్ళీ పెరుగుద్దా?
2: దానికి ఏముంది?

0: నీళ్ళుండే, తడుండే, ఆహారం ఉండే,
1: ఓ
0: పెరుగుతూ ఉంటుంది.
1: అంటే మరి 2 కేజీలు వేసుకుంటే గనక మన పొలం మొత్తం వస్తుంది.
0: వస్తుంది. భూమి లోపల ఎప్పుడైతే పెరిగిందో తర్వాత మనం మొక్కలేసినప్పుడు ఆ ఏరు భాగంలో ఇది ఉంటుంది కాబట్టి రోగం కలిగించేటువంటి బూజులేవి దగ్గరికి రావు.
1: ఓహోహో, అంటే వేరుకి ఇది చిన్న గొడుగులాగా పనిచేస్తుంది అంటావు.
0: రక్షణ కవచం లాగా పనిచేస్తుంది అనుకో. కాబట్టి మనకి చాలా ఉపయోగకరం. వేరే బూజులతో పోల్చుకుంటే ఇది చాలా బాగా పెరుగుతుంది, తొందరగా పెరుగుతుంది. కాబట్టి దాన్ని పెరగనివ్వు, వేరే రోగాలను కలిగించేటువంటి బూజుల్ని పెరగనివ్వదు.
1: మరి ఎందుకంటే మనం ఆల్రెడీ మనం కొంత పెంచి వేస్తున్నాం కాబట్టి. అయితే మరి నేను కూడా వెళ్ళి నేను చేసుకుంటాను అప్పన్న. వెళ్ళి
0: చేసుకో చేసుకో, ఏదైనా అనుమానం వస్తే అడుగు.
1: తప్పకుండా.
2: ట్రికోడర్మా విరిడిపై సంభాషణ విన్నారు. పల్లెసీమల వ్యవసాయదారుల కార్యక్రమం వింటున్నారు. చివరిగా వ్యవసాయ సమాచారం.
3: ఈనాటి మన కార్యక్రమంలో ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు వేరుశనగ పంటలో రైతులు తీసుకోవాల్సిన కొన్ని వివరాలను మనకు ఈ విధంగా తెలియజేస్తున్నారు. వేరుశనగ పంట సాగుకు ఉత్తర కోస్తాలో ఖరీఫ్ సీజన్ జూన్ జూలై, అలాగే రాయలసీమలో అయితే జూలై నుండి ఆగస్టు మొదటి వారం వరకు అనుకూలంగా ఉంటుంది. ఇసుకతో కూడిన ఎర్ర గరప నేలలు వేరుశనగ సాగుకు చాలా అనుకూలమైనవి. అయితే చెల్క భూములు అలాగే ఎర్ర గరప నేలలు కూడా ఈ సాగుకు అనుకూలంగా ఉంటాయి. సేంద్రియ పదార్థం ఎక్కువగా ఉండి ఉదజని సూచిక 6.0 నుంచి 7.5 మధ్య గల నేలలు వేరుశనగ సాగుకు శ్రేష్టమైనవి. విశిష్ట రకంలో అయితే ఖరీఫ్లో 100 నుండి 105 రోజులు, రబీలో అయితే 105 నుంచి 110 రోజుల్లో పంట వస్తుంది. కాయ దిగుబడి ఖరీఫ్లో ఎకరానికి 25 క్వింటాళ్ళు, రబీలో ఎకరానికి 25 నుండి 30 క్వింటాళ్ళ వరకు వస్తుంది. ఇది ఆకుమచ్చ ఇంకా తుప్పు తెగుళ్లను కొంతవరకు తట్టుకుంటుంది. అధిక నీటి వినియోగ సామర్థ్యం కలిగింది. కాయలు అన్నీ ఒకేసారి పక్వానికి వచ్చి చూడ్డానికి ఆకర్షణీయంగా ఉండి అధిక పప్పు శాతంతో గింజలు కదిరి 6 రకాన్ని పోలి ఉంటుంది. హిమాని రకం ఖరీఫ్లో 100 రోజులు, రబీలో అయితే 103 నుంచి 106 రోజుల్లో పంటకు వస్తుంది. ఖరీఫ్లో ఎకరానికి 22 నుండి 25 క్వింటాళ్ళు వస్తుంది. రబీలో అయితే 35 నుండి 40 క్వింటాళ్ళ కాయ దిగుబడి వస్తుంది. అధిక నీటి వినియోగ సామర్థ్యం కలిగిన రకము, గింజలు లేత గులాబీ రంగులో ఉంటాయి. కాయలన్నీ ఒకేసారి పక్వానికి వస్తాయి. ఆకుమచ్చ తెగుళ్లను మధ్యస్థంగా తట్టుకుంటుంది ఈ రకం. నారాయణి రకం, ఇది చిన్న గుత్తి వేరుశనగ రకం అన్నమాట. కాయలు ఒకేసారి పక్వానికి వచ్చి ఎరుపు గింజలతో ఖరీఫ్లో అయితే 800 నుండి 1000 కిలోల వరకు ఎకరానికి దిగుబడి ఇస్తుంది. రబీలో అయితే 1400 నుండి 1800 కిలోల వరకు ఎకరానికి కాయ దిగుబడి ఇస్తుంది అనమాట. కదిరి 6, ఇది చిన్న గుత్తి వేరుశనగ రకం. పంట కాలం 100 రోజులు, గింజ పరిమాణం JL 24 కంటే 5% ఎక్కువగా ఉండి ఖరీఫ్లో 800 నుండి 850 కిలోలు ఎకరానికి దిగుబడిస్తుంది. రబీలో అయితే 1600 నుండి 1700 కిలోలు ఎకరానికి కాయ దిగుబడి ఇస్తుంది. ధరణి, ఇది చిన్న గుత్తి వేరుశనగ రకం. బెట్టను తట్టుకుని 100 నుంచి 105 రోజులు పంట కాలంతో మధ్యస్థ ఎత్తు మొక్కలుగా పెరిగి ఖరీఫ్లో 600 నుంచి 1000 కిలోలు ఎకరానికి దిగుబడిస్తుంది. రబీలో అయితే 1500 నుండి 1700 కిలోలు ఎకరానికి కాయ దిగుబడిస్తుంది అనమాట. కదిరి అమరావతి రకం, ఇది మేలైన చిన్న గుత్తి వేరుశనగ రకం. ఆకుమచ్చ తెగులు, రసం పీల్చే పురుగులు ఇంకా బెట్టను తట్టుకొని ఖరీఫ్లో 800 నుంచి 1000 కిలోలు దిగుబడిస్తుంది ఎకరానికి. కదిరి చిత్రావతి, ఇది చిన్న గుత్తి వేరుశనగ రకం. ఆకుమచ్చ, తుప్పు తెగులు, కాండం కుళ్ళు, వైరస్ వేరుకుళ్ళు ఇంకా రసం పీల్చే పురుగులను తట్టుకొని TNV 24 కంటే 40% అధిక కాయ దిగుబడి, ఇంకా 53% అధిక గింజ దిగుబడి ఇస్తూ గులాబీ రంగు గింజలతో రబీలో అయితే 1200 నుంచి 2070 కిలోలు ఎకరానికి కాయ దిగుబడిని ఇస్తుంది. నిత్యహరిత రకం, ఇది 110 రోజులు పొట్టి రకం వేరుశనగ రకం. 3 గింజల కాయలు అధికంగా ఉండి కొద్దిగా రసం పీల్చే పురుగులను తట్టుకొని ఖరీఫ్లో అయితే 1000 నుంచి 1080 కిలోలు ఎకరానికి కాయ దిగుబడిని ఇస్తుంది. ధీరజ్ రకం, తక్కువ నీటితో వినియోగంతో అధిక దిగుబడినిచ్చే రబీ కాలానికి అనుకూలమైన 105 నుంచి 110 రోజుల వేరుశనగ రకం. ఇది అధిక వేడి ఇంకా చలిని కొంతవరకు తట్టుకొని ఖరీఫ్లో 800 నుంచి 1000 కిలోలు ఎకరానికి దిగుబడినిస్తుంది. ప్రగతి, ఇది పొట్టి వేరుశనగ రకం. అధిక నీటి వినియోగ సామర్థ్యం కలిగి నునుపు కాయలు అలాగే గులాబీ రంగు గింజలతో

0: ఆరు ధరణి ఇంకా విశిష్ట రకాలకు ఖరీఫ్లో 52 నుంచి 56 కిలోలు ఎకరానికి విత్తన మోతాదు అవసరం ఉంటుంది. లావు ఇంకా చిన్నగుత్తి రకాలకు ఖరీఫ్లో 64 నుంచి 68 కిలోలు ఎకరానికి అవసరం పడుతుంది. అలాగే కదిరి 7 బోల్ట్, కదిరి చిత్రవతి ఇంకా కదిరి అమరావతి రకాలకు ఖరీఫ్లో 40 నుంచి 42 కిలోలు ఎకరానికి అవసరం ఉంటుంది. కదిరి లేపక్షి రకానికైతే 30 నుంచి 35 కిలోలు ఎకరానికి విత్తనం అవసరం ఉంటుంది. విత్తన శుద్ధి, వేరుశనగ విత్తనాలను 1 కిలోకు 2 మిల్లీలీటర్లు ఇమిడా క్లోప్రిడ్తో శుద్ధి చేసి ఆరిన తర్వాత 3 గ్రాములు మ్యాంకోజబ్ 50% ప్లస్ కార్బండిజం 25% లేదా 3 గ్రాములు మ్యాంకోజబ్ ప్లస్ 8 గ్రాములు ట్రైకోడర్మా విరిడి పౌడర్తో శుద్ధి చేస్తే ప్రారంభ దశలో పంటను పురుగులు, కాండం కుళ్ళు, వేరుకుళ్ళు ఇంకా మొలక కుళ్ళు వంటి వ్యాధుల నుండి పంటను సురక్షితంగా మనం రక్షించుకోవచ్చు. వేరుశనగలో కదిరి 7 బోల్ట్, కదిరి అమరావతి, కదిరి చిత్రావతి, కదిరి లేపక్షి నిద్రావస్థను తొలగించడానికి విత్తనాలను ఏథ్రిల్ 5 మిల్లీలీటర్లు 10 లీటర్ల నీటిలో 12 గంటల పాటు నానబెట్టి లేదా ఎథెఫాన్ 35% మందును 125 మిల్లీలీటర్ల నీటిలో కలిపి 100 కిలోల విత్తనాలకు పిచికారీ చేసి 8 నుంచి 12 గంటలు గాలి చొరబడిన సంచుల్లో ఉంచి తర్వాత నీడలో ఆరబెట్టుకోవాలి. విత్తే విధానంలో విత్తన డ్రిల్ లేదా ట్రాక్టర్ డ్రిల్ ఉపయోగించి 5 సెంటీమీటర్ల లోతులో తగిన తేమ ఉన్న నేలల్లో విత్తడం ద్వారా సమయం ఇంకా ఖర్చు కూడా మనకి ఆదా అవుతుంది. ఇక ఎరువుల విషయానికి వస్తే దుక్కిలో ఎకరానికి 4 నుంచి 5 టన్నుల పశువుల ఎరువు వేసుకోవాలి. వర్షాధార పద్ధతిలో యూరియా 18 కిలోలు, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 100 కిలోలు, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 33 కిలోలు ఎరువును ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. నీటిపారుదల పంటకు యూరియా 27 కిలోలు, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 100 కిలోలు, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 33 కిలోల మందును ఎకరానికి ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. గరిష్ట పూత దశలో అంటే విత్తిన 35 నుంచి 40 రోజులకు ఎకరానికి 200 కిలోల జిప్సం వేయడం వల్ల కాయలు బాగా ఊరుతాయి. కలుపును ఏ విధంగా నియంత్రించుకోవాలంటే విత్తిన వెంటనే ఎకరానికి 1 లీటర్ పెండి మిథాలిన్ 30% లేదా బ్యూటిలా క్లోర్ 50% లేదా అలా క్లోర్ 50% మందును 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. లేదా విత్తిన 24 గంటల లోపల పెండి మిథాలిన్ 30% ఈసీ మందును, ఇమాజిక్ పైర్ 2% ఈసీ మందును 5 మిల్లీలీటర్లు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. విత్తిన 20 నుంచి 25 రోజులకు అంతర్కృషి చేసుకోవాలి. వీలు కానప్పుడు విత్తిన 20 రోజుల్లోపు గడ్డిజాతి కలుపు ఉధృతి కనుక ఎక్కువగా ఉంటే ఎకరానికి 250 మిల్లీలీటర్లు ప్రోపిక్ ఫిజోఫాప్ మందును 10% లేదా 400 మిల్లీలీటర్లు ఫిజిలోఫాప్ 5% మందును 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. వర్షాకాలంలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడం, పంటను రైతులు తరచూ పరిశీలించడం ద్వారా వ్యాధులు ఇంకా పురుగులను ప్రారంభ దశలోనే గుర్తించి తగిన చర్యలు తీసుకోవడం వల్ల రైతులు తమ పంటను చాలా వరకు కాపాడుకోగలుగుతారు. శాస్త్రవేత్తలు అందించిన సమాచారాన్ని అనుసరించి రైతులు సరైన పద్ధతులను పాటించి అధిక లాభాలు పొందవచ్చు.
1: వ్యవసాయ సమాచారం విన్నారు.

రేపు రాత్రి 7:15 వ్యవసాయ పాఠశాలలో వ్యవసాయంలో డ్రోన్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంలో మెలకువలు డాక్టర్ ఏ సాంబయ్య గారి ప్రసంగం వింటారు. వీరు ప్రధాన శాస్త్రవేత్త, వ్యవసాయ పరిశోధన స్థానం లామ్. రేపు రాత్రి 7:15

పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమం రేపు ఉదయం 6:35 వరిలో ముదురు నాట్లు జాగ్రత్తలు వివరాలు వింటారు. పల్లె సేవలు వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 7:45. స్వరమాలిక చిత్రగీతాలు వింటారు. ముందుగా మేజర్ చంద్రకాంత్ చిత్రం నుంచి మనో కేఎస్ చిత్ర పాడిన పాట, గీత రచన గురుచరణ్, సంగీతం MM కీరవాణి.

తర్వాత వినండి ప్రేమ సందడి చేతి నుంచి కోటి సంగీత సారథ్యంలో ఉదిత్ నారాయణ్ గంగా పాడిన పాట. గీతరచన సామవేదం షణ్ముఖ శర్మ.

0: స్వరమాలిక చిత్ర గీతాలు వింటున్నారు.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఇఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: తర్వాత నరసింహనాయుడు చిత్రం నుంచి ఉదిత్ నారాయణ్, సుజాత పాడిన పాట. గీత రచన సిరివెన్నెల, సంగీతం మణిశర్మ.

తర్వాత హరీష్ చంద్ర చిత్రం నుంచి ప్రేమంటే గీతాన్ని పాడినవారు మనో, గీతరచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం అఘోష్.

తర్వాత వినండి శుభలగ్నం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కేఎస్ చిత్ర పడిన పాట. గీత రచన గూడూరు విశ్వనాథ శాస్త్రి, సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి.

తర్వాత వినండి, కంచే చిత్ర నుంచి అభయ్ జోధ్పూర్, శ్రేయ ఘోషల్ పాడిన పాట. గీత రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి.

స్వరం అలికలు వచ్చేవరికి వినండి. అవును, వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు చిత్రం నుంచి చక్రి కౌశల్య పాడిన పాట. గీత రచన భాస్కర్ బొట్ల, సంగీతం చక్రి.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది వేదుల నరసింహం. ముఖ్యాంశాలు. ప్రపంచ నలుమూలల నుంచి ప్రతిభావంతులను ఆకర్షించగల బలమైన అంతరిక్ష పర్యావరణ వ్యవస్థను నిర్మించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యువతకు పిలుపునిచ్చారు. యుద్ధ నౌకలు, ఇతర రక్షణ రంగ ఉత్పత్తుల తయారీలో స్వయం సమృద్ధి సాధించడం అత్యవసరమని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. H1N1 వైరస్కు సంబంధించి ఎలాంటి కొత్త స్ట్రెయిన్ వెలుగులోకి రాలేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ICMR స్పష్టం చేసింది. ఛత్తీస్గఢ్, బీహార్, ఒడిశా, తూర్పు మధ్యప్రదేశ్ రాష్ట్రాలలోని పలు ప్రాంతాల్లో రేపటి వరకు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD తెలిపింది. వార్తల వివరాలు. జాతీయ అంతరిక్ష దినోత్సవం నేషనల్ స్పేస్ డే సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం వేదికగా భారత అంతరిక్ష రంగానికి చెందిన స్టార్టప్ల CEOలతో జరిగిన సమావేశం వీడియోను ప్రధానమంత్రి పంచుకున్నారు. భారత్ అంతరిక్ష పురోగతి వేగంగా నిరంతరం విస్తరిస్తోందని పేర్కొన్నారు. దేశంలోని జెన్జీ ఇంజనీర్లు, డిజైనర్లు, కోడర్లు, శాస్త్రవేత్తలు సరికొత్త అధ్యాయానికి సాంకేతికతలను అభివృద్ధి చేస్తున్నారని ప్రశంసించారు. ప్రపంచ నలుమూలల నుంచి ప్రతిభావంతులను ఆకర్షించగల బలమైన అంతరిక్ష పర్యావరణ వ్యవస్థను నిర్మించాలని పిలుపునిచ్చారు. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా, వికసిత్ భారత్గా మార్చాలనే గొప్ప సంకల్పంతో అంతరిక్ష రంగం అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుందని నరేంద్ర మోదీ ఉద్ఘాటిస్తూ,
1: బహుత్ లోకో కో హమే జోడ్నా హై, హమే ఐసా ఏక్ ఔరా ఖడా కర్ దేనా చాహియే కి ఇస్ ఫీల్డ్ మే దునియా భర్ కే లోకో కో ఏక్ జిందగీ బనానీ హై తో హిందుస్తాన్ జాఓ, భారత్ కి స్టార్టప్ సే జుడ్ జాఓ, భారత్ కి కో స్పేస్ ఏజెన్సీ సే జుడ్ జాఓ. మే పక్కా మాన్తా హూ జీ, పూరా టాలెంట్ పూల్ జో హై ఏక్ మ్యాగ్నెట్ కి తరహ ఆప్కే కారణ హమ్ ఖీచ్ సక్తే హై ఔర్ వో హమారీ ఏక్ బహుత్ బడీ తాకత్ బన్ సక్తా హై.
0: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో జరిగిన బ్రిక్స్ క్రీడామంత్రుల సమావేశం ఈరోజు విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా బ్రిక్స్ స్పోర్ట్స్ జాయింట్ డిక్లరేషన్ను ఏకగ్రీవంగా ఆమోదించారు. దీని ద్వారా బ్రిక్స్ దేశాలు క్రీడారంగంలో చర్చలు, పరస్పర గౌరవం, సమగ్రతతో సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని సంకల్పించాయి. భారత అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సభ్యదేశాల క్రీడామంత్రులు, ఉన్నత ప్రతినిధులు క్రీడా అభివృద్ధి, యువత భాగస్వామ్యం, అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించే మార్గాలపై చర్చించారు. ఈ సదస్సు ప్రారంభోత్సవంలో కేంద్ర యువజన సర్వీసులు, క్రీడాశాఖల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ, సభ్యదేశాల ఉమ్మడి దృక్పథాన్ని ఆచరణాత్మక క్రీడా సహకారంగా మలచాలని పిలుపునిచ్చారు. మేక్ ఇన్ ఇండియా కింద దేశంలో క్రీడా సామగ్రి తయారీని బలోపేతం చేయడానికి, ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. స్పోర్ట్స్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI, డిజిటల్ ఆవిష్కరణలపై దృష్టి సారించే బ్రిక్స్ స్పోర్ట్స్ టెక్నాలజీ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు, రాజస్థాన్లోని ఉదయపూర్లో నవంబర్లో బ్రిక్స్ స్పోర్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కాన్క్లేవ్ నిర్వహణ, అక్టోబర్లో అహ్మదాబాద్ వేదికగా బ్రిక్స్ సంప్రదాయ స్వదేశీ క్రీడా ప్రదర్శన, ఆటల నిర్వహణపై భారత్ తరపున 3 కీలక ప్రతిపాదనలు ప్రవేశపెట్టారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ రేపు ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా ముసునూరు గ్రామంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన భారత్లోనే తొలిసారిగా రూపొందించిన నాన్ జెనెటికల్లీ మోడిఫైడ్ ఆర్గానిజం NGMO హై ఎక్స్పాన్షన్ పాప్కార్న్ మొక్కజొన్న హైబ్రిడ్ విత్తనాన్ని ముసునూరులో ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉపరాష్ట్రపతి వ్యవసాయ రంగానికి చెందిన ప్రముఖులు రైతులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. H1N1 వైరస్కు సంబంధించి ఎలాంటి కొత్త స్ట్రెయిన్ వెలుగులోకి రాలేదని, ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR స్పష్టం చేసింది. ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న ఇన్ఫ్లుయెంజా రకాలు ఉత్తరార్ధగోళానికి సిఫార్సు చేసిన వ్యాక్సిన్ స్ట్రెయిన్లతో సరిగ్గా సరిపోలుతున్నాయని తెలిపింది. ఈ వైరస్లు గత ఏడాది నుంచే వ్యాప్తిలో ఉన్నాయని ICMR సీనియర్ శాస్త్రవేత్తలు వెల్లడించారు. H1N1తో సహా సీజనల్ ఇన్ఫ్లుయెంజా కేసులు సాధారణ

0: సాధారణంగా దానంతట అవే తగ్గిపోతుంటాయని ఐసీఎంఆర్ వెల్లడించింది. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ రేపటి నుంచి 4 రోజుల పాటు జపాన్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన టోక్యో, నగోయా, ఒకాసా నగరాల్లో పర్యటిస్తారు. ఇప్పటి వరకు జపాన్కు భారత్ తరపున వెళుతున్న అతిపెద్ద వ్యాపార ప్రతినిధి బృందానికి ఆయన నేతృత్వం వహిస్తున్నారు. తయారీ రంగం, సెమీకండక్టర్లు, క్లీన్ ఎనర్జీ, స్టీల్, ఆటోమోటివ్, ఆర్థిక సేవలు, ఆరోగ్య రక్షణ, స్టార్టప్లతో సహా వివిధ రంగాలకు చెందిన 200 మందికి పైగా వ్యాపార ప్రతినిధులు ఈ బృందంలో ఉన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. దేశ రక్షణకు అత్యంత కీలకమైన యుద్ధ నౌకలు, ఆఫ్షోర్ నౌకలు, ఇతర రక్షణ రంగ ఉత్పత్తుల తయారీలో స్వయం సమృద్ధి సాధించడం అత్యవసరమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. భారత్ను భవిష్యత్తులో ప్రముఖ నౌకా నిర్మాణ కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్య సాధనకు అత్యుత్తమ నాణ్యతతో కూడిన నిర్వహణ సేవలు అవసరమని పేర్కొన్నారు. కోల్కతాలోని గార్డెన్ రీచ్ బిల్డ్స్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ జీఆర్ఎస్ఈ యంత్రా ఇండియా లిమిటెడ్ సంస్థలకు చెందిన 5 నూతన ప్రాజెక్టుల భూమి పూజ కార్యక్రమంలో రాజ్నాథ్ సింగ్ ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశ రక్షణ రంగంలో దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి స్వదేశీ ఉత్పత్తులపైనే పూర్తిగా ఆధారపడుతున్నామని రాజ్నాథ్ సింగ్ తెలిపారు.
1: पूना गिरी भी निर्मित हुई है, जिसे इसी वर्ष माननीय प्रधानमंत्री जी ने राष्ट्र को समर्पित किया है. जीआरईसी ने अब तक 800 से अधिक वेजल्स बनाए और सबसे बड़ी बात है कि आप सभी आत्मनिर्भरता के एजेंडे पर काम कर रहे हैं, एक मिशन के साथ आप सब काम कर रहे हैं.
0: మహిళా రిజర్వేషన్ బిల్లుకు పార్లమెంటులో అన్ని పార్టీలు రాజకీయాలకు అతీతంగా కలిసికట్టుగా మద్దతివ్వాలని భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి స్మృతి ఇరానీ కోరారు. న్యూఢిల్లీలో విలేకరులతో ఆమె ఈరోజు మాట్లాడుతూ, పార్లమెంటులో 33% మహిళా రిజర్వేషన్ల అమలుకు తోడ్పడటం ద్వారా తమ నిబద్ధతను నిరూపించుకోవాలని కోరారు. ఏ రాజకీయ పార్టీ పార్లమెంటు కన్నా రాజ్యాంగం కన్నా పెద్దది కాదని స్మృతి ఇరానీ పేర్కొన్నారు. గంగానది పరిరక్షణకు సంబంధించిన నిబంధనలో ఇటీవల తీసుకువచ్చిన మార్పులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై జాతీయ హరిత ట్రిబ్యునల్ ఎన్జీటీ కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఎన్జీటీ చైర్పర్సన్ జస్టిస్ ప్రకాష్ శ్రీవాత్సవ, నిపుణుల సభ్యుడు ఆఫ్రోజ్ అహ్మద్తో కూడిన ధర్మాసనం ఈ అంశాన్ని విచారణకు స్వీకరించింది. ఈ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను 27వ తేదీకి వాయిదా వేసింది. శ్రీలంకతో జరుగుతున్న 2వ టెస్టు క్రికెట్ మ్యాచ్లో భారత్ పటిష్ట స్థితిలో నిలిచింది. కొలంబో వేదికగా ఈరోజు ప్రారంభమైన ఈ మ్యాచ్లో తొలిరోజు ఆట ముగిసేసరికి భారత్ మొదటి ఇన్నింగ్స్లో 5 వికెట్ల నష్టానికి 300 పరుగులు సాధించింది. దేవదత్ పడిక్కల్ వరుసగా 2వ టెస్టులో 193 బంతుల్లో 117 పరుగులు చేయగా శ్రీలంక బౌలర్లలో అసితా ఫెర్నాండో 3, లాహిరు కుమార, కేశరా నువాంతు ఒక్కో వికెట్ తీశారు. వాతావరణం. ఛత్తీస్గఢ్, బీహార్, ఒడిషా, తూర్పు మధ్యప్రదేశ్ రాష్ట్రాలలోని పలు ప్రాంతాల్లో రేపటి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండి తెలిపింది. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే రాగల 2-3 రోజుల్లో కోస్తా ఆంధ్రప్రదేశ్, కోస్తా కర్ణాటక, తూర్పు ఉత్తరప్రదేశ్, గంగా పరీవాహక ప్రాంతాలలోని పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, కేరళం, మాహే, మధ్య మహారాష్ట్ర, దక్షిణ లోతట్టు కర్ణాటక ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. మరోవైపు తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, తెలంగాణ, ఉత్తరాఖండ్, విదర్భ, పశ్చిమ మధ్యప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాల్లోనూ రాగల 2 రోజులు ఇదే వాతావరణం కొనసాగుతుందని ఐఎండి వెల్లడించింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచ నలుమూలల నుంచి ప్రతిభావంతులను ఆకర్షించగల బలమైన అంతరిక్ష పర్యావరణ వ్యవస్థను నిర్మించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యువతకు పిలుపునిచ్చారు. యుద్ధ నౌకలు, ఇతర రక్షణ రంగ ఉత్పత్తుల తయారీలో స్వయం సమృద్ధి సాధించడం అత్యవసరమని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. H1N1 వైరస్కు సంబంధించి ఎలాంటి కొత్త స్ట్రెయిన్ వెలుగులోకి రాలేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది. ఛత్తీస్గఢ్, బీహార్, ఒడిషా, తూర్పు మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో రేపటి వరకు

0: చిత్రగీతం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 8:40 కావస్తుంది. హిందీ ఆంగ్ల భాషల్లో వార్త ప్రసారాలు వింటారు. ఢిల్లీ కేంద్రం చిరిలే.
1: నమస్కార్, ఆకాశవాణి సే సమాచార సంధ్యా కే సాత్ మే సర్ ఫిరోజీ. राष्ट्रीय अंतरिक्ष दिवस के अवसर पर प्रधानमंत्री नरेंद्र मोदी ने निजी अंतरिक्ष क्षेत्र से नवाचार की वैश्विक छवि बनाने का आग्रह किया. रक्षा मंत्री राजनाथ

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు. రేపు ప్రసారం కన్న కార్యక్రమాలను కొన్ని ముఖ్యాంశాలు. ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, 6:10 భక్తి రంజన్ కార్యక్రమం, శ్రీశైల మల్లికార్జున భక్తి గీతాలు వింటారు. 6:30 చింతన వ్యాఖ్యాత శ్రీ దర్భముల్ల వెంకటేశ్వరరావు. పొలం పనులు 6:35, 7 గంటలకు ప్రసార విషయాలు, 7:15 ఉదయ సమయంలో నేటి మాట, ఆ తర్వాత బందాల పండుగ శ్రీ మేడమస్తానరెడ్డి కథానికంగా, ఇంకా పుష్పాంజలి సమాచార వాణి ఇత్యాది అంశాలు వింటారు. 8:35 కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో శ్రీ నరసీపురం వెంకటరమణ బృందం నాదస్వరం ప్రసారమవుతుంది. 9:00 తిరిగి 10:30 పాటల పల్లకి శ్రోతలు ఫోన్ ఇన్ లైవ్ ఇంటరాక్షన్ ద్వారా కోరిన చిత్రగీతాలు వింటారు. 10:00 స్పెషల్ ప్రోగ్రామ్ ఆన్ గవర్నమెంట్స్ డెవలప్మెంటల్ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్. 11:00 మధురిమ, 12:40 కార్మికుల కార్యక్రమం, 1:30 తలుచుకుంటే నవ్వొచ్చే సంఘటన అనే అంశం ఆధారిత ఫోన్ ఇన్ లైవ్ ఇంటరాక్షన్. మహిళా శ్రోతలు పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకోవచ్చు. 2:30 జానపద రంజంలో గంగా గౌరీ సంవాదం తంబూర కథ ప్రసారమవుతుంది శ్రీమతి వి నీలమ బృందం వారిచి. 5:00 యువాని విజయనల కార్యక్రమం, 5:30 సంధ్యారాగాలు. 6:30 సాయం సమీరంలో ఫిట్నెస్, మంత్ర, వికాసం, ఇంకా ప్రేరణ, వ్యక్తిత్వం ఇత్యాది అంశాలు వింటారు. 7:00 ప్రసార విషయాలు, 7:15 వ్యవసాయ పాఠశాల. వ్యవసాయంలో డ్రోన్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంలో మెలకువలు, డాక్టర్ ఏ సాంబయ్య గారి ప్రసంగం. వీరు ప్రధాన శాస్త్రవేత్త, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం లామ్. 7:45 వికసిత్ భారత్, 8:00 స్వరమలక, 9:00 టోకన్ ఇంగ్లీష్, 10:00 అనుసంధాన కర్ణాటక శాస్త్రీయ సంగీత సభ విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.

వాతావరణం. విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వారు ఈ రాత్రి 10 గంటల ప్రాంతంలో అందజేసిన వాతావరణ వివరాలు. ఉష్ణోగ్రతలు వాల్తేరు నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 31.7 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 25.6 డిగ్రీల సెల్సియస్. 3.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పౌర విమానయాన కేంద్రంలో 32.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా కనిష్టంగా 26.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వర్షపాతం 1.2 మిల్లీమీటర్లు. రాగల 24 గంటలు విశాఖపట్నం దాని పరిసర ప్రాంతాల ఆకాశం సాధారణంగా మబ్బులతో కూడుకుని 1-2 ప్రాంతాల్లో వర్షపు జల్లు లేదా ఉరుములతో కూడిన వర్ష జల్లు రాగల 24 గంటలకు విశాఖపట్నం దాని పరిసర ప్రాంతాల్లో పడే అవకాశం ప్రముఖంగా కనిపిస్తుంది. ఇక ఆంధ్ర తీర ప్రాంతంలో చేపలు పట్టే మత్స్యకారులకు రాగల 3 రోజులకు వాతావరణ హెచ్చరిక. వాయు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పీడన ప్రభావం వలన ఉత్తరాంధ్ర తీరం నుంచి తీరం వెంబడి యానం తీరాల్లో ఈరోజు రేపు ఎల్లుండి 40-50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఎదురుగాలు వేస్తాయి. కాబట్టి మత్స్యకారులు ఆయా ప్రాంతాల్లో సముద్రంలో చేపలు వేటకలిద్దరు వాతావరణ శాఖ వారు హెచ్చరిస్తున్నారు. ఇక ఆంధ్రేతర తీర ప్రాంతమైన బంగాళాఖాతంలో రాబోవు 5 రోజుల పాటు వాతావరణ హెచ్చరిక. దక్షిణ తమిళనాడు తీరం నుంచి తీరం వెంబడి నైరుతి బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, తూర్పు మధ్య బంగాళాఖాతం, ఇక పశ్చిమ బెంగాల్ ఒడిశా తీరంలోనూ, పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయు బంగాళాఖాతం, ఈశాన్య బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలో రాబో 5 రోజుల పాటు 40-50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఎదురుగాలు వేస్తాయి. కొన్ని సందర్భాల్లో ఈ గాలి గరిష్ట వేగం 60 కిలోమీటర్ల వేగాన్ని చేరుకునే అవకాశం ఉంది. కాబట్టి మత్స్యకారులు రాబో 5 రోజుల పాటు ఆయా ప్రాంతాల్లో సముద్రంలో చేపలు వెటకలేదని వాతావరణ శాఖ వారు హెచ్చరిస్తున్నారు. వాతావరణ సమాచారం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 11:13 దాటి 58 సెకండ్లు. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్జ్ మీడియం వేవ్. ఎఫ్ఎం 102 MHz పై ప్రభాత ప్రసారం 5:51 ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.